ఆకాశవాణి మార్కప్రం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. భారతదేశం భాగ్యదేశం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: government is working on highest priority to secure India's maritime interests. Prime Minister Narendra Modi will commission three indigenously built Indian Navy platforms, INS Dhunagiri, INS Sanshodhak and INS Agre in Kolkata today. Designed by the Navy's Warship Design Bureau and built by Garden Reach shipbuilders and engineers, the vessels are intended to strengthen combat operations, hydrographic surveying and anti-submarine warfare. INS Dhunagiri, a Project 17A stealth frigate, is armed with BrahMos missiles and medium-range air defense systems. Minister for Railways, Information and Broadcasting and Electronics and Information Technology, Ashwini Vaishnav, will inaugurate and dedicate several key railway infrastructure projects aimed at enhancing passenger amenities and strengthening the rail network in Rajasthan today. He will flag off the Lalgarh Sabarmati Express from Bikaner Railway Station. In FIFA World Cup, Germany defeated Ivory Coast 2-1 in Toronto, Canada and clinched a spot in the knockout phase at the tournament. For Germany, Dennis Unraff scored twice. Earlier, Netherlands secured a commanding 5-1 victory over Sweden in Group F match at NRG Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయ ప్రసారంలో 6:30 ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి వేడుకలను గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరిగే సామూహిక యోగా ప్రదర్శనకు నాయకత్వం వహించే ప్రత్యేక కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ ఉదయ ప్రసారంలో 6:30 ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం క్రీస్తు భక్తి గీతాలు వింటారు. ముందుగా ఆదిత్య హృదయం విందాం.

మీరింతవరకు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే జాతీయ స్థాయి వేడుకలను గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరిగే సామూహిక యోగా ప్రదర్శనకు నాయకత్వం వహించే ప్రత్యేక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మరికొన్ని క్షణాల్లో

కోల్కతా రెడ్ రోడ్ నుండి గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నేతృత్వం వహిస్తారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారం.

0: विरर दे रहे थे नीलम मलकानिया हिंदी में और कौशिक रॉय अंग्रेजी में। कार्यक्रम में आमंत्रित विशेषज्ञ थे परम प्राण योग संस्थान के संस्थापक गुरु मुनीश सिन्हा और मुरारजी देसाई, राष्ट्रीय योग संस्थान में सलाहकार डॉक्टर प्रतिमा वशिष्ठ। ये प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया। 8 बजने को हैं, अब कुछ ही पलों में समाचार प्रसारित किए।
1: आकाशवाणी విజయవాడ కేంద్రం కొంచెం సేపట్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం।
2: నమస్కార్ ఆకాశవాణి సే
1: మేరింతవరకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగిన జాతీయ స్థాయి వేడుకలను గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తా రెడ్ రోడ్ నుండి సామూహిక యోగా ప్రదర్శనకు నాయకత్వం వహించిన ప్రత్యేక కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు। ఆకాశవాణి మార్కప్రం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి। ఈనాటి కార్యక్రమంలో ముందుగా బడిపంతులు చిత్రం కోసం ఘంటసాల బృందం ఆలపించిన ఆత్రేయ సాహిత్యం విందాం, సంగీతం కెవి మహదేవన్।

కార్యక్రమంలో ఇప్పుడు గోదావరి పొంగింది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం కెవి మహదేవన్.

ఈ పాట గోరింటాకు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. వేటూరి సాహిత్యమిది, సంగీతం కెవి మహదేవన్. మీరింతవరకు భావలహరి కార్యక్రమంలో మృదుమధుర గీతమంజరి విన్నారు. ఆకాశవాణి.

0: in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. Three Indian-flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in tri-series final in Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రేయస్ అమరనారాయణ.
2: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంతో ఆత్మకూరు పట్టణ ప్రజలకు తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో 15 కోట్ల రూపాయల నిధులతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 9 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిధిలో 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లాలోని అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నెల్లూరు లోక్సభ సభ్యులు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు ఇప్పటికే ఆలస్యమైనందున వేగవంతంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. జూలై 14 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2352 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరు సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాను జూలై 21న విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరణకు జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ సందీప్ మాథుర్ తెలిపారు. విజయవాడ నుంచి గూడూరు వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ వివిధ స్టేషన్లను ఆయన పరిశీలించారు. బిట్రకుంట రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులను చేపట్టినట్టు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. జూలై ఆఖరు కల్లా రాష్ట్రంలో టిట్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ది, డిజిటల్ విద్య మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తోందని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్

0: రికార్డ్స్ డైరెక్టర్ రోణక్కి కూర్మనా తెలిపారు. దగదర్తి, బోగోలు, మనుబోలు మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన అమర్ నారాయణ, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. హలో హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు నీలావతి మేడం.
1: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కొత్తపల్లె మేడం.
1: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
2: బొప్పుల సినిమాలో ఈడు ఈల వేసిన నీకు గానం వేసిన కందిరీగ లాంటి కన్ను కొట్టు అనే సాంగ్ మేడం.
1: బొబ్బిలి సింహమా?
2: బొబ్బిలి సింహం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22 3393, ఎస్టీడీ కోడ్ 08596. హలో హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు నీలావతి మేడం.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లె మేడం.
0: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: బొప్పుల సినిమాలో ఈడు ఈల వేసిన నీకు గానం వేసిన కందిరీగ లాంటి కన్ను కొట్ట అనే సాంగ్ మేడం.
0: బొబ్బిల సింహమా?
1: ఆ బొబ్బిల సింహం.
0: మీరు చిత్రం పేరు తప్పు చెప్తున్నారండి, అందులో లేదు అది. మంచి పాట వినిపిస్తా బొబ్బిల సింహం నుంచి, ఓకేనా?
1: బాలకృష్ణ అదే కదా మేడం. నా సినిమాలో ఉంది మేడం, ఈడు ఈల వేసిన నీకు గానం వేసిన.
0: అది కాదు. ఓకే, మంచి పాట వినిపిస్తాను.
1: సరే మేడం.

0: హలో హలో,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మార్కాపురం నుండి.
0: పేరు?
1: సీతా మహాలక్ష్మి.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: డాడీ సినిమా నుంచి.
0: అందులో ఏ పాట?
1: గుమ్మడి గుమ్మడి.
0: పాట వస్తుందని వినేద్దాం.

0: హలో,
1: ఎక్కడి నుంచి అండి?
0: అమ్మా నమస్తే, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానరా బంగారు తల్లి.
1: చెప్పండి త్రిమూర్తులు గుప్త గారు, చెప్పండి.
0: ఈవేళ ప్రపంచ యోగా దినోత్సవం, తర్వాత ఫాదర్స్ డే, సంగీత దినోత్సవం, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయా? వాటన్నింటి తరఫున మీకు, మన శ్రోతలకు, కాంగ్రెస్ కు, లెజర్స్ కు అందరికి శుభాకాంక్షలు తెలియపడుతున్నాను.
1: ధన్యవాదాలు. చెప్పండి, ఇప్పుడు ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
0: ఈ రోజు సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను, మా బంగారు తల్లిని, చిత్రతల్లిని.
1: చెప్పండి ఏ చిత్రం?
0: అమావాస్య చంద్రుడు. ఈ చిత్రంలో ఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజ. సరిగమపద నీ సప్త స్వరాలు ఏడు, ఆ పాట ఉందమ్మా
1: అమావాస్య చంద్రుడు.
0: చూడండి ఈ లోపల శ్రోతల పేరు
1: చెప్పండి. ఉన్నాయి కానీ మీరు అడిగిన పాట లేదు.
0: లేదమ్మా, సరే సరే పర్వాలేదమ్మా, ఇంకో పాట అడుగుతానులేండి.
1: చెప్పండి.
0: భైరవ ద్వీపం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, ఈత రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం మాధవపేట సురేష్.
1: పాట
0: ఆ పాట ఉందమ్మా?
1: ఉందండి. మీకోసం పాట వస్తుందండి.
0: అమ్మా ఈ పాట మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, కొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, తర్వాత మల్లపేట వెంకటరెడ్డి గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్రావు గారు మా తమ్ముడు వారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, నెక్స్ట్ మన మార్కాపురం ఆకాశవాణి ప్రసారాలు వినేవాళ్ళలో మా తూర్పు గోదావరి జిల్లా వాస్తవ్యులు మంచు శాస్త్రిరావు గారి కోసం, వారందరి కోసం ప్రసారం చేయమని మా చిన్నతల్లి బంగారు తల్లి మనసారా కోరుకుంటూ, భైరవ దేవుని చిత్రంలో పాట కోసం ఎదురు చూస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
1: ధన్యవాదాలు.

0: हेलो
1: हेलो
0: हेलो हेलो
1: हेलो नमस्ते मैडम।
0: नमस्ते अंडी, पेरु?
1: నా పేరు తేజస్విని।
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: ముద్దుల మామయ్య నుంచి మామయ్య అన్న పిలుపు।
0: పాట వస్తుందండి, వినేద్దాం।
1: ఓకే, థ్యాంక్ యూ మేడం।

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
1: కడప గ్రామం మేడం గారు, అనంతపురం జిల్లా పుల్లన మేడం గారు. నా పేరు బాగున్నారా మేడం గారు?
0: బాగున్నామండి. ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కొడుతున్నారు పుల్లన గారు?
1: అంతే కదా మేడం గారు,
0: చెప్పండి. హలో,
1: అమాయకుడు చిత్రం మేడం గారు, బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు అనే సాంగ్ ఉంటారు చూడండి మేడం గారు, పివి శ్రీనివాసు సుశీల పాడింది.
0: అమాయకుడు
1: అమాయకుడు మేడం గారు, కృష్ణ గారు.

0: కృష్ణ గారిది అందుబాటులో లేదు, అమాయకుడు ఉంది.
1: సరే మరి ఊరి పేరు ఏదైనా
0: చెప్పండి.
1: ఏం తప్పు కాదు,
0: ఒక మంచి పాట వినిపించమంటారా?
1: సరే మేడం గారు, ఓకే.

0: హలో
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం మార్కాపురం మేడం.
0: పేరు?
1: అశోక్ మేడం.
0: చెప్పండి అశోక్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: మేడం నిన్ను చూడాలని మూవీ ఎన్టీఆర్ గారిది.
0: ఏం చిత్రం?
1: ఎన్టీఆర్ గారిది నిన్ను చూడాలని.
0: అర్థం కావట్లేదండి.
1: ఆ మూవీలో ఏ చోట నీ ఉన్నా.
0: చిత్రం పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి అశోక్.
1: నిన్ను చూడాలని.
0: నిన్ను చూడాలని.
1: ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్.
0: పాట ఏంటి?
1: బాలకృష్ణ సాంగ్స్
0: ఓకే. పాట ఏంటి? హలో,
1: లిజనర్స్ అందరూ బాలకృష్ణ సాంగ్స్ కోరుకుంటున్నారు స్టార్టింగ్ నుండి.
0: ఇట్స్ ఓకే. ఇందులో ఏ పాట అండి?
1: ఓకే మేడం గారు,
0: ఇందులో ఏ పాట?
1: ఏ చోట నీ ఉన్నా.
0: ఓకే, వస్తుందండి అందరి కోసం. వెల్కమ్.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి? రాఘవేంద్రరావు గారు చెప్పండి.
1: ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేస్తున్న వారందరికీ, అలాగే యోగా చేయని వాళ్ళు కూడా ఆరోగ్యం కోసం యోగా చేయాలని సంస్కృతితో కోరుకుంటూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు మేడం.
0: ఓకే అండి.
1: అలాగే ఈరోజు ఫాదర్స్ డే కూడా ఉంది మేడం. అలాగే ఈరోజు ప్రముఖ సంగీత దర్శకుడు కేవీ మహాదేవన్ గారి వర్ధంతి ఉంది మేడం. శంకరాభరణం, జానకిరాముడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు కలిగిన సంగీత దర్శకత్వం వహించిన కేవీ మహాదేవన్ గారికి ఘనమైన నివాళి. అలాగే ప్రముఖ స్త్రీ నటి అలనాటి మేఘిధార చంద్రకళ గారి వర్ధంతి కూడా ఉంది మేడం. ఈరోజు
0: ఓము
1: ఆత్మీయుడు వంటి చిత్రాల్లో నటించిన చంద్రకళ గారికి మన ఆకాశవాణి మార్గాపురం ద్వారా ఘనమైన నివాళులు ఇస్తూ, ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా జగిబేరి చిత్రం నుండి రసిక రాజ తగువారము కామా పాట కావాలి మేడం. జయభేరి
0: జయభేరినా?
1: అవును మేడం, రసిక రాజ తగువారము కామా. ఏళ్ళ నుంచి ఆ రఘువీర్ సింగ్ పూనాబాయి రాధా మున్న నంద్యాల నుంచి నుండిపల్లి రామాయణి శ్రీకాకుళం భాస్కర పద్మావతి సల్లా రంగేశ్వరులు చేరుగుర్తి దుర్గా నుంచి మాణిక్యాలతో సత్యవతి.
0: ఓకే, అందరి కోసం పాట వస్తుందండి.
1: ఎన్టీఆర్ నగర్ కాలనీ పెద్దపడుతున్నాడు.
0: ఓకే.

0: హలో
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం, గుడ్ మార్నింగ్. మేడం,
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం, కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరళన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం, బాగున్నారు? మేడం,
0: బాగున్నాం అండి. హరినాథ్ రెడ్డి గారు, చెప్పండి.
1: మేడం, మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలతో. మేడం, రాజేంద్రుడు గజేంద్రుడు మేడం సినిమా పేరు.
0: ఓకే.
1: నీలి వెన్నెల

0: Abile ne poate interveni.
1: పాట వస్తుందండి అందరికోసం.
0: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇటు అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
1: ఓకే, వెల్కమ్.

0: హలో,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నమస్కారం అండి, తిరుపతి నుండి మేడం.
0: నమస్కారం అండి, పేరు?
1: ఓవరుడి మేడం.

0: చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఇది పక్షవాళి ప్రాణం చిత్రంలో కాశ్మీర రోయలో సందామం అనే పాట కావాలి మేడం.
0: పాట వస్తుందండి. ఓకే,
1: విందాం మేడం. బాయ్ మేడం.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు సాయంత్రం 6:30 ఐసీసీ T20 మహిళల ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ 2026లో భాగంగా భారత్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మాంచెస్టర్లోని

0: ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. గమనిక విన్నారు. హలో,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో
1: మేడం,
0: చెప్పండి.
1: ఏ క్షేత్రం నుంచి అంటే మేడం, అది
0: హలో,
1: ఇది ఎక్కడ న్యాయ క్షేత్రం నుంచి చూడు మేడం, మురళీమోహన్ గారిది.
0: అందులో ఏ పాట అండి?
1: అదే హరికథ చెవుత పాట చూడమ్మా, హరికథ చెవుత చెవుత చూడు మేడం పాట.
0: ఇందులో రెండు ఉన్నాయి, అందాలన్నీ అనే పాట ఒకటి ఉంది మాత్రం.
1: అదే అదే కానండి, అదే
0: ఓకే వినిపిస్తాను. మీ పేరండి?
1: మీరవి గారు మేడం.
0: పాట వస్తుంది. ఓకే
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.

0: ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో కంభం మండలం కందులాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: బాలానందం కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు కంభం మండలం కందులాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల MSNలో ఉన్నాము. మన చిన్నారుల కదంబ కార్యక్రమం విందామా. మరి ఇందులో ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయాన్ని ఆలపించడానికి 3వ తరగతి విద్యార్థులు హేమవర్షిని, పల్లవి మన ముందు ఉన్నారు. విందామా మరి.

0: నిత్యమైనిక్ల నిల్చుండేదాకా బుద్రమ్మ భూషెత్తి మల్లమ్మ దిమ్మర్సు దియెత్తి కృష్ణ ఆలకీర్తి మార్చేవల మారుమోయేదాకా నీ ఆట్ల ఆడతాం నీ పాటల పాడు జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి.
1: హేమవర్షిణి పల్లవీలు చాలా చక్కగా చెప్పారు కదా, వాళ్ళకు జేజేలు చెప్దామా? తర్వాత తేనెల తేటల మాటలతో అనే గేయాన్ని ఆలపించడానికి 5వ తరగతి విద్యార్థిని విహారిక మన ముందు ఉన్నారు, మరి విందామా? మరి
0: తేనెల తేటల మాటలతో మన దేశ మాతమే కొలిచెదమ్మ సాగల మేకల చుట్టుకొని సురగంగ చీరల మరచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతమే కొలిచెదమ్మ భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయిదమ్మ సాగల మేకల చుట్టుకొని.

0: మన దేశ మాతమే కొలిచెదమ్మా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయిదమ్మా. గాంగజటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశ మాతమే కొలిచెదమ్మా. ఎందరు వీరుల త్యాగ ఫలం, మన నీటి శ్రేష్టకే మూల బలం, వాళ్ళందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని.
1: చిన్నారి విహారిక ఈ గేయాన్ని చాలా చక్కగా ఆలపించింది కదా, జేజేలి చెప్దామా? తర్వాత బలవంతుడ నాకేమని అనే పద్యాన్ని ఆలపించడానికి 5వ తరగతి విద్యార్థి సతీష్ మన ముందు ఉన్నాడు, విందామా మరి?
2: బలవంతుడ నాకేమని పరువులతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావజ సుమతి. ధనము కూడబెట్టి దానము చేయక తను తినక లిస్స దాచుగాక, తేనెతీగ గురించి తెలుగువారికి యద విశ్వదాదిరామ వినులవేమ.
1: ఈ పద్యాలను చాలా చక్కగా ఆలపించారు కదా, వారికి జేజేలి చెప్దామా? ఆవు పులి కథను దుర్గా సుప్రజ అనే అమ్మాయి చెప్పడానికి వచ్చింది, విందామా మరి?
3: ఒకరోజు ఒక లక్ష్మి అని ఒక ఆవు ఉండేది. ఆవుకి దూడ పిల్ల పుట్టింది. ఒకరోజు ఆయన

0: మేతకు వెళ్ళాయి. ఒక దారుణమైన పులి వచ్చింది, లక్ష్మీ ఆవుని పట్టుకుంది. నాకు ఆకలేస్తుంది, నిన్ను తినేస్తాను, వద్దు, నాకు దూడపిల్ల ఉంది, నేను దూడపిల్లకి పాలు తాపి వస్తాను అని చెప్పింది. ఆవు వెళ్ళింది, దాని దూడకి పాలు ఇచ్చి వచ్చింది. నా బిడ్డని చాలా బాగా చూసుకొని, నీ బిడ్డను చూసుకున్నట్టు నా బిడ్డను కూడా చూసుకొని అని చెప్పి వచ్చింది. నేను వచ్చినాను, నన్ను తినేసేయి అని చెప్పింది. ఆ పులి కొండపై నుంచి దూకి చచ్చిపోయింది.
1: దుర్గా సుప్రజ ఆవు పులి కథను చాలా చక్కగా చెప్పింది కదా. జేజేలు చెప్దామా మరి? తర్వాత వానలు వానలు అనేటువంటి గేయాన్ని ఆలపించడానికి మహిమ కీర్తి రెండవ తరగతి అమ్మాయి మన ముందు ఉంది, విందామా మరి?
2: వానలు వానలు వాను పాడే కొండ కోనలు, చిటపట కురిచే చినుకు, మెలమెల మెరిసే మెరుపులు, పిల్ల అయ్యి నడకలు, మనసు నిండుగా వేడు, బెకబెక అరిచే కప్పలు, కిలకిల ఆడే చేపలు. ఒకటి ఒకటి ఒకటి మన

0: కీర్తి రెండవ తరగతి అమ్మాయి మన ముందు ఉంది, విందామా మరి.
1: వానలు వానలు వానలు పాడే కొండ కోనలు, చిటపట కురిచే చినుకు మెలమెల మెరిసే మెరుపులు, పిల్ల అయ్యి నడకలు మనసు నిండుగా వేడుకు, బెక బెక అరిచే కప్పలు, కిలకిల ఆడే చేపలు. ఒకటి

0: జెండారంగులు మూడు.
1: మహిమ కీర్తి చాలా చక్కగా చెప్పింది కదా. జేజేలు చెప్దామా? చింత చెట్టు చిలకలతోటి అనే గేయాన్ని ఆలపించడానికి జై మన ముందు ఉన్నాడు. విందామా?

0: కళ్ళారా రండి రండి.
1: జై చక్కగా ఆలపించాడు కదా, జై జైలు చెప్దామా. మరి తర్వాత చిన్న పడవ పెద్ద పడవ అనే గేయాన్ని ఆలపించడానికి జయంత్ 1వ తరగతి మన ముందు ఉన్నాడు. విందామా మరి.
0: చిన్న

0: ఐదో తరగతి విద్యార్థిని అంజలి కాకమ్మ నలుపు అనే గేయాన్ని ఆలపించడానికి మన ముందు ఉంది. విందామా మరి.
1: కాకమ్మ నలుపు, కారముగ్గ నలుపు, కొంగమ్మ తెలుపు, కోడిగుడ్డు తెలుపు, చిలకమ్మ పచ్చన, చెట్లన్నీ పచ్చన, దశామి ఎరుపు, దానిమ్మ ఎరుపు.
0: కాకమ్మ నలుపు అనే గేయాన్ని అంజలి చాలా చక్కగా పాడింది కదా, జేజేలు చెప్దామా మరి. మూడవ తరగతి విద్యార్థిని హేమవర్షిణి మరియు నీలిమ తెలుగు తల్లి అనేటువంటి కథానికను చెప్పడానికి వచ్చారు. విందామా మరి.

0: తెలుగు తల్లి గేయాన్ని హేమవర్షిని నీలిమ చాలా చక్కగా ఆలపించారు కదా, జేజేలు చెప్దామా మరి. తర్వాత సతీష్, హర్షవర్ధన్ అనే విద్యార్థులు గాంధీ మహాత్ముడు బయలుదేరుగా అనేటువంటి గేయాన్ని ఆలపించడానికి మన దగ్గరకు వచ్చారు, విందామా మరి.
1: గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచగ నడవగా కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది అధర్మము, గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు

0: గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గనగనమోగింది, ప్రణవము గనగనమోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది, మోక్షము కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది.
1: గాంధీ మహాత్ముడు బయలుదేరగా అనేటువంటి గేయాన్ని సతీష్ చాలా చక్కగా ఆలపించారు కదా. జేజేలు చెప్దామా మరి? తర్వాత నన్ని మున్ని ప్యారీ చుడియా అనే ఉర్దూ గేయాన్ని ఆలపించడానికి 5వ తరగతి విద్యార్థులు విహారిక అంజలి మన ముందు ఉన్నారు. విందామా మరి?

0: అంజలి చాలా చక్కగా చెప్పారు కదా, జేజేలు చెప్దామా మరి. తర్వాత జానీ జానీ ఎస్ పాపా అనే రైమ్ను ఆలపించడానికి రెండవ తరగతి విద్యార్థిని అనన్య మన ముందు ఉంది, విందామా మరి.
1: జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ నైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా.
0: జానీ జానీ ఎస్ పాపా అనే రైమ్ను అనన్య చాలా చక్కగా చెప్పింది కదా, జేజేలు చెప్దామా మరి. తర్వాత ఆటలు పాటలు అనే గేయాన్ని ఆలపించడానికి ఓటో తరగతి విద్యార్థిని తనుశ్రీ మన ముందు ఉంది, విందామా మరి.

0: పెట్టమ్మ, గూటిలోనే బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మ, చాటాలోనే కొబ్బరి చారను దెయ్యం, గూటిలోనే అటుకులకుండా అమ్మ దింపమ్మ.
1: ఆటలు పాటలు అనే గేయాన్ని తనుశ్రీ చాలా చక్కగా చెప్పింది కదా. జేజేలు చెప్దామా మరి? తర్వాత ఉడతా ఉడతా ఊచ్ అనే గేయాన్ని ఆలపించడానికి వెంకట్ జై మన ముందు ఉన్నాడు, విందామా మరి?
0: ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికెళ్ళావుచ్, సంతకెళ్ళానుచ్, ఏం తెచ్చావుచ్, బెల్లం తెచ్చానుచ్, నాకిస్తావా ఉప్పు, మా పాపకిస్తాను. ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికెళ్ళావుచ్, సంతకెళ్ళానుచ్, ఏం తెచ్చావుచ్, బెల్లం తెచ్చానుచ్, నాకిస్తావా పొప్పో, మా పాపకిస్తాను.
1: ఉడతా ఉడతా ఊచ్ అనే గేయాన్ని వెంకట జై చాలా చక్కగా ఆలపించాడు కదా. జేజేలు చెప్దామా మరి? తర్వాత చుక్ చుక్ రైలు అనే గేయాన్ని ఆలపించడానికి రెండవ తరగతి విద్యార్థి రంగనాథ్ మన ముందు ఉన్నాడు, విందామా మరి?

0: చక్కని పాలు తప్పిస్తా.
1: చుక్ చుక్ రైలు అనే గేయాన్ని రంగనాథ్ చాలా చక్కగా ఆలపించాడు కదా. జేజేలు చెప్దామా? మరి తర్వాత బావా బావా పన్నీరు అనే గేయాన్ని ఆలపించడానికి 2వ తరగతి విద్యార్థిని కె ఎల్లమ్మ మన ముందు ఉంది, విందామా? మరి
0: బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నారు, వీధి వీధి తిప్పారు, విసరి గంధం పూశారు, చావిడి గుందకు కట్టారు, చప్పిడి గుద్దులు గుద్దారు.
1: బావా బావా పన్నీరు అనే గేయాన్ని ఎల్లమ్మ చాలా చక్కగా చెప్పింది. జేజేలు చెప్దామా? మరి తర్వాత చెట్టు మీద కాకమ్మ అనే కథానికను చెప్పడానికి 1వ తరగతి విద్యార్థిని ఎస్ సత్యమ్మ మన ముందు ఉంది, విందామా? మరి
0: చిట్టు మీద కాకమ్మ కావు కావు కావు, కుంగ మీద కోయిలమ్మ కూ కూ కూ, ఇంటిలోనే పిచ్చుక పిల్ల పీచి పీచి, ఆకుపాట రామసులక రామ్ రామ్, ఉట్టి మీద పిల్ల పిల్ల మ్యో మ్యో మ్యో, వీధిలోనే కుక్క పిల్ల బౌ బౌ బౌ, ఉయ్యాల గొల్లి పాప క్యార్ క్యార్ క్యార్, గొడి మీద గడిగడం టిక్ టిక్ టిక్.
1: చెట్టు మీద కాకమ్మ అనే కథానికను సత్యమ్మ చాలా చక్కగా చెప్పింది కదా. జేజేలు చెప్దామా? మరి తర్వాత కలపండి చేయి చేయి అనే గేయాన్ని ఆలపించడానికి 3వ తరగతి విద్యార్థినులు నీలిమ హేమవర్షిణి మన ముందు ఉన్నారు, విందామా? మరి
2: కలపండి చెయ్యి చెయ్యి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి చెయ్యి కలపండి, కలపండి చెయ్యి చెయ్యి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి చెయ్యి కలపండి, కొండరాళ్ళు పగలగొట్టి కోన చదువు చేద్దాం, కోన చదువు చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం, కొండరాళ్ళు పగలగొట్టి కోన చదువు చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం, కొండ కోన లొంగదీసి కొల్లలు పండిద్దాం. కలపండి చెయ్యి చెయ్యి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి చెయ్యి కలపండి, కొండరాలు పగలగొట్టి కోన చదువు చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం, కొండరాలు పగలగొట్టి కోన చదువు చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం, కొండ కోన లొంగదీసి కొల్లలు పండిద్దాం. కలపండి చెయ్యి చెయ్యి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి చెయ్యి కలపండి, పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించ

0: కాదు చాహిరి, పాడుకుంటూ పనిచేసే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి. కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి, కలిపేస్తాం రైలు దారి కానకోన రహదారి.
1: కలపండి చేయి చేయి అనేటువంటి కథను నీలిమ చాలా చక్కగా వివరించింది కదా. జే జేలు చెప్దామా మరి. తర్వాత వన్ ఫింగర్ అనే రైమ్ను ఆలపించడానికి రెండవ తరగతి విద్యార్థిని జై మన ముందు ఉన్నాడు. విందామా మరి.

0: क्रॉस क्रॉस क्रॉस, फाइव फिंगर क्लैप्स क्लैप्स का।
1: వన్ ఫింగర్ అనే రైమును జై చాలా చక్కగా వివరించారు కదా. జే జేలు చెప్దామా మరి. తర్వాత దానిమ్మ పండు అనే కథానికను చెప్పడానికి నాలుగో తరగతి విద్యార్థులు కే అంజలి, దుర్గా, సుప్రజ మన ముందు ఉన్నారు. విందామా మరి.
2: దానిమ్మ పండు నిన్ను చూరగానే నోరూరుతుంది, తిని చూరగానే అబ్బబ్బ పులుపు, తిననే తినను, నీకు కావాలా నీకు కావాలా, ఎవరికి వద్దా, పడేస్తున్నాను పడేశాను.
1: దానిమ్మ పండు అనే గేయాన్ని అంజలి, సుప్రజ చాలా చక్కగా వివరించారు కదా, వారికి జేజేలు చెప్దామా. తర్వాత గొబ్బి ఎల్లో అనే గేయాన్ని ఆలపించడానికి విహారిక, పల్లవి మన ముందు ఉన్నారు. విందామా మరి.
0: గొప్ప

జిగారితోట జాం పువ్వు పూసింది. అవునంట కల్లారా చందా గిల్లి బామలర్ పండు పండు పండిందంట. ఏం పండు పండిందంట రాజుగారి తోటలు జాం పువ్వు పండు పండు పూసిందంట.

0: రాజుగారి తోటం జా పువ్వు పూసిందంట. అవునంట కళ్ళారా చంది, ఈ బామల్ల పండు పండు పండిందంట. ఏం పండు పండిందంట? రాజుగారి తోటలో జా పండు పండిందంట. అవునంట కళ్ళారా చందగిల్లి బామల్లారా.
1: గోబీయల్లు అనే గేయాన్ని పల్లవి చాలా చక్కగా చెప్పింది. జేజేలు చెప్దామా మరి? తర్వాత చందమామ రావే అనే గేయాన్ని ఆలపించడానికి 5వ తరగతి విద్యార్థిని అంజలి మన ముందు ఉంది. విందామా మరి?
2: చందమామ రావే, జావిల్లి రావే, కొండెక్కి రావే, కొటి పూలు తేవే, బండెక్కి రావే, బంతి పూలు తేవే, తెరు మీన రావే, తేనె పట్టు తేవే, పల్లకిల్లో రావే, పళ్ళు పెరుగుతేవే, పరిగెత్తి రావే, పనస పండు తేవే, అన్నిటినీ తేవే, అందరికి ఇయ్యవే.
1: బాలానందం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం మండలం కందులాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన విద్యార్థుల కదంబ కార్యక్రమము చాలా చక్కగా చెప్పారు కదా, అందరికీ ఒకసారి జేజేలు చెప్దామా?
3: మీరింతవరకు ఖమ్మం మండలం కందులాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈరోజు సాయంత్రం 6:35 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యానికి యోగ మార్గం ఈ అంశం గురించి శ్రీ చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. ఈ కార్యక్రమాన్ని మీ రేడియో సెట్స్లో వినవచ్చు.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన, అమూల్యమైన, విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై. యోగ ఇసీ ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై. యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్, ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇసిలియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కి థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బడ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే. యోగ హమే ఇస్కే లియే మార్గ్ దిఖాతా హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వాడల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్ నియమిస్తాం, యోగా సేవలు అందిస్తాం.
0: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో రెండవ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: అన్నదాత సుఖీ భవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటమంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ధి కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ముందులో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తూ ఉన్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ వేసారు. ఆ 3వ స్లాబ్ వేసిన తర్వాత 10-5% పని మాత్రం ఉంటది. దసరా నాటికి ఈ బ్రిడ్జ్ మీద ఆర్ఓబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
0: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్ధికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే TGIPAS ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు.

0: దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద్ మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ మే సౌరాష్ట్ర తక్ పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై, ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై, యోగ్ సబ్కో జోడ్తా మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో సంపూర్ణ మానవ సముదాయ కో అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కీ బహుత్ బహుత్ శుభకామనాయ దేతా.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కీ కలా సిఖాతా హై, యోగ్ హమే డూ యోర్ డోంట్ సిఖాతా హై, ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ్ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా, యోగ్ మానసిక స్వాస్థ్య సే శారీరిక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చేర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోం

మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్ లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలందాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవర్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవర్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తంబులాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 48వ శ్లోకం.

కౌంతేయ. కుంతీపుత్రుడవైన ఓ అర్జున, సహజం, స్వధర్మసిద్ధమైన కర్మను సదోషం అపి, దోషాలతో కూడి ఉన్నా సరే, న త్యజేత్, వదిలిపెట్టరాదు, హి, ఎందుకంటే సర్వారంభాహ, స్వీయ కర్మలు పరకర్మలు కూడా అగ్నిహి అనగా నిప్పు, ధూమేన ఇవ పొగతో వలే, దోషేణ దోషంతో, ఆవృతాహ అనగా కప్పబడి ఉన్నాయి.

అర్జున, నిప్పును పొగ కమ్మినట్లుగా సృష్టిలో ప్రతికర్మను అనగా స్వకర్మను పరకర్మలను కూడా ఏవేవో దోషాలు ఆవరించి ఉండనే ఉంటున్నాయి. అందువల్ల సాధకుడు తనకు స్వధర్మసిద్ధంగా సంక్రమించిన కర్మలో దోషాలున్నా సరే దానిని విడిచిపెట్టరాదు. సర్వకర్మ పరిత్యాగం చేతనైన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్లే జ్ఞాననిష్ఠులు. అలా ఎవరైనా ఉండగలిగితే అది ఉత్తమోత్తమమైన విషయం. కానీ ఈ ప్రకరణంలో జరుగుతున్నది వారిని గురించిన చర్చ కాదు, జ్ఞాన నిష్ఠ లేని వారి గురించి మాత్రమే ఇక్కడ భగవానుడు చర్చిస్తున్నాడు. అందువల్ల వీళ్ల విషయంలో పాపకరమైన పరధర్మాన్ని ముట్టుకోవద్దు, నీ స్వధర్మంలో దోషాలున్నా వదిలిపెట్టవద్దు అనేదే భగవానుడి సిద్ధాంతం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఉదయరేఖల కార్యక్రమంలో ఇప్పుడు సరస వినోదిని సమస్యాపూర్ణం. నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
7: రసజ్ఞులు, సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినీడున్ మహిస్థలిన్, ప్రపంచ యోగా దినోత్సవ సందర్భం. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చగారులు, గుంటూరు. ఆగ

నిత్తోద్యోగమే అవుచు తోడయ్యనను పూసుఖంబులు. అంతేకాదు ఆ భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి. రాగము లేని జీవనము రాయిగా మారు నటంచుతా సదా భోగపరాయణుండగుచు భూమి చెరింపకరాత్మశుద్ధికై యోగమునాశ్రయింప మహిమోన్నత సౌఖ్యము పొందవచ్చు. ఆ భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్. శ్రీ మల్లాదనాంచారయ్య గారు, బెలాపూర్, నవీ ముంబై. రాగము

సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. సాగిడి యోగ సాధనల సంపద జాతుల రూపురేఖలన్ వేగమే మార్చివేయుగద విశ్వ విపంచిన గొప్పరీతనన్ తీగయి విస్తరించినది దేశ విదేశములందు యోగమే భోగము రోగముల్ దునిమి. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు విజయవాడ. యోగ

ప్రాప్తియున్ యోగమే వృద్ధి హర్షణము ఉత్తమ ఔషధయుక్త భోగమాభోగమే రోగముల్దునిమి. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. బాగును జేయు రోగముల బారిని జేరక యో

ఏర్పడ దేహము భోగమబునే భోగమే రోగముల్దునిమి. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. యోగము నిత్య సౌఖ్యముగా యోగ్యము నందుకొనంగ నెమ్మదిన్ సాగగ నేటి జీవనపు శైలికి నాచర్యంపయుక్తమౌ యోగ దినోత్సవం బున ప్రయోగముగా దిసల్ప మానవుల్ భోగమే రోగముల్ దునిమి. శ్రీ రాయిప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. యోగి పతంజలిచ్చెనుగ యోగ సుశాస్త్రము భాగ్యమై చనన్ వేగమే నిత్య సాధనను వేట్కగజేయుచురాసనం బులన్ జాగృత రీతి వేయగను స్వాస్థ్యము సౌఖ్యము కల్గు యోగ వైభోగమే రోగముల్ దునిమి. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడు గారు, విజయవాడ. సాగుచు దీర్ఘకాలముగ సత్తపమందున యోగ విద్యలం దాగిన శ్రేయముందిలిపి తాపసులెందరో సద్యశంబునన్ సాగిన బాటలో మనము సద్గతులందగవచ్చు. దివ్య సద్భోగమే రోగముల్దునిమి. భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. శ్రీ ఎలన్రాజు దుర్గాప్రసాదరావు గారు, నెల్లూరు. యోగకు మించి లేదు పరమౌషధమెందును ప్రాణికోటికిన్ కాగల కార్యముల్ ప్రగతిగాంచును కాయము నిల్వ పుష్టిగన్ బాగుగా యోగజేయుచును పౌరులు జూపగ శక్తియుక్తులన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. మూగిన దుష్ట మార్గముల మూలములన్ పెకలింప ఆత్మలో దాగిన దైవమున్ గనగ దర్శనముందగ సత్యరూపమున్ ఆగని కోర్కెతో

జేసెడి దేహి ఎప్పుడూ భోగమే రోగముల్ దునిమీ భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. శ్రీమతి టి మైత్రేయి కుమారి గారు, అమలాపురం. వేగ

ముజేసెడిదేహి ఎప్పుడుం భోగమే రోగముల్ దునిమి భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. శ్రీమతి టి మైత్రేయి కుమారి గారు అమలాపురం వేగ.

శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్. యోగమే సర్వకాలముల యోగ్యత పెంచును మనవాళికి, బాగుగా స్వాస్థ్య సంపదను వర్ధిలజేయుచు శక్తినిచ్చుగా.

శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. దాగిన గూఢ కుండలిని తట్టుచులేపిన యోగ విద్యతో జాగ్రతమౌను చేతనము శక్తి పదింతలు హెచ్చి గొప్పవారై గుణతంత్ర వైభవము రాజులు. యోగమే సుప్రజాళికిన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ కామరాజ్ సుధాకర్ గారు బెంగళూరు. రోగములు ఎక్కువయ్యి ఇలా రుగ్మత నొందగ మానవాళికిన్ యోగ దినోత్సవమును సయో

యువు పెంచడి యుక్తిగాది ఆభోగమే రోగముల్దు నిమి. శ్రీ కశిశ్రీగారు రాయపేట. వేగమే నిత్య కర్మగను వేకువ చామున నిద్రలేచి తాసాగి నిటారుగా నిలిచి చాపిన చేతుల రెంటి చేర్చి తారాగుచునుంటి పాదమున ఆసనమేసిన దక్కునట్టి వైభోగమే రోగముల్దు నిమి. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. వేగమ నిద్ర మేల్కొనుచు వీడక దేహ పరిశ్రమాదులన్ సాగగ జీవనమ్మెపుడు సౌఖ్యమే దైహిక శక్తి చేతనే ఊగును డోలివలే మది యోగపు సాధన చేయగానునా భోగమే రోగముల్దునిమి. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు తణుకు. జాగృతి పొందునట్టి ఘనశాంతి విరాజిత సత్యవాక్కులం రాగసుధారసమ్ముల విలక్షణ యోగము పుట్టు పెంపునన్ వేగమే సద్గుణాకృతుల వృద్ధిని పొందగ సంతసించు ఆభోగమే రోగముల్దునిమి. భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్. దాగి శరీరమందు పరితాపము గూర్చున అనేక రుగ్మతల్ లోగును యోగ సాధనకు లోకులు చేయగ నిత్యరీతికన్ యోగ సనాతనం బగు ప్రయోజనకారక ఔషధంబుగా భోగమే. కుమార్ శ్రీ వేదత్రేయ గారు బెంగళూరు. యోగము చిత్తవృత్తి నిల ఓపిక నాపును దైవచింతనన్ యోగము అంతరాంతరమహోద్యమ రూపపు శిల్పియే అగున్ యోగము మూఢచిత్తమును యోగ్యతనందగ రూపుదిద్దుటం భోగమే. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు హిందూపురం. సాగగ జీవయాత్ర సుఖ సౌఖ్య

కుంభకం సలుపు చక్కని సాధన భాగ్యదాయియై భోగమె రోగముల్ దునిమి భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్ బాగని ఎంచు యోగమున భారతదేశము విల్గు స్వాస్థ్యమై. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. యోగమనంగ కాయమును ఉల్లమునాత్మను సంగడించునా యోగము మానవాళికిది ఓషధి వంటిది పెంచురాయువున్. యోగము జేయు మానసమునూరటనొందగ శక్తినిచ్చు ఆ భోగమే రోగముల్ దునిమి. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా.

తునుబెంచు యోగమో భోగమే రోగముల్ దునిమి. శ్రీ రాకుమారి గారు గోదావరి ఖని. యోగముతో సమానమగు అద్భుత పుణ్యఫలంబు.

ಸಿಡಿ ಸಿದ್ಧಯೋಗಮೋ ಭೋಗಮೇ ರೋಗಮುಲ್ದು ನಿಮೀ. ಶ್ರೀ ಪಶುಮೂರ್ತಿ భగవంతం గారు పెదపురలు కృష్ణా జిల్లా. ఆగము నిండియున్న నిజ యాంత్రిక తాంత్రిక ఇజ్జగంబునన్ రోగపు బారినిం బడక రూఢిగనొంద.

లోకులకున్ వరమద్దిగాన తద్భోగమే రోగముల్దునిమి. శ్రీ ఏ సీతారామాంజనేయ మూర్తి గారు నరసాపురం. వేగము హెచ్చే లోకమున విఘ్నత సౌఖ్యములెన్నో వచ్చే ఈ రోగము తోడ జీవనము లోటుగా గన్పడే యోగ యొక్కటే నా గమనింపులో జనుల నాణ్యత నిల్పును. యోగయుక్తమౌ భోగమే రోగముల్దునిమి. శ్రీ నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికపర్రు. రాగము ద్వేషముల్పెనగి లాఘవమన్నది కానరానివే రోగ పరంపరక్రమిత లోకముగావగా మార్గమొక్కటే యోగమునాచరించుటయు యోగ్యము దివ్యము దైవదత్తమా భోగమే రోగముల్దునిమి. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. జాగు

భోగమే రోగముల్దు నిమి. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. రోగములేని జీవనము లోకమునందున భోగమేయగున్, యోగులు నేటి కాలమున యోగ బలమున శక్తిమంతులై సాగుచు కానవచ్చెడిని చక్కని యౌగిక మార్గమైన ఆ భోగమే రోగముల్దు నిమి. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి.

యోగమే శ్వాస మార్గమున ఊపిరిలాడును, జీవి యోగపుం భోగమే రోగముల్దునిమి. శ్రీమతి మహీధర శేషారత్నం గారు, గుంటూరు. యోగ

శ్రీ మొక్కపాటి సీతారాం కుమారి గారు వచ్చిన కంచి. సాగిన సాగకున్న తను సాధన యోగ పదంబు నుంచి నన్ను మ్రోగదు మృత్యు ఘంటిక ఆరోగము మోదము శాశ్వతంబుయౌ జాగృతి సన్నగిల్ల.

0: ఇట్లే పూరంలో పంపిన వారు శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు బెంగళూరు, మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్, దిట్టకవి శ్రీనివాసాచార్య గారు వినుకొండ, కేఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు, డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు గుంటూరు, రాయపురలో సీతారామ శర్మ గారు భీమవరం, మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు హైదరాబాద్, రమణమూర్తి గారు ఖమ్మం, డాక్టర్ రాయవరం రఘునందన్ గారు కువైట్, శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు నరసరావుపేట, పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్, పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు, సోమంచి పురుషోత్తం గారు తణుకు, సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్, శ్రీమతి శ్రీపాద లక్ష్మి సూర్యకాంతం గారు తణుకు, కూచుబట్ట శ్రీనివాస శర్మ గారు చినపులివర్రు, రాయపురలో సూర్యనారాయణ శర్మ గారు భీమవరం, చావల విజయ్ గారు సిడ్నీ, కొత్తకోప గోవిందరెడ్డి గారు హోసూరు, కుమార్ సోమంచి హృలేక్ గారు బెంగళూరు, కుమార్ సిహెచ్ హరిత్ గారు గండిగుంట, బిఎల్ నరసింహం గారు నర్సాపురం, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్, ఎస్ లక్ష్మీనారాయణ గారు న్యూఢిల్లీ, కుమార్ ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు, టి దిలీప్ గారు బంటుమిల్లి, చింతలపాటి ఐచి గారు ఏలూరు, టి రవికిరణ్ గారు సీతారాంపురం, శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగొండ, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి, శ్రీమతి తులాల సావరమ్మ గారు అరసవెల్లి. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొక్కసారి. నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి, నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానంద శర్మ. తర్వాత వినండి, అన్ని వయసుల వారికి యోగా అవసరమే, శ్రీమతి బోలెం సామ్రాజ్యం దీపికాయోగి ప్రబంధ యోగి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
2: ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. ప్రపంచ దేశాలను ఏకతాటిపై తెచ్చేందుకు యోగాను ఒక జీవన విధానంగా మార్చుకోవడానికి ఐక్యరాజ్య సమితి 2014లో
3: దీన్ని అధికారికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక సమతుల్యత కోసం మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించినటువంటి యోగా యొక్క విశిష్టతను గురించి వివరించడానికి మన స్టూడియోస్లో దీపికా యోగి గారు, ప్రబంధ యోగి గారు యోగా శిక్షకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం దీపికా యోగి గారు, ప్రబంధ యోగి గారు.
4: నమస్కారం అండి.
3: దీపికా యోగి గారు, యోగా వల్ల అసలు ఉపయోగాలు ఏమిటండి?
4: చాలా లాభాలు ఉన్నాయండి. మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం, అలాగే జ్ఞాపశక్తి బాగా ఉంది, టెన్షన్ లేకుండా ఉన్నాం, హాయిగా మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అని చెప్తూ ఉన్నారు విద్యార్థులు. మేము చదువుకునేటప్పుడు ధ్యానం చేస్తాం, ఆ ధ్యానంలో మెమరీ పవర్ బాగా పెరిగి 100కి 100% మార్కులు వచ్చినాయని తెలియజేశారండి. అలాగా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది, చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంట్లో.
3: ప్రబంధ యోగి గారు, అసలు శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ఉపయోగపడుతుందని చెప్పి అందరూ అంటుంటారు, ఏ రకంగా ఉపయోగాలు?
5: అంటే యోగా ద్వారా మనం ఏం చేస్తామంటే శరీరాన్ని

0: వంచడం చేస్తూ ఉంటాం. పాదహస్తాసనము, ప్రాథమిక సాధన, త్రికోణాసనము, చక్రాసనము, ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క పార్ట్కి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటే నరాలు కదలిక బాగా జరుగుతూ ఉంటుంది. నరాల కదలిక ద్వారా రక్త సరఫరా బాగా జరుగుతూ ఉంటుంది. తద్వారా జీర్ణశక్తి, మల విసర్జన శక్తి ఇవన్నీ లభించడం ద్వారా, చక్కటి నిద్ర పట్టడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది యోగా.
1: దీపిక యోగి గారు, యోగా అనగానే ఆసనాలని అనేస్తుంటారు, కాకుండా ఇంకా ప్రాణాయామాన్ని ఇలా కూడా ఉంటాయని అంటారు, వాటి గురించి కూడా చెప్పండి.
2: ప్రాణాయామం అంటే శ్వాస తీసుకుని వదలటం అనమాట. దీనిలో చాలా రకాలు ఉన్నాయండి. అన్నిటికన్నా కూడా నాడీ శోధన ప్రాణాయామం చాలా విశిష్టమైంది. ఎడమ ముక్కు నుంచి తీసుకుని రెండు ముక్కులు బంధించి కుడివైపు నుంచి వదులుతాం. అలా రెండు మూడు పర్యాయం చేస్తే శ్వాసకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి, దీర్ఘాయుష్ కలుగుతుందనమాట.
1: ప్రబంధ యోగి గారు, ఇప్పుడు ఈ యోగాని అందరూ చేయొచ్చు, అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు అండి?
0: 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వరకు చేయొచ్చండి. వారికి చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. ఎందులోపు అయితేనే బోన్ ముదరాలు కనుక ఎందులోపు ఎలా చేయము, 80 సంవత్సరాల తర్వాత చేయలేరు కనుక వారికి ఉండదండి. అలాగా ఈ రకంగా యోగా చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చండి.
1: 8 నుంచి 80 ఏళ్ళ వయస్కులు ఎవరైనా చేయొచ్చు?
0: ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవారు అందరూ చేయొచ్చు. చక్కటి శరీర ఆకృతికి, ఆరోగ్యానికి, ఆనందానికి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది.
1: వయోధికులు చేస్తే శరీరం సహకరించదు అంటారు కదా, నడుము వంగదు, మోకాళ్ళు వంగవు ఇలా అంటుంటారు కదా,
0: అవును,
1: మరి ఎలా వాళ్ళకి ఎలా
0: అంటే, మొదటిసారిగా వచ్చేవారు కుర్చీలో కూర్చోబెట్టి చేస్తామండి, వాళ్ళ మోకాళ్ళు వంపు జరగదు కనుక. కొన్ని రోజులు, ఒక 5-6 రోజులు చేసిన తర్వాత వాళ్ళు కూడా కింద కూర్చొని సాధన అన్ని ఆసనాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేంటంటే నరాలు సాగటం మొదలవుతుంది, రక్త సరఫరా ప్రారంభమవుతుంది. ఆ రకంగా వాళ్ళు మళ్ళీ యోగాలో అన్ని ఆసనాలు చేయడానికి వాళ్ళు కొంచెం సమయం పడుతుంది, అంతేగాని అన్నీ చేయగలుగుతారు. ఆ రకంగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటాం.
1: పిల్లలకు అంటే ఇప్పుడు 8 ఏళ్ల ప్రాయం నుంచి చేసుకోవచ్చు యోగా అని అన్నారు కదా, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి?
2: ముఖ్యంగా విద్యార్థులకి యోగాకు వచ్చిన తర్వాత 4-5 రోజులకి బద్ధకం అంతా పోతుంది. తర్వాత ధ్యానము, ఈ ధ్యానాలు కూర్చోబెట్టి మేము చేపిస్తూ ఉంటాం కనుక జ్ఞాపశక్తి అమోఘంగా ఉంటుంది. విద్యార్థులు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాస్తారండి. కొంతమందికి ఎగ్జామ్ టైంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట యోగా చేస్తే. అలాగే మహిళలు, వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మా మేము ఈ 15 రోజులకి 10 సంవత్సరాలైంది ఇల్లు బూడ్చి తుడిచి, యోగాకు వచ్చిన తర్వాత నడుము వంచి ఇల్లు తుడుచుకోగలుగుతున్నాము, మెట్లెక్కి పైకి వెళ్ళి కిందకి రాగలుగుతున్నాము, ఎంత దూరమైనా నడవగలుగుతున్నాం, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు పని మనుషుల మీద ఆధారం ఉండేది, ఇప్పుడు ఆధారం లేకుండా చేయగలుగుతున్నాం చాలా. అలాగే నెలసరి సమస్యలు, అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. కటి సాధన ఉంది, ఆ సాధన చేస్తే చక్కగా నడుము నొప్పి తగ్గుతుంది, వెన్ను నొప్పి తగ్గుతుంది, తుంటి నొప్పి తగ్గుతుంది, సయాటిక నొప్పి తగ్గుతుంది. అలాగే నౌకాసనం ఉందండి, నౌకాసనం ఇది చేస్తే నెలసరి సమస్యలు బాగా తగ్గుతాయండి. చాలామందికి కూడా 20 రోజులకి 10 రోజులకి బ్లీడింగ్ కనిపిస్తుంది అంటారు. ఈ నెలసరిలో చాలా ఉపయోగం ఉందన్నమాట. మాకు నెలసరి సరిగ్గా వచ్చిందండి, ఎప్పుడు కూడా మానేయకుండా మేము యోగా చేస్తాము, నలుగురిని చేర్పిస్తాము అని చెప్తూ ఉంటారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
1: కొంతమంది మహిళల్లో సంతానం లేని సమస్య ఉన్నటువంటి, అంటే పురుషుల్లోనూ ఉంటారు మహిళల్లోనూ ఉంటారు,
2: అవునండి.
1: మరి ఈ యోగా వల్ల ఉపయోగాలు ఉంటాయా?
2: చాలా ఉన్నాయండి. సర్వాంగాసనము, విపరీతకరణి, హలాసనము ఇవి చేపిస్తాం. రోజు రోజుకి శరీరము నాజుగ్గా తయారవటమే కాకుండా సంతానం కలిగే భాగ్యం కూడా ఉంది.
1: సంతాన సాఫల్యాన్ని కూడా ఈ యోగా ఆసనాలు
2: ఉపయోగపడతాయండి. ఇంకా చాలా ఆహార నియమాలు పాటిస్తూ యోగా చేస్తే చక్కని పిల్లలు కూడా కలిగిన వారు ఉన్నారు, మాకు తెలియజేశారు అన్నమాట. మరి యోగా అంటే అంత మహత్యం ఉంది కనుక ప్రతి స్త్రీ కూడా యోగా చేయాలని నేను కోరుకుంటున్నానండి.
1: కొంతమంది థైరాయిడ్ సమస్య అంటారు మహిళల్లో,
2: అవునండి,
1: ఆ సమస్య అధిగమించడానికి యోగాసనాలు ఉపయోగపడతాయా?
2: ఉందండి, భుజంగాసనం ఉంది. ఆ భుజంగాసనం చేస్తే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే శరీరం కూడా నాజుగ్గా ఉంటుంది అన్నమాట.
1: ప్రబంధ యోగి గారు, ఈ యోగా చేయడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా అండి?
0: నియమాలు మేము చెప్తూ

0: అండి, ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చెప్తూ ఉంటాము. ముందుగా ఆహారం సాయంత్రం పూట త్వరగా తీసుకోమని చెప్తాము. 10 గంటలకల్లా నిద్రపోవాలి, ఉదయం 4 గంటలకి నిద్ర లేవాలి, 5 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటే చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది వారికి. ఈ 5 నుంచి 7 వరకు యోగా చేయడం ద్వారా వాళ్ళ పనులకు ఆటంకం లేకుండా ఉండే సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాం. నియమాలు అంటే ఆహార నియమాలు చెప్తూ ఉంటాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మంచినీరు ఎన్ని తాగాలి, ఇవి పాటిస్తూ ఉంటేనే మన శరీరానికి యోగా ఆహార నియమాలు రెండు ఉపయోగపడుతూ ఉంటాయి. రెండు రెండు పట్టాలలాగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా యోగా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ వస్తే చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది.
1: కొన్ని ముఖ్యమైన ఆసనాల వల్ల కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా అని అంటుంటారు.
0: ఇప్పుడు చక్రాసనం ఉందండి, చక్రాసనం చేస్తే ఏమవుతుందంటే గుండెకి సంబంధించినటువంటి సిరలు ధమనలు, అక్కడ ఉన్నటువంటి నరాలు, రక్తము, పంపింగు, ఇవి పోరికలు జరగటం చాలా ఇబ్బందులు ఉంటా ఉంటాయి. ఎప్పుడైతే చక్రాసనం మనం చేపించామో వాళ్ళకి ఆ పోరికలన్నీ అయిపోయి రక్తం పలచబడి ఫోర్స్గా అంటే పంపింగ్ బాగా జరగటము ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా గుండె జబ్బుని మనం తప్పించుకోవచ్చు. అలాగే మనకి పాదస్థాసనం ఉంటుంది, ఉదరం బాగా ఉంటుంది, ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చక్కగా వంగగలుగుతాం, వెన్ను నిటారుగా ఉంటుంది, వెన్నుకు పనికి వస్తుంది. ఒక ఆసనము 4-5 రకాల ప్రయోజనాలు చేకూరుతూ ఉంటుంది అన్నమాట.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో కనీసం 7-8 మందికి అయినా బీపీ షుగర్లు చెబుతున్నారండి. ఈ యోగాసనాల వల్ల బీపీ షుగర్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయండి?
0: బీపీ చాలా ప్రమాదమైనదండి, అది చాలామందికి తెలియట్లేదు. బీపీ అంటే ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆ కంట్రోల్లో ఉండాలంటే యోగాసనాలు చాలా బాగా పనిచేస్తాయి. మనం చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఆసనాలు చేయొచ్చు. ఉప్పు ఎక్కువగా వాడడం వలన బీపీ వస్తుంది, ఉప్పుని చాలా తగ్గించి వాడమని చెప్తాం. కారం ఉప్పు తగ్గించండి, కోపం తాపం పోతాయండి. ఇలాగా మేము రోజుకొక విషయాన్ని చెప్తూ ఉంటాం. నూనె వాడకం ప్రాణ సంకటం, తేనె వాడకం ప్రాణ పోషకం, ఇలాగ చెప్తూ ఉంటాం. జలపానం చేయండి, జబ్బులను పోగొట్టండి. ఒక్క జలపానం ఎక్కువగా చేయడం ద్వారా ఎన్నో రకాల జబ్బులు పోతాయని, ఆకుకూరలు కాయగూరలు ఇవి తీసుకోవడం ద్వారా మంచిదని, ఇవన్నీ రోజుకొకటి మనం చెప్తూ వాళ్ళ చేత చెప్పిస్తూ వాళ్ళకి ఆహారంలో జాగ్రత్తలు చెప్తూ ఉంటామండి. వాళ్ళకి మనసులో నాటుకుపోయి ఇంకా అవి పాటిస్తూ ఉంటారు. ఆ రకంగా ఆరోగ్యంగా తయారవడానికి అవకాశం ఉంది.
1: అలాగే కొంతమంది మామూలుగా గ్యాస్ ట్రబుల్ అని చెప్పి బాధపడుతూ రకరకాలుగా ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు. ఈ యోగాసనాల వల్ల ఈ గ్యాస్ అనేటువంటి సమస్య కూడా కొంచెం ఉపయోగం ఉంటుందండి.
0: మనం తీసుకున్న ఆహారం ద్వారా గ్యాస్ పొట్టలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ గ్యాస్ పైనుంచి వస్తే తేనుపు, కింద నుంచి వస్తే ఇంకొక పదం చెప్తూ ఉంటారు. ఇది పవనముక్తాసనం చేపిస్తూ ఉంటాము. ఎప్పుడైతే వీరు పవనముక్తాసనం చేశారో పొట్టలో ఉన్న గ్యాస్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు శరీరంలో ఉన్న గ్యాస్ని బయటికి నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉండదు ఇక వారికి ఆసనం బాగా చేస్తూ ఉంటే. అన్ని ఆసనాలతో పాటు అది కూడా చేపిస్తాం.
1: మామూలుగా ఆసనాల్లో శీర్షాసనం అనేటువంటిది చాలా గొప్పది, సర్వాంగాసనం ఇంకా మంచిది అని ఇలా అంటారు. సర్వ అంగ ఆసనం అని ఆ పేరులో తెలుస్తోంది.
0: అవునండి, సర్వ అంగాలకి ఆసనం అది. సర్వ అంగాలకి ఆసనం కనుక అది వేయగలగాలి. వీరు వచ్చిన తర్వాత ఒక 3 వారాల తర్వాత వేయగలుగుతారు, 3 వారాల లోపల వేయలేరు. సర్వాంగాసనం వేసిన తర్వాత అది బాగా వచ్చిన తర్వాత ఇంచుమించు శీర్షాసనం ఎలా ఉందో సర్వాంగాసనం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇది తల అడ్డంగా ఉంటుంది. శీర్షాసనంలో తల నిలువుగా పెట్టి చేస్తాం. శీర్షాసనం అందరూ చేయకూడదు, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, కళ్ళకు ఆపరేషన్ అయిన వారు, గుండెకి స్టెంట్లు వేయించుకున్నవారు, ఇలాంటి వారికి చూసి వాళ్ళకి శీర్షాసనం చేయించకుండా సర్వాంగాసనం ఇవన్నీ అందరూ చేయొచ్చు.
1: అమ్మా, కొన్ని ఆసనాలు వేయకూడదు అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి. ఇప్పుడు కొంతమంది నడుము నొప్పి వాళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఉంటారు, స్పాండిలైటిస్ మెడ పట్టేసిన వాళ్ళు ఉంటారు, ఫలానా ఫలానా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేయకూడదు అని చెప్పి ఏమైనా ఉంటాయండి?
2: ఉన్నాయండి. సర్వాంగాసనం చేయకూడదు, సర్వైకల్య స్పాండిలైటిస్ ఉన్న వారు చేయకూడదు. అలాగే విపరీతకరణి, హలాసనము, శీర్షాసనము ఇవి వేయకూడదు. ఎప్పుడైనా సరే యోగాసనాలు ఎప్పుడు కూడా గురుముఖంగా నేర్చుకోవాలండి. ఒక 4 రోజులు గురుముఖంగా నేర్చుకుంటే తర్వాత ఎలా వేయాలి, ఎలా ఆహారం తీసుకోవాలి అవన్నీ తెలుస్తాయి అన్నమాట అనుభవపూర్వకంగా. యోగాకు రావటమే మహాభాగ్యం. యోగాకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు సమస్య ఉందని.

0: సమస్యను బట్టి ఈ ఆసనం వేయండి, ఈ ధ్యానం చేయండి, ఈ ఆహారం తీసుకోండి అని చెప్తాం. అట్లా చేయటం వలన వారి సమస్యలు తగ్గుతాయండి. పాదాస్తాసనం చేపిస్తాము, కొంత సమస్య తగ్గుతుంది. అలా త్రికోణాసనం చేపిస్తాము, నడుము సన్నబడుతుంది, శరీరం నాజుగ్గా ఉంటుంది, శరీరంకి ఉత్సాహం వస్తుంది. అలా ఉంటుందండి యుక్త వయసు వాళ్ళకి.
1: మెనోపాజ్ స్టేజ్లో మహిళలు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే మానసికంగా కూడా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు.
0: అవునండి.
1: వాళ్లకు ఏ రకంగా ఉపయోగపడుతుందండి?
0: వాళ్ళకి యోగా అనేది పూర్వజన సుకృతం అన్నమాట. వాళ్ళు కనుక యోగాకు వస్తే ఒక 15 రోజులకి హార్మోన్సు బ్యాలెన్సు సరిగ్గా వచ్చి వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నెల రోజులు అయ్యేటప్పటికి 60 వయసు వాళ్ళు కూడా 20 సంవత్సరాల వాళ్ళు ఎలా ఉంటారో అలా నడవగలుగుతారు, యాక్టివ్గా ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, వాళ్ళ సమస్యలన్నీ తీరుతాయి.
1: యోగా వల్ల అన్ని వయసుల వారికి అంటే 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎన్నో రకాల మానసిక శారీరక లాభాలు ఉంటాయని చెప్పి, అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చినటువంటి నినాదం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి నినాదం కూడా మనకి ఇచ్చారు. మన భారతదేశంలో ఉద్భవించినటువంటి ఈ యోగా ప్రపంచ దేశాల్లో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా అనేటువంటిది చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశిద్దాం. నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: నమస్కారం అండి, ధన్యవాదాలు.
2: శ్రీమతి బాల సమాజం దీపికారెడ్డి ప్రభుత్వ చర్చ కార్యక్రమంలో ప్రవేశపెట్టారు. ఉదయ రేఖ కార్యక్రమం సమర్థం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తావాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైందన్నారు. గిరిజనుల జీవనశైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుంచి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
3: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
1: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMBBRY కింద లబ్దిదారులకు 2400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని పేర్కొన్నారు. దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMBBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం, స్టార్టప్లు వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: आम तौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती हैं, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर.

0: और इन दोनों को साथ लेकर चलती है। जो युवा अपनी पहली नौकरी शुरू करता है, सरकार उसके साथ खड़ी होती है।
1: ఢిల్లీలో నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడటం న్యాయ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఎన్సీఆర్బి అభిజ్ఞాన్, సిఆర్పిఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 వంటి వ్యవస్థలు అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందటానికి దోహదపడతాయని అన్నారు. నేర నివారణే లక్ష్యంగా అంచనా ఆధారిత పోలీసింగ్ విధానం వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మరో ముందడుగు పడిందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
3: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. In this context, I am appreciating our Honorable Prime Minister.
4: Yes.
3: First time, not only is following yoga, he convinced United Nations to make it as a event, Yoga International Day. Today, 190 countries are going to participate yoga. That is our gift.
1: ఢిల్లీలో జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. మన విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని చెప్పారు. భారతీయ పాస్పోర్ట్ను అంతర్జాతీయంగా గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు.
2: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. అలాగే విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
5: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
1: ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతరపంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

0: సబితా ప్రత్యేక సమగ్రణ సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్వే వచ్చే 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తున్నారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
1: మహారాష్ట్ర పుణేలోని రంజన్గావ్ మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: माननीय प्रधानमंत्री जी ने सात नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे ये सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा.
0: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. యువత సాధికారతకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
1: ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని తెలిపారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు.
0: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరమైన తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అభివృద్ధి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు.
3: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడటానికి దాన్ని మేమేం అడిగామంటే 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 points పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు వారికి.
1: ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల సంఖ్య మొత్తం 19కి చేరింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ కవాతు శిబిరం, అఖిల భారత తలసైనిక శిబిరం వంటి శిబిరాలలో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైలింగ్ వంటి సైనిక శిక్షణ సాహస కార్యకలాపాలలో క్యాడెట్లకు మరింత విస్తృత అవకాశం లభిస్తుందని వివరించింది.
0: మహిళల రక్షణ కోసం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పోస్ట్ చట్టం

0: అర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోస్ట్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు.
1: తుర్కియా దేశంలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ మెన్స్ సింగిల్స్, మిక్స్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా సోమవారం అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: వార్తావాహిని ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా పెదరాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత గుడిగంటల చిత్రానికి పీబీ శ్రీనివాస్, ఎస్పీ శైలజ, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల, రచన సీనారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రచన సుబ్రహ్మణ్యం కోరుతున్నారు సరిపల్లి నుంచి.

కార్యక్రమం తర్వాత బెబ్బులి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ వెంకటేష్, సాయి, దివ్యజ్యోతి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి కోరుతున్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వన్డే ఆర్జే సిహెచ్ వైష్ణవి గారితో మహాలక్ష్మి గారి సంభాషణ వింటారు.
1: 90 వసంతాల ఆకాశవాణిలో ఈరోజు వన్డే ఆర్జేగా మన ముందు వైష్ణవి ఉంది. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నావు?
2: హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమని నిన్ను ఎవరు ఎంకరేజ్ చేశారు?
2: మా మేడం చెప్పారు పార్టిసిపేట్ చేయమని. మీకు ఎస్ఏ రైటింగ్లో బాగా రాస్తావు, నీకు కొంచెం నాలెడ్జ్ కొంచెం గెయిన్ అయ్యి రాస్తే అని చెప్తే సరే అని పార్టిసిపేట్ చేశాను. పేరెంట్స్ ఎంకరేజ్ కూడా ఉంది, నువ్వు రాయగలవు రాయి చూద్దాం విన్ అవుతావేమో అని సపోర్ట్ చేశారు.
1: విన్నర్ అవుతా అనుకున్నావా?
2: అనుకోలేదు కానీ అవుతా. అంతమంది రాసాం కదా, నాది
1: అంటే డిఫరెంట్గా అందరు రాసిన దాంట్లో నీది డిఫరెంట్గా ఒక పాయింట్ ఏం మెన్షన్ చేసి ఏ అంటే నీకేమైనా గుర్తుందా? ఏం

0: మెన్షన్ చేసావని.
1: ఆకాశవాణి అంటే నార్మల్గా ఎంటర్టైన్మెంట్ అది కాదు, దానివల్ల చాలామంది ఉపాధిగా ఎంతోమంది కళాకారులు దాని నుంచే పరిచయం అయ్యారని చెప్పాను, రాశాను. రైతులకి అసలు ఇంతకుముందు టైం చూడాలంటే మనం ఇప్పుడైనా సరే వాచ్ వైపు క్లాక్ వైపు చూస్తాం, అప్పుడు అలా కాదంటే న్యూస్ ఎప్పుడు వస్తే 7 అయింది, ఈ ఇది ఇప్పుడు వస్తుందంటే టైం ఇంత అయి ఉండొచ్చు అని చెప్పి చెప్పేవాళ్ళంట.
0: ప్రోగ్రామ్ని బట్టి ఈ టైంకి,
1: ప్రోగ్రామ్ని బట్టి ఈ టైం అయింది ఇలాగా అని చెప్పేవాళ్ళు.
0: ఓకే, నువ్వు ఈ కాంపిటీషన్కి ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు?
1: ఆ రోజు మార్నింగ్ చెప్పారు మాకు, నేను నైట్ ప్రిపేర్ అయ్యాము. పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు, అమ్మమ్మ వాళ్ళు కానీ, మేము చిన్నప్పటి నుంచి చదివినే పెరిగాము, 90 ఇయర్స్ అయ్యాయని చెప్పి చెప్పారు. చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి
0: వన్ డేలో
1: వాళ్ళే.
0: ప్రిపేర్ అయిపోయి ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు?
1: నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాక బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్.
0: హాబీస్?
1: హాబీస్ మ్యూజిక్ వింటాను, డ్రాయింగ్ వేస్తాను, డాన్సింగ్, చిల్లి
0: మ్యూజిక్
1: విత్
0: అండ్
1: ఫ్రెండ్స్.
0: ఓకే, మ్యూజిక్ అంటే క్లాసికల్ మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నావా?
1: అంటే ఏం కాదు,
0: మా
1: నార్మల్
0: జనరల్ మ్యూజిక్
1: జనరల్
0: ఎంజాయ్
1: మ్యూజిక్.
0: చేస్తావు. ఓకే, డాన్స్
1: డాన్స్ రెండు మిక్స్
0: క్లాసికల్
1: మిక్స్ రెండు
0: నేర్చుకున్నావా?
1: నేర్చుకున్నాను, ఆపేశానుక మధ్యలో.
0: ఓకే, ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా?
1: నీ చూపులే ఆ సాంగ్ ఇష్టం నాకు,
0: పాడతావా?
1: టూ లైన్స్ పాడుతా.

0: అంజలి అమావాస్యనే ఉన్నా మరి అందించవే దీపావళి.
1: బాపాడు, నీ ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు విందామా వైష్ణవి?
0: విందామక్క.

0: సాంగ్ విన్నాం కదా. సో నువ్వు బీకామ్ కంప్యూటర్స్ కదా చెప్పావు, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు?
1: తెలుగు, ఇంగ్లీష్, ఈ కామర్స్, ఏఐ, అకౌంట్స్.
0: ఏఐ కూడా ఉందా? ఓకే. అకౌంట్స్ డిఫికల్ట్గా ఉంటుందా?
1: అన్నిటికంటే కొంచెం అదే కష్టంగా ఉంటుంది.
0: అకౌంట్స్ అన్నావు కదా, మరి అకౌంట్స్లో మరి అడగనా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా?
1: అడగండి.
0: ఏది ఫస్ట్ వస్తుంది, డెబిటా క్రెడిటా?
1: డెబిట్ కమ్ ఫస్ట్.
0: గుడ్. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు?
1: లూకా పాషియోలీ.
0: కరెక్ట్. బ్యాలెన్స్ షీట్ ఎందుకు అసలు వెయ్యాలి?
1: ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసాము, రన్ అవుతుంది, అది అసలు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలంటే బ్యాలెన్స్ షీట్ వేస్తాం. లయబిలిటీస్ అసెట్స్ అన్ని వేసి లాస్ట్కి ఏది టాలీ అయితే
0: ఇయర్ ఎండింగ్లో
1: ఆ కంపెనీ అసలు స్టార్టింగ్ మనం అందరం ప్రాఫిట్ కోసమే స్టార్ట్ చేస్తాం, అది లాస్ట్కి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలియాలంటే బ్యాలెన్స్ షీట్ చేయాలి. ట్రై.
0: డిప్రిసియేషన్ అంటే ఏంటి?
1: తరుగుదల. అంటే ఇప్పుడు మనం ఒక ఫర్నిచర్ కానీ ఏదైనా ఒక మెషినరీ కానీ కొంటే అది 3 ఇయర్స్ కూడా అలాగే ఉంటుందని చెప్పలేము కదా, 1 ఇయర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది స్క్రాప్ వాల్యూ, దాన్ని క్యాల్కులేట్ చేసేది డిప్రిసియేషన్.
0: జిఎస్టీకి ఫుల్ ఫామ్ తెలుసా?
1: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.
0: గుడ్. సరే, నీకు జనరల్గా నువ్వు విన్న వాటిల్లో గవర్నమెంట్ స్కీమ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ నచ్చింది ఏదైనా ఉంటే చెప్పగలవా?
1: విన్నదానికన్నా ఇప్పుడు మాకు అవసరం, మేము వాడుతుంది ఉచిత బస్సు పథకం,
0: స్త్రీశక్తి.
1: ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో లేడీస్ అందరూ ప్రభుత్వ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం వల్ల ఉద్యోగం, విద్య, హాస్పిటల్స్, మార్కెట్ అలాంటి అవసరాల కోసం ఖర్చు లేకుండా ప్రయాణించగలుగుతున్నాం.
0: ఎక్కడికైనా వెళ్ళాలంటే
1: దీనివల్ల ప్రయాణం ఖర్చు తగ్గుతుంది, ఇంట్లో ప్రాబ్లమ్స్, కొంచెం ఆర్థిక భారం కూడా తగ్గుతుంది, స్వేచ్ఛగా ప్రయాణించగలిగే అవకాశాన్ని పెంచారు ఈ పథకం ద్వారా.
0: ఓకే వైష్ణవి, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. జనరల్గా నువ్వు టక్టక్క చెప్పేయాలి. స్ట్రీట్ ఫుడ్డా హోమ్ ఫుడ్డా?
1: స్ట్రీట్ ఫుడ్.
0: ఓకే. మీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు?
1: మా ఫేవరెట్ లెక్చరర్ అకౌంట్స్ మ్యామ్.
0: అకౌంట్స్ ఫేవరెట్ సబ్జెక్టా? కష్టం అన్నావు, అదే ఫేవరెటా?
1: కష్టం ఇష్టంగా చేస్తాను.
0: గుడ్.

0: బిజినెస్సా గవర్నమెంట్ జాబా?
1: గవర్నమెంట్ జాబ్.
0: నెక్స్ట్ ఏంటి అంటే, నువ్వు ఏదైనా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నేను ఇంకా పెంచుకోవాలి అనుకుంటే ఏ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటావు?
1: కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తాను.
0: ఎందుకు?
1: నాకు కొన్ని స్టేజ్ ఫియర్, ఎవరితోనో మాట్లాడాలంటే భయం. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి కొంచెం ఎవరితోనో పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా, స్టేజ్ మీద మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాం. కొంచెం అది పెంచుకుంటే మాకు ఇంటర్వ్యూస్లో వాటిలో హెల్ప్ అవుతుంది.
0: కానీ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. నీకు బాగా అంటే నువ్వు బాగా లోగా ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటావు?
1: పడుకుంటాను. స్లీప్.
0: నిద్రపోతావా?
1: నిద్రపోతాను.
0: ఒక మంచి నిద్ర వేసేసి లేస్తే అంతా సెట్ అయిపోతుందా?
1: సెట్ అవ్వదు కానీ ముందు మైండ్ కొంచెం
0: ఫ్రీ అవుతుంది.
1: ఫ్రీ అవుతుంది.
0: బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కదా మీరు చదువుతుంది. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్?
1: తీసుకోవడానికి మాత్రం బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్న సాఫ్ట్వేర్ వైపు వెళ్దామని. నా అంబిషన్ వచ్చేసి లాయర్ లా తీసుకొని లాయర్ చేయాలని.
0: అదేంటి చదువు ఇలాగా మరి అంబిషన్ వేరే?
1: పేరెంట్స్ కోసం ఇది, నా కోసం లాయర్ అవ్వాలని.
0: ఓకే, బీకామ్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఎల్ఎల్బి చేద్దామని?
1: ఎల్ఎల్బి చేద్దాం.
0: ఓకే, లాయరే ఎందుకు?
1: మా కోసం మేమే పోరాడాలి కదక్క.
0: ఓకే, వెరీ గుడ్. నీ కోసమేనా మరి?
1: స్త్రీల కోసం.
0: స్త్రీల కోసం, సొసైటీ కోసం,
1: నా లాంటి వాళ్ళ కోసం.
0: వెరీ గుడ్.

0: అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు అంటే ఎవరైనా కానీ లేడీస్ కోసం అని ప్రత్యేకించి చెప్పావు, బట్ పెళ్ళైన వాళ్ళు పడే ఇబ్బందులు ఒక విధంగా ఉంటాయి, చదువుకునే పిల్లలు పడేవి ఒక విధంగా ఉంటాయి. అట్లా ఎవరికి నువ్వు ఎక్కువ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు?
1: న్యాయం ఎవరికన్నా జరగాలక్క, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, మ్యారీడ్ అన్మ్యారీడ్ అదేం లేదు. వాళ్ళకి తెలియాలి వాళ్ళ హక్కులు ఏంటో. ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలీదు ఏది రైట్ ఏది రాంగ్, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి. అవి వాటి కోసం ఎంతో నా
0: తెలియజేయాలనుకుంటున్నా.
1: వంతు ప్రయత్నం
0: వెరీ గుడ్. నీకేమైనా డ్రీమ్ ప్లేసెస్ ఉన్నాయా విజిట్ చేయాలి అని అట్లా?
1: వారణాసి.
0: ఎందుకు వారణాసి ఇష్టం?
1: అంటే నేను విన్నాను, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు పూర్వకాలంలో కాశీకి వెళ్ళాలంటే ఇంక మొత్తం అంతా బాధ్యతలన్నీ తీరిపోయాక ఇంక వస్తామో లేదో తెలియకుండా ముందే భోజనాలు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వస్తామో లేదో తెలియకుండా ఇంక మొత్తం అన్ని బాధ్యతలు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా గ్రేటెస్ట్ ప్లేస్ అది. అలాగే ఆ ప్లేస్,
0: అందుకని ఆ ప్లేస్ వెళ్ళి ఖచ్చితంగా అంత డివైన్ ప్లేస్ని విజిట్ చేయాలి అని నీ డ్రీమ్. ఇంకా
1: ఇంకా అరుణాచలం
0: అరుణాచలం కూడా వెళ్ళావా ఎప్పుడైనా?
1: వెళ్ళలేదు,
0: వెళ్ళాలి.
1: వెళ్ళాలి.
0: ఫ్రీక్వెంట్గా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటావా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ?
1: ఫ్రెండ్స్తో వెళ్ళలేదు కానీ ఫ్యామిలీతో వెళ్తాను.
0: ఫ్యామిలీతో వెళ్తారా? అసలు ఈ కాంపిటీషన్లో అంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మీ మేడం చెప్పారని చెప్పి నువ్వు ట్రై చేసావు, మీ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు, ఓకే. కానీ నీ అంతటా నువ్వు అంటే ఓకే ట్రై చేద్దామని అనుకున్నావా వన్ డే ఆర్జే అవుతానని ముందే తెలుసా? అంటే ఇట్లా విన్నర్ అయిన వాళ్ళని వన్ డే ఆర్జేగా అవకాశం ఉంది అందుకని ట్రై చేసావా, లేకపోతే ఎస్సే రైటింగ్ ఇష్టం కాబట్టి ట్రై చేసావా?
1: టాపిక్ నచ్చింది
0: ఓకే.
1: కాబట్టి ఆకాశవాణి గురించి ఇంకా మన హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. దాని గురించి రాయాలంటే
0: ఓకే
1: తెలిసిన వాళ్ళ నాట్ డే ఇంటర్నెట్లో కాకుండా ఇంట్లోనే వాళ్ళని అడిగితేనే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే రాద్దాము చూద్దాం.
0: విన్నర్
1: ఇప్పుడు
0: అయిపోయావు, నీకు మీ ఇంట్లో అంటే ఇంట్లో కానీ నీకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు?
1: సపోర్టా? మా అమ్మ.
0: మీ మమ్మీ అని?
1: అమ్మ అమ్మ సపోర్ట్ సిస్టమ్.
0: మీ మమ్మీ ఇంకా నువ్వు ఏది ఎంత లోగా ఉన్నా ఏదైనా మీ మమ్మీ
1: ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్.
0: ఓకే. నీకు నీ లైఫ్లో రోల్ మోడల్ ఎవరు?
1: రోల్ మోడల్ అంటే మా అక్క అనురాధ నందిని అని, ఇప్పుడు జర్మనీలో చదువుతుంది.
0: ఓకే.
1: ఒక ఆడపిల్లకి బయటికి వెళ్ళి చదివి ఇప్పుడు చదువు ఎందుకు అనే దాని నుంచి బయటికి వెళ్ళి తాను వేరే కంట్రీకి వెళ్ళి తను చదువుకుంటూ జాబ్ చేస్తూ ఉంటుంది తల్లాగా ఉండాలని చెప్పి.
0: ఓకే. ఏం చదువుతున్నా?
1: బీఎస్సీ అగ్రికల్చర్ ఫార్మింగ్.
0: మీ అక్కే నీకు ఇన్స్పిరేషన్ అయితే. చివరిగా అంటే ఇప్పుడు ఉన్న యూత్కి నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు?
1: ముందు భయం వదిలేయాలి. రేపేమవుతుంది అప్పుడు కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తర్వాత ఏమొస్తుందో ఆలోచించుకొని ఇప్పుడు మనం ఏం చేస్తే దానికి
0: ఏది చేయాలనుకుంటే అది చేసేయాలి ధైర్యంగా. ఫెయిల్ అయినా
1: మనం
0: విన్ అయినా అది ఆలోచించకుండా, ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా ఏది చేయాలనుకుంటే అది చేసేయాలి. బాగా చెప్పావు వైష్ణవి. చాలా థ్యాంక్స్ వైష్ణవి, మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చి వన్ డే ఆర్జేగా బాగా మాట్లాడావు. స్టేజ్ ఫియర్ ఉందని చెప్పావు కానీ చాలా బాగా మాట్లాడావు. చాలా థ్యాంక్స్.
1: నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి, మీ ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్స్. ఆకాశవాణికి మెయిన్గా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది.
0: గుర్తుండిపోతుంది లైఫ్,
1: గుర్తుండిపోతుంది లైఫ్,
0: మెమరబుల్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपये तक पहुंच गया है। और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है।
1: Defense Minister Rajnath Singh also said that the tri-commissioning of the three indigenously built Indian Navy platforms is a defining moment in India's maritime capability development. The 12th International Yoga Day is being celebrated across India and around the world today with the theme Yoga for Healthy Aging. The theme highlights the importance of adopting yoga as a lifelong practice for healthy, active and dignified aging. Prime Minister Narendra Modi led the nation in observing the International Day of Yoga from Kolkata's Red Road. Participating in the Common Yoga Protocol session, Mr. Modi performed yoga alongside thousands of practitioners at the iconic venue. Speaking on the occasion, Mr. Modi said, "Yoga is not just physical exercise and is not restricted to any age group, but it is an expression of human spirit." President Draupadi Murmu also performed yoga at Garrison Ground in Jabalpur, Madhya Pradesh today. A large number of public representatives, officials and citizens were present at the event. Addressing the event, the President said, "Yoga is a celebration of India's great tradition." She said yoga has shown humanity the path to a healthy, balanced and meaningful life. The National Testing Agency, NTA, has issued guidelines for the students appearing for the NEET UG re-examination today. Over 22.79 lakh candidates will sit for the exam in 551 cities in India and 14 cities abroad. The NTA said that entry to the examination centres will close at 1:30 in the afternoon. It has asked the students to carry their admit cards and valid photo ID. The admit cards for the exam can be downloaded from the website neet.nta.nic.in. The admit card for the 3rd of May exam shall not be valid for entry today. Meanwhile, Union Education Minister Dharmendra Pradhan has urged the students to take the exam without fear and wish them the very best. Talking to media in New Delhi, the Education Minister assured that all necessary arrangements have been made for the smooth conduct of the exam. Union Home Minister Amit Shah paid tribute to Rashtriya Swayamsevak Sangh RSS founder Dr. Keshav Baliram Hedgewar on his death anniversary today. In a social media post, Mr. Shah remembered Dr. Hedgewar for establishing the Sangh and spreading the ethos of nation first and cultural nationalism among the people. In cricket, India A were 221 for 3 in 28 overs against host Sri Lanka A in the final match of the Tri-Nation A Series 2026 in Dambulla when reports last came in. And that is the end of this news bulletin.
2: Akashvani Vijayawada Kendram. ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866 24 888 12 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను రాసి పంపించండి. మరి ఈరోజు ఎవరెవరు ఏం పంపించారో, ఎలాంటి మెసేజెస్ పంపించారో చూద్దాం. ఈ మెసేజ్ని సర్వీసెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి పంపిస్తున్నారు. ఉభయ కుశలోపరి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 16వ తేదీ ఉదయరేఖల కార్యక్రమంలో డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, అలాగే 19వ తేదీన శ్రీ గుణశేఖర్ గారు యోగ శాస్త్రాల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రతిరోజు ప్రసారమవుతున్న శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి భగవద్గీత ప్రవచనాలు చాలా బాగుంటున్నాయి. అలాగే ఆకాశవాణి సీనియర్ శ్రోత, సీనియర్ సిటిజన్ ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతిదీ ఎంతో శ్రద్ధతో వింటున్న ఏలూరు శ్రోత శ్రీ రఘువీర్ సింగ్ గారితో పరిచయం చాలా బాగుంది. ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి విజయోత్సవంలో శ్రోతలను పరిచయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని అంటూ చీరల నుంచి సర్వీసెట్టి సుబ్బరామయ్య గారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నమస్తే అంటున్నారు.

నమస్తే అండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా అలాగే యోగా డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎవరు అని అంటే చిన్న ముంతల నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ వీళ్ళందరూ కూడా విషెస్ చెప్తున్నారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇంకా అందరూ పాటలు అయితే కోరుకుంటున్నారు. మరి ఉభయ కుశలోపరి కార్యక్రమం మీద, ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను వెంటనే రాసి పంపించండి. కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే అంటున్నారు జేరుపోతుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి ఈ మెసేజ్ని అందించారు. ఇంకా వీరెవరైతే పేరైతే రాయలేదు కానీ ఇదివరకు ఉదయం 7:45 భక్తి పాటలు వేసేవారు, ఇప్పుడు తిరిగి ఆ కార్యక్రమం ప్రారంభించండి అని అంటూ వారు ఒక సూచన అయితే చేశారు. ప్రయత్నిద్దామండి. మరి వీరి పేరైతే రాయలేదు, మచిలీపట్నం అని పంపించారు. ఓకే. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహిస్తున్న ఉభయ కుశలోపరికర్ కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారి కార్యక్రమాలు బాగుంటున్నాయి, అలాగే కొన్ని ఉచ్చారణ దోషాలు తరచుగా వినిపిస్తున్నాయి. ఆకాశవాణిని ఆకాశవాణి అని పలుకుతున్నారు. అలాగే వీరు ఇంకేమంటున్నారంటే 102.2 FM వింటున్నారు అని చెప్తున్నారు కానీ విజయవాడ కేంద్రం నుంచి అని తెలియచేయడం లేదు అని అంటున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రైమరీ ఛానల్ అలాగే వివిధ బాతి ఛానల్లో ఆడియో వాల్యూమ్ కూడా చాలా తక్కువగా వినిపిస్తోంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటూ కూడా వీరు రాసి పంపిస్తున్నారు. ఎవరంటే గుంటూరు నుంచి నాగభూషణం గారు ఈ మెసేజ్ని పంపించారు. ఉభయ కుశలోపరి విభాగం వారికి హృదయపూర్వక నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు ప్రసారమవుతున్న భక్తి రంజిని, సూక్తి సుధా, ఉదయరేఖలు కార్యక్రమం మొదలైన కార్యక్రమాలు మమ్మల్ని ఎంతో అలరిస్తున్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 15వ తేదీ 12:40 మా తోటి శబ్దమిత్రులు అయినటువంటి ఆర్ రఘుబీర్ సింగ్ గారి అనుభవాలు విన్నాం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు ఆకాశవాణితో ఉన్న అనుభవాలు చెప్పిన తీరు ప్రశంసనీయం. ఇలానే ఆకాశవాణి కార్యక్రమాలు ఎంతో అభిమానంతో వింటున్న, విని తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తున్న మరికొంతమంది ఆకాశవాణి శ్రోతలను పరిచయం చేయగలరు అని అంటున్నారు. చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ మీ అభిమాన శ్రోత కోనసీమ జిల్లా మావిడికుదురు మండలం మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాస్ గంగాభవాని గారు ఈ సందేశాన్ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి మీకు కూడా. ఉభయ కుశలోపరి 10వ తేదీన సూక్తి సుధ డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి గారి పద్య గద్యాల సూక్తులలో కోకిల కాకి పలుకుల వ్యత్యాసాలు, మాట పిలుపుల పట్టుదల, పాండవ కౌరవ సంయోగాలు, శ్రీకృష్ణ పరమాత్మ పరమాంస పరామర్శలు చక్కని పద్య గద్యాలతో వివరించిన వారికి మా ధన్యవాదాలు అంటున్నారు. ప్రభాత సమయాన ప్రతిరోజు మేము దేశభక్తి గీతాలు, సూక్తి ప్రవచనాలు, భగవద్గీత ప్రవచనాలు, ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు వింటుంటాం. చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు అని అంటూ రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే రాజల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివి వినిపించారు. ధన్యవాదాలు. అలాగే యువలయ కార్యక్రమం హైలైట్గా ఉంటోంది అంటూ కూడా వీరు సందేశాన్ని పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బట్టిప్రోల్ నుంచి మురళి గారు ఈ మెసేజ్ని పంపించారు. ఏమంటున్నారంటే ఉభయ కుశలపరి కార్యక్రమం వింటుంటే మనసు పరిమళించి తను పులకరిస్తోంది, అందని జాబిలిని అందుకున్నట్టు అనిపిస్తోంది, హృదయమంతా హిమాలయ పర్వతాలుగా ఎదిగిపోతున్నది, తెలియని ఆనందంతో పారిజాత పుష్పం సాధించిన అనుభూతి కలుగుతోంది, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం 7:15 భగవద్గీత కార్యక్రమాన్ని వినిపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ప్రతిరోజు చాలా బాగుంటుంది. యువలయ కార్యక్రమాన్ని మార్పు చేయకండి అంటున్నారు. యువవాణి కార్యక్రమంలో సీనియర్ శ్రోతలను పరిచయం చేయండి, ధన్యవాదాలు అని అంటూ మంచి కవితను కూడా వినిపించారు. చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా ప్రశాంతంగా హాయిగా

ఉంది మీ పోయిమ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఉబైకుస్లో పరి చదువుతున్న నిర్వాహకులకు నమస్కారాలు అంటున్నా. నమస్తే అండి. యోగాకున్న ప్రాధాన్యత, యోగా గురించి నాకు అంశాలు వివరించిన అంశాలు బాగున్నాయి ఈ ఉదయం వినిపించిన ఉదయరేఖలు కార్యక్రమంలో. అలాగే సమస్యాపూరణం కార్యక్రమంలో పైడిపాటి ఉమానాథ శర్మ గారు చదివిన పూరణల తీరు అభినందనీయం అని అంటున్నారు దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. అలాగే ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటున్నాం. ఉదయం 10 గంటలకు అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్నారు. మంచి కార్యక్రమాలు ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు తెలియజేస్తున్నారు దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఇంకెవరు పంపించారు చూద్దాం. మీరు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల కార్యక్రమాన్ని ఎందుకు ఆపుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే హిందీ పాటలు వేసినవే వేస్తున్నారు, బోర్ కొడుతోంది అని అంటూ గుంటూరు షేక్ నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. వేసినవే వేయడండి, అన్ని రకాల పాటలు కూడా వేస్తూ ఉంటారు. తర్వాత ఉద్యోగ వార్తలను ప్రసారం చేసి యువతకు మేలు చేకూర్చండి అని అంటూ కోరుతున్నారు. ఎవరు అంటే గుంటూరు నుంచి డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత. ఓకే అండి, ఇది మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాం. ఇంకా ఈ మెసేజ్ ఎవరు పంపించారు చూద్దాం. ఉభయ కుసులోపరి శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి మీకు కూడా. 15వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో యోగా గురించి, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు, చాలా బాగుంది. అలాగే ఈ విషయాలు తెలియజేసిన శ్రీకే బాలకృష్ణ గారికి మా నమస్తే అంటున్నారు. భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కర్ణామృతం నాట్యకళ వినిధరించాం. ఉదయరేఖల కార్యక్రమంలో వినియోగదర్శిని శీర్షికన ఆహార పదార్థాల వినియోగం వల్ల జరిగే అవకతవకల గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీకే శ్రీపతి గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాజేశ్వరి పద్మనాభం గారి వీణావాదనం మా వీణలు విందు చేసింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ధన్యవాదాలు. కార్మికుల కార్యక్రమంలో కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల కళ్లకు కలిగే ప్రమాదాలు, నివారణ చర్యల గురించి డాక్టర్ పి సుజాత గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది. కళ్లకు 2 రకాలుగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, 1 ఇనప సామాన్ల ద్వారా, 2 కెమికల్స్ ద్వారా అవి జరగకుండా కంటిని ఏ విధంగా కాపాడుకోవాలో, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో, నివారణ మార్గాలను చక్కటి సమాచారం అందించారు. అందించిన డాక్టర్ గారికి, పరిచయకర్త గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటున్నారు. ఇక 16వ తేదీ మంగళవారం శ్రీ ఆల్వార్ గారు అందించిన సూక్తులు వినవైనవిగా ఉన్నాయి. భక్తిరంజన కార్యక్రమంలో వాసుదాసు కీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మహేష్ శ్రీముని కుమార్ గారు వినిపించిన నాదస్వర వాదనం మా వినులు విందు చేసింది. కార్యక్రమంలో చారుకేసి రాగంలో వినిపించిన పురంధరదాస్ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. ఈ కళాకారులకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం ఇక అంటూ ఈ మెసేజ్ని, ఈ సందేశాన్ని పంపించింది ఎవరు అంటే ఏలూరు శ్రోత శ్రీ రఘువీర్ సింగ్ గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఆకాశవాణికి, సిబ్బందికి, శ్రీ బి వెంకటేశ్వర్లు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ ఏలూరు నుంచి రాస్తున్నారు రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుసులోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత మంగళవారం కార్మికుల కార్యక్రమంలో శ్రీ ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయ సంభాషణను ప్రసారం చేశారు, చాలా బాగుందండి. శ్రీ రఘువీర్ సింగ్ గారు సుమారుగా గత 40 ఏళ్లుగా రేడియోను వింటూ క్రమం తప్పకుండా అంకిత భావంతో లేఖలను రాస్తూ ఉండే ఉత్తమ శ్రోత అంటున్నారు. తర్వాత ఆ రాత్రి ప్రసారం చేసిన శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్యం వరప్రసాద్ గారి శ్రీమధ్వాచార్య హరికథ రసవత్తరంగా ఉందండి. గత వారంలో ప్రసారమైన సర్వశ్రీ కానుకోలు బాలకృష్ణ, శ్రీ తూములూరి శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి, ఎం కృష్ణకిషోర్, రాయప్రోలు జగదీశ చంద్రశర్మ గారుల సూక్తి సుధలు సహితం రససహితములై ఉన్నాయి. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మా సాంశివరావు గారు శ్రీ తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారి సాహిత్యాన్ని గురించి చక్కగా పరిచయం చేశారు, అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు అంటూ రాస్తున్నారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీరా, కార్తీక్, శ్రీనిత్య, హైదరాబాద్ నుంచి. అలాగే వీరేమంటున్నారంటే ఈరోజు ఉదయం ఆకాశవాణి హిందీలో యోగా కార్యక్రమాన్ని

చక్కగా ప్రసారం చేశారు. చాలా ఉపయోగకరంగా ఉంది. వెయిట్ చేయగా చేయగా ఈ పూట 10 గంటల 30 నిమిషాలకు సరస వినోదిని సమస్యాపూర్ణం వినే యోగం కలిగిందండి చివరికి అంటున్నారు. మీరు ముందుగా తెలపలేదు కదండి సమస్యాపూర్ణం ఎప్పుడు ప్రసారమవుతుందో ఈ విషయాన్ని అని అంటూ రాస్తున్నారు. సమస్యాపూర్ణాన్ని పద్య కవితా వైభోగంగా నిర్వహించారు శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారు. సరస వినోదిని తర్వాత పునః ప్రసారం చేసిన అందరికీ యోగా అవసరం అన్న సంభాషణ కార్యక్రమం చాలా బాగుందండి అంటూ కూడా వీరు ఈ సందేశాన్ని పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కార్మికుల కార్యక్రమాన్ని భక్తి గీతాల కార్యక్రమంగా మార్చేశారు. కార్మికులకు సరిపోయేలా కార్యక్రమాన్ని రూపొందించండి అని అంటూ సూచిస్తున్నారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని గారు. ఓకే అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరికి స్వాగతం. ఈ నెల 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 జీవన్ లహరి శీర్షికన సీనియర్ శ్రోత అయినటువంటి ఏలూరు రఘుబీర్ సింగ్ గారితో పరిచయం విన్నాం. చాలా చాలా చక్కగా వివరించారు. ఆయన ఎంతో అనుభవంతో చక్కటి కార్యక్రమాలను వెతికి పట్టుకొని చాలా చాలా సంగతులు తెలియజేశారు. పరిచయం చేసిన శ్రీ వెంకటేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 19వ తేదీ శుక్రవారం రాత్రి 9:30 ఫిల్మీ గానే హిందీ చిత్రపాటలు విన్నాం, మాకు నచ్చింది. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు. అలాగే అదే రోజు 10 గంటలకు శ్రీ గజేంద్ర మోక్షం హరికథ విన్నాం. ప్రతి ఘట్టాన్ని చక్కగా వివరించారు. గానం చేసిన భావతారిని గారికి ప్రసంగం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారి చే సమస్యాపూర్ణం విన్నాం, మాకు నచ్చింది అంటూ రాస్తున్నారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలి సుధాసిరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేశ్వరరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపిస్తున్నారు. ఆకాశవాణి వినే శ్రోతలు ఎక్కువ అవడం సంతోషదాయకం అంటున్నారు. ప్రతి ఆదివారం రోజైన ప్రత్యేక కార్యక్రమాలు వినిపించాలని మరీ కోరుతున్నాం. ఫోన్లో శ్రోతలు సినిమా పాటలు కోరుకునే కార్యక్రమాన్ని వినిపించండి అని వీరు కోరుతున్నారు. ఓకే అండి. మరి ఈ మెసేజ్ని ఎవరు పంపించారో చూద్దాం. వారంలో ఏదో ఒకరోజు పాత చలనచిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అని అంటూ జేరుబతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి ఈ మెసేజ్ని పంపించారు. ఇక ఓంకార్ నాథ శర్మ గారు ఖమ్మం నుంచి ఒక సందేశాన్ని పంపించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. అలాగే ఐ యూజ్డ్ హియరింగ్ రేడియో ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద ఇయర్ 13. సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ హార్ట్ టచింగ్. ఆయన 13 ఏళ్ళ వయసు నుంచి కార్యక్రమాలు రేడియో మన రేడియో కార్యక్రమాలు వింటున్నారట. అవన్నీ మనసుకి చాలా ఆహ్లాదంగా ఉన్నాయంటూ ఈ మెసేజ్ని ఆంగ్లంలో పంపించారు. తర్వాత 1:10 పాడి పంటలు కార్యక్రమం ప్రసారం వేయడం లేదు ఎందుకు అని అడుగుతున్నారు ఆదినారాయణ రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి. వారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. ఇంకా ఎవరు పంపించారో చూద్దాం. మరి వెంటనే మీ అభిప్రాయాలు కార్యక్రమాల మీద పంపించేయండి. మీరు పంపించాల్సిన ఫోన్ నెంబర్ ఏంటంటే 0866-24888-12. ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని వెంటనే పంపించేయండి. ఇంకా కొంతమంది టైప్ చేస్తున్నారు. చిత్రతరంగిణిలో పాటలు వేస్తున్నారు కానీ 70 నుంచి 90వ దశకంలో వచ్చిన పాటలు ఎక్కువగా ప్రసారం చేయడం లేదు. చిత్రతరంగిణిలో ప్రసారం చేయగలరు. రాబోయే అతిథి కార్యక్రమంలో కొన్ని అలనాటి చిత్రాల పాటలు కోరితే వినిపించడం లేదు. కొత్త పాటలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను కూడా కొత్త పాటలు కోరుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అన్ని పాటలు ప్రసారం చేయగలరు అంటూ రాస్తున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోనాల బాలాజీ గారు. అట్లా ఏం లేదండి, కొత్త పాటలు ఏం ప్రసారం చేయట్లేదు. అన్ని అవి ఇవి మిక్స్గా పాత పాటలు కొత్త పాటలు రెండూ వేస్తున్నారు. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలో

0: కుసులపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం ఉభయ కుసులపరి కార్యక్రమం చాలా మంది శ్రోతలు ఉత్తరాలు చదవలేదు. దయచేసి సమయం పెంచండి. 12:40 కూడా సమయం పెంచాలి అని కోరుతున్నారు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఈరోజు సరస వినోదిని సమస్యాపూర్ణం చాలా బాగుంది. వినియోగదర్శిని కార్యక్రమం చాలా బాగుంది. పద్యతోరణం అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రసారం చేసే కార్యక్రమాలు బాగుంటున్నాయి అని అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషుని వీరందరూ రాశారనమాట. అయితే అన్ని ప్రతి మెసేజ్ అయితే లాస్ట్ వీక్ అయితే చదవడం జరిగింది. ఏది అయితే స్కిప్ చేయలేదు. ఇంకెవరు పంపిస్తున్నారో చూద్దాం. ఆకాశవాణి ఉభయ కుసులపరి కార్యక్రమానికి నమస్తే అన్న. నమస్తే అండి. సోమవారం సూక్తి సుధ విన్నాను. ఇందులో కానుకోలు బాలకృష్ణ గారు యోగా దినోత్సవం గురించి పూర్తి సమాచారం అందించారు, వారికి ధన్యవాదాలు. తర్వాత వినిపించిన శ్రీకృష్ణ కర్ణామృతం చాలా బాగుంది. మంగళవారం హరికథ విన్నాం, చాలా బాగుంది. ప్రతిరోజు ప్రాంతీయ వార్తలు 3 పూట్ల వింటాను. గురువారం సూక్తి సుధ ఎం కృష్ణ కిషోర్ గారు పనే దైవం పని వెంట విజయం అని మంచి సందేశం అందించారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. శుక్రవారం సికిల్ సెల్ అనీమియా గురించి డాక్టర్ గారితో పరిచయం సమాచారం ఇచ్చిన సమాచారం బాగుంది, ప్రత్యేక ధన్యవాదాలు అంటూ జగన్ సంజీవ్ నగర్ నంజాల నుంచి ఈ సందేశాన్ని పంపించారు. ఉభయ కుసులపరి వారికి నమస్తే అంటున్నారు. ఖమ్మం నుంచి గ్రంథి రామచంద్రరావు గారు నమస్తే అండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం విజయవాడ కేంద్రం యొక్క సమయంలా కానీ ఒకేలా లేదు, కాబట్టి ఈ విషయాన్ని కేంద్రం వారికి తెలియచేయాలి అని అంటున్నారు. ఓకే అండి. మరి
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే విన్నారు.

ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబుల్లలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

0: నామనీ ప్రధానమంత్రి గుర్తుచేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ లను ఒక ప్రధాన జాతీయ మిషన్ లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఇకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునికరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల్ మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్ కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 బేస్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయల కే ఆస్పాస్ థా ఆజ్ యహ బఢ్కర్ లగ్భగ్ 1 లాఖ్ 80,000 కరోడ్ రూపాయల తక్ పహుంచ్ గయా హై ఔర్ సాథియో ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢ్ రహా హై దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వక్ గతి సే బఢ్ రహా హై.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్దమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశం

లో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గే వారి వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు.

0: వారిని ఒక సోషల్ మీడియా పోస్ట్లో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్దతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంది. అయితే లెబనాన్కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ముద్దమందరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

ఆలాపన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు, రచన సి నారాయణ రెడ్డి.

0: కార్యక్రమం తర్వాత ఆదిత్య 369 చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం వింటారు. రచన వేటూరి.
1: మనస్సు మా

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసపెట్లో జరగనుంది. వార్తల వివరాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వికాస్ బి విశ్వాస్ బి అనే మంత్రంతో సాంస్కృతిక పునర్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అది ఒక జీవన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఘనంగా నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమం అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు.

0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో డచ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియతో పాటు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
1: యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధులు ఆరోగ్యంగా ఉండాలి, దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి, ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలు ఈరోజు చేస్తున్నారు. మన భారత సంస్కృతిలో వచ్చింది ఇది. ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంతా గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయి అనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ యోగా డే పెట్టారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్ట స్థాయి రిజిస్ట్రీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 అత్యుత్తమ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాసుపత్రులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద కేంద్ర ప్రభుత్వం 63 రకాల అరుదైన వ్యాధులను గుర్తించిందని, వివిధ రాష్టాల్లో అమలవుతున్న విధానాల ఫలితాలను కూడా అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువైన విధానాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరి కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 2,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవకతవకలకు తావులు లేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా కే నాగులాపురంలోని కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా

0: ఎన్నికల విభాగం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాస్పోర్టు జారీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పోలీసు ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాస్పోర్ట్ సేవా దివాస్ 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట పోలీస్ తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఏ రమాదేవి ఈ పురస్కారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల ఈ రోజు మరియు రేపు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఈ రోజు మరియు ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో రేపు వీచే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 18 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునః పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: కార్యక్రమం ముందుగా బాలింతలు చూలింతలకు యోగా పరిచయం డాక్టర్ పరమజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
6: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
7: తెలియని యాప్ తో జాగ్రత్త.
8: RBI అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026

0: నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యోగా. ఈ యోగా వల్ల మానసికంగా శారీరకంగా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ యోగా ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు? అలాగే గర్భిణీలు, బాలింతలు కూడా యోగా చేయొచ్చా? చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఆ వివరాలన్నీ అందించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి బి పరంజ్యోతి గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. పరంజ్యోతి గారు యోగా ఇన్స్ట్రక్టర్గా సుమారు 10 సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞులు. మరీ ముఖ్యంగా ఎంతోమంది మహిళలకు యోగా శిక్షణ, యోగా పట్ల అవగాహన అందిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో హాస్పిటల్స్లో గర్భిణీ స్త్రీలకు యోగా గురించి అవగాహన, వాళ్ళకి యోగా చేయించడం తద్వారా ప్రసవానికి సులభతరం అయ్యేందుకు ఎంతో కృషి చేస్తున్నారు పరంజ్యోతి గారు. నమస్కారం పరంజ్యోతి గారు.
2: నమస్తే అండి.
1: ఇప్పుడు గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చా? యోగా చేయటం వల్ల గర్భిణీ స్త్రీలకు కలిగే ప్రయోజనాలు ఏంటి? దానివల్ల వాళ్ళ ప్రసవానికి ఎలా సులభతరం అవుతుంది? ఈ వివరాలన్నీ మాకు కొంచెం తెలియజేస్తారా?
2: యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ముఖ్యంగా గర్భిణీలకి యోగా చేయడం వలన ప్రసవించడానికి చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. అలాగే ముఖ్యంగా యోగాని, వాటి యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అలాగే మనం జూన్ 21 యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ యోగా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం మాడిఫై చేసిన కొన్ని ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్, ఇలా స్పెషల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసమే డిజైన్ చేశారు. కాబట్టి దీన్ని ప్రెగ్నెన్సీ యోగా అంటారు. అలాగే లేదా ప్రీనెటల్ యోగా అని కూడా అంటారు. ఎప్పుడు యోగా చేయాలి? కన్సీవ్ అయిన తర్వాత 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత యోగా స్టార్ట్ చేయొచ్చు. ఈ 3 మంత్స్ ఎందుకు చేయకూడదు అంటే, ఒక ప్రాణి మదర్లో ఇమిడినప్పుడు కొన్ని, అంటే నాసియా, వామిటింగ్ సెన్సేషన్, ఇలా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఆ 3 మంత్స్ రెస్ట్ తీసుకొని 4వ నెల నుంచి మాత్రమే యోగా చేయడాన్ని సజెస్ట్ చేస్తాము.
1: అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్గా ఉన్న లేడీస్ విషయమా మేడం? నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్,
2: నార్మల్గా ఉన్నవాళ్ళు తప్పకుండా యోగా చేయొచ్చు. చిన్న చిన్న ఆసనాలు చేసుకుంటూ ఈ 3 నెలలు చేయొచ్చు. 4వ నెల నుంచి స్పెషల్గా డిజైన్ చేసిన ఆసనాలు స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం యోగా సజెస్ట్ చేయము, ఎందుకంటే వారికి బెడ్ రెస్ట్ కావాలని అంటారు. సో వారి కోసం ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్, ఇలా చిన్న చిన్నవి లైట్గా చేయొచ్చు. ఇలా 4th మంత్ నుండి టిల్ డెలివరీ అయ్యే వరకు యోగా చేయొచ్చు.
1: ఇప్పుడు మేడం, యోగా టైంలో జనరల్గా చాలామందికి ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, అలా ఉన్నవాళ్ళు కూడా యోగా ట్రై చేయొచ్చు అంటారా?
2: డయాబెటీస్, బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా యోగా చేయాలి, ఎందుకంటే అవి నార్మల్గా ఉంచుకోవడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా మజిల్స్ అన్నీ చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి, పెల్విస్ మజిల్స్ చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే హిప్ ఓపెనింగ్కి చాలా హెల్ప్ అవుతుంది, స్పైన్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మదర్కి, బేబీకి కూడా చక్కగా వెళ్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, ముఖ్యంగా బ్యాక్ పెయిన్. డెలివరీ టైంలో చాలామందికి బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు.
1: అవును మేడం.
2: అలాంటివి ప్రివెంట్ చేసుకోవడానికి యోగా తప్పకుండా చేయాలి. అలాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఇవి దూరం చేసుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే డైజెషన్. ఈ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవ్వడానికి కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ 10-12 కేజెస్ వరకు పెరగొచ్చు, కానీ 20-30 కేజెస్ అలా పెరిగిపోతూ ఉంటారు.
1: అవును మేడం. అంటే ఆ టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకోవాలంటుంటారు కదా అందరూ?
2: ఆ ఫుడ్ వల్ల కాదు, ఇతర కాంప్లికేషన్స్ ద్వారా అలా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఒంటికి నీరు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే కొంతమందికి లెగ్స్ వెరికోస్ వెయిన్స్ అంటారు, అవి ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట.
1: అంటే కాళ్ళ వాపు అంటారా?
2: కాళ్ళ వాపు, నరాలు, రక్తం బ్లడ్ క్లాట్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు యోగా చేస్తే

0: అన్నీ క్లియర్ అయిపోతాయి.
1: అంటే ఎంతసేపు చేయాలంటారండి ప్రెగ్నెంట్ లేడీస్?
0: ప్రెగ్నెన్సీ లేడీస్ ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు ఒక అరగంట యోగా చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత నిదానంగా పెంచుకుంటూ ఒక గంట సేపు యోగా చేస్తే చాలా హెల్త్కి మంచిది.
1: ఎన్నో నెలలు వచ్చే వరకు చేయొచ్చు అంటారండి?
0: టిల్ డెలివరీ అయ్యేదాకా చేయొచ్చు మేడం. ఈవెన్ లేబర్ టైంలో కూడా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ లేడీస్తో యోగా చేయిస్తారు.
1: దానికి అనుకూలమైన ఆసనం
0: అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి అలా హెల్ప్ చేయడానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి, స్పెషల్గా డిజైన్ చేసిన కొన్ని ఆసనాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా యోగా చేయిస్తారు నార్మల్ డెలివరీ అవ్వడం కోసం.
1: అయితే ప్రెగ్నె

0: ముందు నుంచే యోగా చేస్తే ఈ మదర్కి, కాబోయే తల్లికి ఏమైనా ఉపయోగాలు ఉంటాయా?
1: తప్పకుండా ఉంటాయండి.
0: ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మేడం?
1: ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రావడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం అవసరమో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోగానే పిల్లలు ఎవరు కనట్లేదు. ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తీసుకుని పిల్లల్ని కంటున్నారు. సో ముందే ఇలా ప్లాన్ ఉంటుంది కాబట్టి మన టైంలో, మన అమ్మ వాళ్ళ టైంలో ఇలా ప్లానింగ్లు ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ముందే ప్లాన్ ఉంటుంది కాబట్టి ముందుగానే ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలి, ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం స్పిరిచువాలిటీ ద్వారా మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి. ముఖ్యంగా ఉమెన్స్ మ్యారేజ్ అయినాక చాలా అడ్జస్ట్మెంట్స్, సాక్రిఫైజెస్, కాంప్రమైజెస్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల వారికి స్ట్రెస్ బిల్డ్ అవుతుంది, కాబట్టి దానివలన ఎమోషనల్ డిప్రెషన్ అవుతూ ఉంటారు. దానివలన వచ్చే ప్రెజర్ ఏదైతే ఉందో అది బేబీ మీద పడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు అటువంటి ఎన్విరాన్మెంట్ నుండి దూరంగా ఉండాలి. వారి చుట్టూ ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ హస్బెండ్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ 9 మంత్స్ జర్నీలో తన బేబీ పట్ల లవ్, మోర్ ఎఫెక్షన్, మోర్ పీస్ఫుల్గా ఉండాలి. అలాగే హెల్దీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కూడా ముందుగా మానేసేయాలి. మదర్ ఫిజికల్గా ఫిట్గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా యోగా చేయడం ద్వారా ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఫిట్గా, స్ట్రాంగ్గా ఉంటే బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ప్రజెంట్ డేస్లో చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్ ఇలా ఎన్నో ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే తల్లి కన్సీవ్ అవడానికి ముందే స్ట్రాంగ్గా ఉండి బేబీ కూడా హెల్దీగా ఉండడానికి ప్రెగ్నెంట్ టైంలోనే గర్భిణీ స్త్రీలు కంపల్సరీ యోగా చేయాల్సిందే.
0: మేడం, ఇప్పుడు నార్మల్ డెలివరీ లేదంటే సిజేర్ అని చెప్పని అంటుంటారు కదా, ఈ నార్మల్ డెలివరీ అవ్వదు అని ముందుగా తెలిసిన లేడీస్కి లేదా సిజేర్ అని అవుతుందని తెలిసిన లేడీస్కి మీకు చేసే యోగా ఆసనాల పట్ల ఏదైనా తేడా ఉంటుందా మేడం?
1: తప్పకుండా ఉంటుంది మేడం. ఎందుకు ఉంటుంది అంటే ముఖ్యంగా డెలివరీ టైంలో స్ట్రెస్ బాగా ఉంటుంది. ముఖ్యంగా స్పైన్ మీద, బ్యాక్ మజిల్స్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళు హాయిగా, ప్రశాంతంగా డెలివరీ టైం దాకా ప్రశాంతంగా ఉండాలంటే యోగా ఆసనాస్ ఎంతగానో ఉపయోగపడతాయి.
0: ఆసనాలు అంటే ఓన్లీ ఫిజికల్ వేనా మేడం, లేకపోతే మెంటల్గా ఏదైనా అంటే మానసికంగా బాగుండడానికి ఏమేం చేయిస్తూ ఉంటారు?
1: మానసికంగా ఉండడానికి మెడిటేషన్ చేయిస్తాం, అలాగే ప్రాణాయామం కూడా చేయిస్తాం. దీనివల్ల చాలు, మానసిక ప్రశాంతత చాలా పొందుతారు వాళ్ళు.
0: తర్వాత ప్రసవం అయ్యాక మేడం, ప్రసవం అయిన తర్వాత బాలింతలు అంటారు కదా, వాళ్ళు కూడా యోగా చేయొచ్చా?
1: డెలివరీ అయిన తర్వాత యోగా చాలా హెల్ప్ అవుతుంది.
0: అది ఎన్నాళ్ళ తర్వాత చేయొచ్చు మేడం? దానివల్ల లాభాలు ఏంటి?
1: ప్రసవం అయిన తర్వాత నార్మల్ డెలివరీ అనుకోండి, ఒక 6 వీక్స్ నుంచే, 6 వీక్స్ కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేయొచ్చు, యోగా మొదలు పెట్టుకోవచ్చు. అదే సిజేర్ అని అనుకోండి, ఒక 3 మంత్స్ అయిన తర్వాత యోగా మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మదర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి వీళ్ళకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది,
0: ప్రసవం తర్వాత ఎక్కువ ఉంటాయి.
1: అవును, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బెల్లి చాలా లూజ్ అయిపోయి ఉంటుంది కదా, ఆ బెల్లీ ఫ్యాట్ ని చక్కగా రెడ్యూస్ చేసుకోవచ్చు.
0: ఆడవాళ్ళ కామన్ ప్రాబ్లమ్.
1: చాలా మంది డెలివరీ అయిపోగానే అంటూ ఉంటారు కదా, పొట్ట బాగా పెరిగిపోయింది, పొట్ట బాగా
0: మేడం.
1: సో ఆ పొట్ట తగ్గించుకోవాలంటే ఈ 6 వీక్స్ దాటిన కానించి యోగా చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పెల్విస్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత చాలా లూజ్ అయిపోతాయి అనమాట, అవి స్ట్రెంగ్తన్ కూడా చేసుకోవచ్చు. స్పెషల్గా వీళ్ళకి కూడా ఆసనాలు డిజైన్ చేయడం జరిగింది, దీన్నే పోస్ట్ నటల్ యోగా అని అంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యోగా చేయడం వలన బెల్లీ మజిల్స్, కోర్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
0: అంటే మీరు ఇప్పుడు ఆసనాలతో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, బాలింతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఆహార విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు?
1: ముఖ్యంగా మనకు ఒక సిస్టమ్ ఉందండి, డెలివరీ అయిన తర్వాత ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి ఫుడ్డే తీసుకోమని చెప్తాము. కానీ కొంచెం దీనికి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవ్వదు డెలివరీ అయిన తర్వాత, అంటే కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది, హార్ట్ బర్నింగ్ వస్తుంది, గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎసిడిటీ వస్తుంది. ఇలా ఇట్లాంటివన్నీ అధిగమించాలి అంటే తప్పనిసరిగా యోగా అందరూ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే డేలో ఒక మీల్ని వీళ్ళు 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుని తినమని చెప్తాం. అలాగే ఫైబర్

0: ఫుడ్ని ఎక్కువగా తీసుకోమని చెప్తాం. అలాగే ప్రోటీన్ ఫుడ్, ప్రోబయోటిక్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఒక మహిళ గర్భం దాల్చినది మొదలు డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలు ఇచ్చే వరకు ఆమె ఏం తినాలి ఏం తినకూడదు అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను మాత్రమే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం భవిష్యత్ కోసం అద్భుతమైన వ్యక్తులను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇటువంటివన్నీ పాటిస్తూ బేబీని హెల్దీగా ఉంచుతూ వారు కూడా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి.
1: ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మేడం, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, గర్భిణీ స్త్రీలు, వాళ్ళు ఎలా ఉండాలి అసలు బేసిక్గా?
0: హెల్దీ బాడీ కావాలంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి మానసికంగా శారీరకంగా చాలా హెల్దీగా ఉండాలి. ముఖ్యంగా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలామంది తెలుసు కానీ మెంటల్ హెల్త్ చాలామంది చూసుకోలేరు. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి బుక్స్ చదువుతూ ఉండాలి, మంచి మాటలు వింటూ ఉండాలి, మంచి మ్యూజిక్ కూడా వింటూ ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి. వీటన్నిటితో పాటు
1: ప్రకృతికి
0: యోగాలో మనం మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది. ఒకవేళ మానసిక ప్రశాంతత లేరనుకోండి, ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. దానివల్ల పిల్లలు వెయిట్ తక్కువగా పుట్టడం, హార్ట్లో హోల్ ఉండడం, బేబీ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ప్రీ మెచ్యూర్డ్ బేబీ పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ మెడిటేషన్ చేయడం ద్వారా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ బేబీతో కనెక్ట్ అవ్వడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఇక్కడ బేబీతో ఎలా కనెక్ట్ అవ్వాలో ఇక్కడ చెప్తున్నాను. ఒక 5 సెన్సెస్ ఉన్నాయి కదా మన బాడీలో, ఆ 5 సెన్సెస్ ద్వారా మనం బేబీతో కనెక్ట్ అవ్వచ్చు. ముందుగా ఐస్, మనము మంచి గ్రీనరీ ప్లేస్లో కూర్చొని సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఎక్కువ గ్రీనరీని చూడడం, మంచి ఫొటోస్ మన చుట్టూ పెట్టుకోవడం చేస్తూ ఉండాలి. అలాగే ఇయర్, చెవితో మంచి మ్యూజిక్ వింటూ ఉండాలి. ప్లెజెంట్ మ్యూజిక్ మన రూమ్లో చిన్నగా సౌండ్ పెట్టుకొని ప్రశాంతంగా వినడం ద్వారా, మంచి మంచి కథలు వినడం ద్వారా, మంచి మంచి కథలను బేబీకి చెప్పడం ద్వారా బేబీ చాలా రియాక్ట్ అవుతుంది, లోపల ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అలా బేబీకి కనెక్ట్ అవ్వచ్చు. అలాగే స్మెల్, మంచి మంచి వాసనలు చూస్తూ ఉండాలి. మన చుట్టూ మంచి స్మెల్ వచ్చేవి చక్కగా రూమ్లో పెట్టుకొని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అలాగే టేస్ట్, మంచి ఫుడ్ తినడం, ఆ ఫుడ్ని కూడా బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. నేను ఇది తింటున్నాను అని బేబీకి నవ్వుతూ చక్కగా టచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బేబీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అలాగే టచ్ ద్వారా బేబీని మన పొట్ట మీద చేయి పెట్టి స్మూత్గా మసాజ్ చేస్తూ టచ్ ద్వారా కూడా బేబీకి కనెక్ట్ అవ్వచ్చు. ఇలా మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ బేబీ కూడా లోపల ఇవన్నీ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం ద్వారా డయాబెటీస్ని, థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసనాస్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ట్విన్స్ ఉన్న వాళ్ళకి, బ్రీచ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే
1: దానికి సంబంధించిన ఆసనాలు వేరువేరుగా ఉంటాయి మేడం,
0: వీటికి సంబంధించిన ఆసనాలు వేరుగా ఉంటాయి మేడం. అలాగే హెవీ వెయిట్స్ ఉన్న వాళ్ళు కూడా,
1: చాలా మంది ప్రెగ్నెన్సీకి ముందే హెవీ వెయిట్ ఉంటారనుకోండి మేడం, అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు ఇంకా కొంచెం బరువు పెరిగే అవకాశం ఉంటుంది కదా.
0: అందుకే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా, అంటే ముందు వాళ్ళు ఆసనాస్ బెండ్ అవ్వలేరు కదా, వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రాప్స్ సహాయంతో, అంటే బాలు, చైరు ఇలా కూర్చోపెట్టి కొన్ని ఆసనాలు చేయిస్తూ ఉంటాము. సో వాళ్ళ బాడీ నిదానంగా అలవాటు పడుతూ ఉంటుంది యోగాకి. తర్వాత వాళ్ళని నిదానంగా యోగాసనాలు అన్నీ చేయడానికి హెల్ప్ అయ్యేలాగా చేస్తామన్నమాట. సో వాళ్ళు అలా వాళ్ళు హెవీ వెయిట్ని ఇంకా వెయిట్ పెరగకుండా ఉండకుండా దాన్ని మెయింటైన్ చేసుకునేలాగా చేయడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా వాళ్ళు లేబర్ టైంని తగ్గించుకొని నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: పెయిన్స్కి ఎక్కువ సఫర్ అవ్వకుండా,
0: ఎక్కువ సఫర్ అవ్వకుండా త్వరగా డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యోగా చేసేవాళ్ళు యోగా ట్రైనర్ దగ్గర మాత్రమే, ఎక్స్పర్ట్ అయిన ప్రీనటల్ యోగా ట్రైనర్ దగ్గర మాత్రమే యోగా చేయాలి. యూట్యూబ్లో వీడియో చూసేస్తున్నాము దాన్ని చూసి యోగా చేసేద్దామని మాత్రం చేయకూడదు. సో ఎప్పుడైతే యోగా ట్రైనర్ దగ్గరుండి చేయిస్తారో వాళ్ళకి ప్రతిదీ ఇది చేయాలి ఇది చేయకూడదని సలహా ఇస్తూ యోగా చేయిస్తారు.
1: అంటే అందరికీ అన్ని ఆసనాలు చేయటం కష్టం కాబట్టి మన బాడీ నేచర్ ఎలా ఉందో దాన్ని బట్టి
0: డిజైన్ చేసి ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారో ముందుగానే చూసుకొని అవి మాత్రమే వాళ్ళతో చేయించడం జరుగుతుంది.
1: అంటే అందరూ అన్ని చేయాలని కంపల్షన్ ఏం లేదుగా మేడం, ఎవరికి
0: అలా ఏం లేదండి. చూస్తాం వాళ్ళ బాడీ తీరును బట్టి వాళ్ళు ఏం చేయగలరో మేము ముందుగానే గమనించి ఆ ఆసనాలు వాళ్ళకి డిజైన్ చేస్తాం. ఈ ఆసనాలు చేస్తే మీరు ఇది బాగుంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో చేయించడం జరుగుతుంది. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ముఖ్యంగా ఉమ్మనీరు తగ్గిపోవడం, లో ప్లెజెంట్గా ఉండడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా

0: చేయొచ్చు. ఇలా చేస్తే వాళ్ళకి ఉమ్మనీరు అనేది నార్మల్గా ఉండడం జరుగుతుంది, హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే ప్రెగ్నెన్సీని ప్రతి ఒక్కళ్ళు ఒక జాయ్ఫుల్ ప్రెగ్నెన్సీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. చాలామంది
1: భారంగాను
0: చాలా
1: స్ట్రెస్
0: స్ట్రెస్ ఫీల్
1: గాను.
0: అయిపోతారు, అమ్మో ఏమైపోతుంది ఏమైపోతుంది అని. అలా కాకుండా మేము ఈ యోగా చెప్పడం ద్వారా ఏం చెప్తామంటే, జాయ్ఫుల్ అంటే ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీని కూడా 9th మంత్ వరకు. చక్కగా చాలామంది చాలా అడ్వాన్స్డ్ ఆసనాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు
1: ఏదండి
0: మా
1: ఈ
0: దగ్గర ట్రైన్.
1: ప్రెగ్నెన్సీ టైంలో?
0: ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎంజాయ్ చేస్తూ, అసలు ఏ ఆసనం చేసినా నార్మల్ వాళ్ళు కూడా చేయలేని ఆసనాలు కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు.
1: అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వక ముందు నుంచి మొదలు పెడితే మనకి ప్రెగ్నెన్సీ టైంకి అలాగే
0: ప్రెగ్నెన్సీ
1: అయిన తర్వాత
0: అయిన
1: కూడా మనకి మన శరీరం లొంగుతుందన్నమాట. అది
0: యోగా అనేది ఈ
1: యోగా
0: మూడ్కి,
1: అనేది
0: అంటే ప్రెగ్నెన్సీ అవ్వకముందు, ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది.
1: మన జీవితంలో ఒక భాగం అవ్వాలంటారు యోగా.
0: మన జీవితంలో ఒక భాగం అవ్వాలి.
1: పరంజ్యోతి గారు చాలా సంతోషం అండి, మా స్టూడియోస్కి వచ్చి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. గర్భిణీలు అలాగే బాలింతలు చూలింతలే కాకుండా ప్రతి ఒక్కరూ యోగా ద్వారా ఎలాంటి లాభాలు పొందొచ్చో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు బాలింత చూలింతలకు యోగా పరిచయం డాక్టర్ పరంజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: RBI అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు, ఇప్పుడు విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారమనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేను కొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్తనాళాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ B1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.
0: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు, ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వంతావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ రూపకం వింటారు. రచన నిర్వహణ శ్రీ నన్నం మధు. నిర్మాణ సహకారం మాటలు చిరంజీవి దివిష మన్విత. వినండి నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ.

0: నమస్తే ఫ్రెండ్స్, నా పేరు దివిష మన్విత. ఒకరోజు ఇంట్లో బుక్స్ సర్దుతుంటే మా నాన్న డైరీ ఒకటి కనపడింది. అందులో నా గురించి మా నాన్న ఎన్నో సంగతులు రాసుకున్నారు. అవన్నీ ఈరోజు మనందరం వినేద్దామా?
1: ఆ రోజు ఏప్రిల్ 19, 2020.

ప్రపంచమంతా కరోనాతో పోరాడి అలసిపోతున్న వేళ సరాసరి యుద్ధక్షేత్రంలోకి నువ్వు వస్తావని తెలుసు. మాకు ఓ కొత్త ఉదయం తెస్తావని తెలుసు. 9 నెలలు భారమైన ఆనందంగా నిన్ను మోసిన అమ్మను మురిపించగా నువ్వు వస్తావని తెలుసు. నాకు తెలుసు, కరోనా కాలపు నిర్బంధం మమ్మల్ని ఆపగలిగిందే కానీ అమ్మ కడుపులో ఫైబ్రాయిడ్ దిగ్బంధం కూడా నిన్ను ఆపలేదని తెలుసు. మాకు తెలుసు, మా ఆశలే అల్లరిగా, కలలే ఊపిరిగా ఈ లోకంలోకి క్షేమంగా వచ్చేస్తావని తెలుసు. నాన్నగా నాకు ఇంకా బాగా తెలుసు.

0: అప్పుడు నీకు పూర్తిగా సంవత్సరమైనా నిండలేదు. పాలపల్లైనా రాకముందే నువ్వు పలికిన నాన్న అన్న ఆ పిలుపు విని ఎంత మురిసిపోయాడో ఈ నాన్న. నువ్వు నడక నేర్చుకునేటప్పుడు ఆ నాన్న ఆ మాటకొస్తే ప్రతి నాన్న పడే ఆతృత ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేసుకోగలడు.
1: బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు.
0: ఇక మాటలు నేర్చుకోవడం మొదలు పెట్టాక అబ్బా ఎన్ని మాటలు, లెక్కగట్టానంటే డబ్బుల మూటలే. అబ్బో ఎన్ని ఆటలు, ఇల్లంతా విరిసిన పూదోటలే. తెలుగు ఇంగ్లీష్ పదాలతో నువ్వు చేసే గారడీలు విని తీరాలంతే. కూర్చో అనే పదానికి నువ్వు పెట్టిన పేరు సిట్టుకో. అది విని నా మెదడు ఎక్కడికో. కుక్కని నువ్వు డా భౌభో అంటుంటే ఆ మాటకి కుక్క కూడా పారిపోయిందనుకో. నీకప్పుడు రెండేళ్లుంటాయనుకుంటా. ఓ రోజు నువ్వు ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడిన ఈ మాటలకి నువ్వైనా అర్థం చెప్పగలిగితే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక నీ అతి తెలివి సమాధానాలకి అంతే లేదు. ఎందుకు ఇలా చేశావంటే అందుకే అంటావు. ఇక ఎవరైనా ఏమంటాం? అలాంటిదే ఓసారి
2: ఎక్కడుంది మరి తెచ్చుకోబో. నేను ఎందుకు తెచ్చిస్తా? ఎవరు కావాలంటే వాళ్ళే తెచ్చుకోవాలి. ఎవరికి కావాలి పెన్సిల్? మమ్మీకా?
0: కానీ తప్పు నీదైతే సారీ చెప్పడానికి ఎప్పుడూ వెనకాడు.
2: ఎందుకు?

0: Arin, hindi ko pa ikotso.
1: Ay, sorry, daddy.
0: It's okay, nana.
2: అప్పుడు నీకు మూడేళ్ళు ఉంటాయేమో. మాటలు పూర్తిగా స్పష్టంగా రాకముందే నువ్వు చెప్పిన ఆ ర్యాబిట్ అండ్ లయన్ కథ నాకింకా గుర్తే.
1: ర్యాబిట్ అండ్ లయన్, ఇదో ఒక లయన్.

0: kini pada bayananta.
1: Ayo, ha.
0: Apa taning hangri ananta? Apa tu? Waka rabbit chatin rabbit tu. Apa waka frog chatin frog tu?
1: Okay.
0: A frog chati yau you was hangri nen rabbit chikoran tanenne. Apa rabbit chen chatin ante? Oh my god, nanda. Nanu lainu bayi tetani bayi berboy nanta. Apa rabbit kemat sini hejlo. Ayah tu nanta.
1: Idea. Okay.
0: Apa tu? Yang dah tu nanta. Apa rabbit walk tes kunta. Ingko lain tu tu nanta. Apa tu lain nanti kini. Lain lain. Kelingkel lain dan aninne. Apa di online lo? No. Nenlo kejaninne. Nenlo. King of the world nenlo kejanin forest lo. Ani aninne. Apa do? Ham jatuhan deh. Apa no? Azab itu no. Kelingkel lain dan negara. Apa tu? Alain walk test kunda walk test kunda wall la tu ti. Akhirin kalain nene. Apa tu? Alain nemen ni wall la. Neng king of the world nene. Adik kalo wall la king of the world nene. Apa tu? Hari wall la tam test. Aku lain lela dengan ini. Apa sahaja tu, tempat kun dah happy kalian baik dik. I enjoy it.
2: Adi, Rondevela Irwanal go sahurum June nela. Apade ninu school lo join jesam. ఇక నువ్వు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టావా? ప్రశ్నల వర్షం మొదలైంది. నానా, పక్షులు గాల్లో ఎలా ఎగురుతున్నాయి అంటావు. ఆకులు కిందికి ఎందుకు రాలిపడుతున్నాయి అని అడుగుతావు. ఇవి చాలామంది పిల్లలు అడిగే ప్రశ్నలే. వీటికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఓ రోజు నీ ఎల్కేజీ హోంవర్క్లో కన్వర్జేషన్స్ అనే చాప్టర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో భాగంగా నీకు వచ్చిన డౌటు మొదటి ప్రశ్నేమో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఉంది. దానికి సమాధానం దివిషా మన్విత అన్నావు. అయితే రెండో ప్రశ్న హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఉంది. దానికి నీకు వచ్చిన డౌటు
3: డాడీ

0: అనేసరికి నేను కూడా ఆలోచనలో పడిపోయాను. ఇహ నాకు బాగా సంతృప్తి ఇచ్చిన ఓ సందర్భం. మీ అమ్మ ఓసారి నిన్ను సరదాగా ఆట పట్టించడానికి మా నాన్న గొప్ప అంటే నువ్వు మా నాన్న గొప్ప అని గట్టిగా వాదిస్తుంటే,
1: నువ్వు స్మాల్, నీ డాడీ స్మాల్, నువ్వు స్మాల్ ఉన్నావు, మీ డాడీ కూడా స్మాలే, మా డాడీ బిగ్గు, నేను బిగ్గు.
0: సహజంగానే కూతుళ్ళకి తండ్రులంటే కాస్తంత ఎక్కువ ప్రేమ కాబోలు. ఆ బంధం అనిర్వచనీయం కదా.

0: నువ్వు యూకేజీలో ఇంగ్లీష్లో వర్బ్స్ గురించి నేర్చుకునేటప్పుడు మరో తుంటరి ప్రశ్న, బ్రష్తో బ్రష్ చేసుకుంటాం కాబట్టి బ్రషింగ్ అంటాం, గ్లాస్తో నీళ్లు తాగుతాం కాబట్టి గ్లాసింగ్ కదా అనాలి, డ్రింకింగ్ అంటారేంటి అని నువ్వు అడిగినప్పుడు నాకు కాస్తంత దప్పికేసింది. ఉండు, కాసిన్ని నీళ్లు తాగి వస్తా. ఓసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు రిటైర్ అయిన తాతయ్యను రోజూ గమనిస్తూ నువ్వు అడిగిన ప్రశ్న, తాతయ్య నువ్వు ఓల్డ్ అయిపోయావు, మా డాడీలాగా ఆఫీస్కి కూడా పోవు, మరి నీకు మనీ ఎలా వస్తుంది అని. అది విన్న నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తాతయ్య, నేను ఇప్పటి వరకు చేసిన జాబ్కి నాకు పెన్షన్ వస్తుందమ్మా అని చెప్పవలసి వచ్చింది. నీకేమర్థమైందో. అలాగే మనందరం ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు బయట యాచకులను చూసి,
1: డాడీ స్వామి మనం ఏమడిగినా ఇస్తారన్నావు కదా, కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా టెంపుల్ దగ్గర, వాళ్ళు కదా మనీ అడుగుతా ఉంటారు కదా, స్వామి ఇవ్వడా
0: అన్న నీ ప్రశ్న నాతో పాటు బహుశా ఆ దేవుడు కూడా వినే ఉంటాడు. ఏదేమైనా ఇంకో 5-6 ఏళ్ళు అంతేగా నీ అల్లరి. ఆ తరువాత నీ చదువులు పరీక్షలు ఎంత బిజీ అయిపోతావో చూద్దాం, భవిష్యత్తు నీకోసం ఏం సిద్ధం చేసిందో.

ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా, మా నాన్న డైరీలో కొన్ని పేజీలు మా నాన్న చెప్పినట్టే నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతాను ఉంటాను. దిస్ ఈస్ దివ్య మన్విత సైనింగ్ ఆఫ్.

0: మీరింతవరకు నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ రూపకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ నన్నం మధు, నిర్మాణ సహకారం మాటలు చిరంజీవి దివిష మన్విత.
1: కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారి గీతాలు వింటారు.

మీరింతవరకు చిన్నారుల గీతాలు విన్నారు. బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసి రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: చూస్తున్నావు సవే ఎక్కడో.
1: మూల మూల మూల మూలమ్మ, నీకేటొచ్చింది అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటి మందుగాని వేసేసినావు అయితే పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లెగిసి వెళ్ళిపోగలరు. ఏటాలని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ చంపేస్తావా? అన్నన్నన్నన్నన్న నాకైతే ఎలాగా తప్పటం లేదు, వాళ్ళకెందుకీ కర్మ?
0: అలాగే ఇప్పుడు అలాగే ఉంటుంది. అదే మనం పెళ్ళైన కొత్తలో అయితే నేనేం పాడినా అచ్చు ఘంటసాలగారులో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
1: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని ఇని ఇని నీకు బోరు కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు, నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
0: ఏట మాట
1: ఏటేటి? ఎక్కడో దూరాన కూసున్నావు, ఎక్కడి మాటల రాటలు రాస్తున్నావని రైల్లో ముష్టోళ్ళు అడుక్కుంటారు చూడు, అలాగుండదు.
0: మళ్ళీ అదే మాట.
1: పని పాట లేకపోతే సరే, పని పాట లేనోడు దేవుణ్ణి నిందిస్తాడంట, పనున్నోడు దేవుణ్ణి మరిసిపోతాడంట, అలాగున్నది నీ వ్యవహారం.
0: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడ. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని ఇంతకే ఏటే నొకాలో ఊళ్ళో సంగతులేటి.
1: లాయర్ గారు భార్య నూతిలో పడిపోయిందట.
0: మరి పైకి తినేదా?
1: రేపుటికి వాయిదా వేసేసారు.
0: ఏంటి పెళ్ళ నూతిలో ఉన్నా వాయిదా తీసుకురా?
1: లాయర్ కదా మరి.
0: సర్లే అది ఆయనకి అలవాటేమో గానీ

0: ఏటా నౌకలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
1: నేనున్నానయ్యా, నన్ను కాల్సివయ్యా.
0: బా, అంత కోపం దేనికి? 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావును చేయించేస్తే మరి మనం బతికేదట.
1: అది ఎవరు నిలిపమంటావు? పాడు జన్మని తెల్లారు లేతే చాలు, ఎవరు పోతారా అని ఎదురు చూడమే.
0: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
1: అలాగనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా. పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
0: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడి తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆని తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా? అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
1: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఇంతో మా అయ్యి ఇచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులిస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు. హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
0: అబ్బో, ఏడు వ్యవసాయం చేసి బతికేద్దామనే? వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రిమోగమా. రైతు పండించే పంటకి దిగుబడి లేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరిక రోడ్డు మీద తిరిగే లారీలు, కార్లు, రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్దునేకపోతే సరి, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటది అంతే.
1: అంతేనా? అయితే జీవితాంతా ఇదే పని?
0: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే శివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను, ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కట్టగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెట్ట.
1: నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవరిని అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింగ్ కేసెట్టి బొక్కలేసి గలరు.
0: సిసి, ఏ పని చేద్దామన్నా భయమే. అది ఓరు శుభం పలకదా?
1: అదిగో ఎవరో కారు మీద వచ్చినారు, నిన్నే పిలుస్తున్నారు. ఏదో పెద్ద బేరం లాగా ఉన్నది, వెళ్ళి చూడు.
0: నువ్వెళ్ళు, నాన్ను చూసుకుంటానులే.
1: ఏడు చూసుకుంటా కదా, ఏడు చూసుకుంటావు, వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీజీ కట్టాల, మరిసిపోనవా?
0: ఒకసారి నౌకాలో మన పనికి చదువు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
1: ఏమయ్యోయ్, నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా. నా కొడుకుని 10వ తరగతి వరకైనా నన్ను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ ఆడించేయాల, అప్పుడు నీకు దడదడదడదడదడదడలాడిపోతావు.
0: నా గాని తిక్కరేగినదంటే ఆయన ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
1: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఆ పని చేసినావంటే నన్ను రైలు కింద
0: బుర్రెట్టేస్తాను. వెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీగా ఉంది నీకోసం.
1: ఏమి, మా బుర్రకి ప్యాసింజర్ రైలే కాని ఎక్స్ప్రెస్ పనికిరావేటి?
0: నీకు అదే ఎక్కువ.
1: సర్లే, అలాగే ఏడతాను గాని ఉన్న ఒక్క గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యో నీ బతుకు.
0: నీకేం పట్టిందే ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యూనాగా?
1: అంతేనయ్యా, అంతే. తాగిన మందు ఒళ్ళంతా తినేసినా కనబడదు గాని పెళ్ళాం తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది. చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పెళ్ళమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
0: అయితే ఇప్పుడేటే, అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎల్తావా ఎల్లవా?
1: ఇదిగో ఇదిగో ఇదిగో, నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను.

0: అరే నీ టైం ఇంకెప్పుడు పూర్తవుతుంది? నువ్వితగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓర అమ్మ అంతవరకు నన్ను బతకనిచ్చేలాగలేడ్రా. ఇదిగో ఆ పాప ఆపే, నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
1: నీ తమ్ముడు కాకపోతే ఓం గార్డును పిలుచుకో, నాకేటి భయం. ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా?
2: ఎవరయ్యా? ఎవరిక్కడ?
1: రండి బాబు, రండి రండి. నాను నాని ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబు.
2: నన్ను ఆనందరావు అంటారు.
1: అదేంటి సార్, మీరు పెద్దోళ్ళు, నాకు పేరు చెప్తున్నారు.
2: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
1: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా, ఆసుపత్రిలోనా, జబ్బు చేసిపోయినారా, ఐస్ పెట్టిలో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
2: ఏమిటి ఇన్ని వివరాలు అవసరమా?
1: అవసరమే బాబు, దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
2: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
1: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
2: 5,000? 6,000 తీసుకో.
1: ఇతగాడెవరో మహానుభావుల్లా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100కి కలుతావా, 10కి కలుతావా అని. అయ్యో అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటాను?
0: ఇయాల నీ పంట పండిందిలే. ఇదిగో ఇయ్యి కర్రలకి, ఇదిగో 500.
1: ఏటే ఇది?
0: నీకు ఇది చాలే, చేసుకో చేసుకో, పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తానులే.
1: బాబు మా ఆడ మనిషి నోకాలు బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
0: దండాలయ్యా.
2: ఏమిటి, ఇద్దరు కలిసి కాలుస్తారా?
1: నాకెప్పుడైనా ఉంటో బాగోకపోతే
0: ఉత్తిదే బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
1: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
2: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలున్నాయి, అవి కూడా కలుపు.
1: వస్తే నోకాలు ఆ గంధం చెక్కలు అట్టరావే.
0: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్ప పోళ్ళగున్నాడు. ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
2: సరయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
1: అయ్యా అవి పోయిన వాళ్ళ తాలూకా అత్తికల బాబు. ఆనక ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు?
2: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
1: లేకపోతే ఏటి బాబు, పోయినోడు మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏ పూజ గదిలోనో ఎట్టుకుని అటునుంచి అటే నదికి తీసుకెళ్ళిపోవచ్చును కదా. అబ్బే అవి ఇక్కడ కట్టిపోతారు, అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు. పుణ్యాత్ములు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వొస్తుంది బాబు. బాబు నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవు. ఏదో నాకు తోసింది చెప్పాను బాబు. బాబు తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబు.
2: పర్వాలేదు గాని, నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
1: నేను నమ్మను బాబా.
0: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే మూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. మూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులు అవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయిన వాళ్ళతో పాటు కాల్సెత్తే గానీ ఈ సావులు ఆగవు బాబు, ఆగవు.
1: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
2: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
1: మా వాళ్ళే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
2: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్నే శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
1: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్య మీ అమ్మ పోయిన గడి మంచిది కాదురా,

0: ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వొచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు. ఇక అందులో మంచేటి సెడ్డేటి, నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్ముంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మను అంపింది. దీనికి అన్నీ తెలుసు బాబు, నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు, నాకేటి తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
1: ఏమిటది?
0: దీనికంటే నాను కాస్త ముందే పోవాలని.
1: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటావెందుకు? ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కురకడం, కొట్టడం.
0: బాబా మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబో, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తుంది గాని ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
1: సరయ్యా, నీకు ఇక్కడ భయం అనిపించదా?
0: భయమా? నాకెందుకు బాబు, శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నోడు బతుకుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్మశానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? నాకపోతే శవాన్ని ఎలా కలుస్తా బాబు?
2: ఎలాంటి కబుర్లే నిన్నైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాశీకి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం లేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బాధపడేలాగా చెప్పండి బాబు.
0: దేందో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా, నేను బతికుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్ళరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
2: మనకి ఇదే కాశీ గాని. నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండి నుంచి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
0: ఏటే
2: బొమ్మిడాలు పులుసు వండుతాను, ఎక్కువ తాగునాక నోటికి రుచి తెలీదు.
0: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఉసే నోకాలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో అప్పుడుంటది నీ పని.
2: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తానన్నా ఏంటి? పిల్లోడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
0: అది గది, దీనికి ఎవడో చెప్పాడు బాబు కోపంలోనే అందంగా ఉంటదని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందు?
2: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కానించి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబు మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
0: ఇచ్చేస్తావు ఎడాకులు? ఏంటి మరి అలా ఆయనకి ఫీజు ఆడి నుంచి ఇస్తావు?
2: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా. నీకెందుకు? ఓ పాలు కాశీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను, కానీ కబుర్లు చెప్తాడు, కబుర్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
0: ఓసే నౌకాలో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్ళి నిన్ను ఒగ్గేస్తాను, అప్పుడు నాకు నీ నసుగుడు తగ్గుద్ది.
2: ఆ పంజై పేడ ఎరగడైపోద్ది, నాకు ఇది అప్పలైనా తప్పుతే. అక్కడ మాత్రం శవాలు ఉండవా, పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు, కాశీలో.
0: అది సంగతే, మా ఆడదే 10వ తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.
1: ఆహా సరయ్యా, కాశీకి పెడతావా?
0: ఏటి బాబు ఏటంటున్నారు?
1: అదే, నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
0: నా వల్ల ఎట్టగోతుంది బాబు అదే.
1: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళి రండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
0: బాబో ఏటి బాబో, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబో, నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
1: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు, డబ్బు ఉండి కూడా చాలామంది వెళ్ళలేరు, నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది, అదైనా దక్కని. తీసుకోవయ్యా, పర్వాలేదు.

0: నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానమిస్తే నువ్వు ధనవంతుడివి. ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు భేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివయ్యా సారయ్యా, అదే శివతత్వం. అందులో శివదర్శనం అంటే మాటలా?
1: ఏటా బాబా,
0: ఏం లేదు కానీ ఇదిగో ఈ డబ్బు తీసుకో.
1: వద్దు బాబా, వద్దు బాబా.
0: తీసుకోవయ్యా, ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయి, లే తీసుకో.
1: వద్దు బాబా.
0: తీసుకో, పర్లేదు తీసుకో.
1: సరే గానీ బాబా, నువ్వు ఎవరువో గానీ ఏళ్ళగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్యవు బాబు. రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టందే, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో. తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే అమ్మనా బూతులు తిట్టే ఈ రోజుల్లో. నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే అద్గో ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు నీ కాళ్ళకి దండం పెడతాను బాబు.
0: సరేయా సరేయా, ఏమిటయ్యా కాళ్ళమే పడుతున్నావు అంతొద్దు గాని, నువ్వు నాకు వాట ఇవ్వాలయ్యా.
1: చెప్పండి బాబు, నానేటి చేయాలి చెప్పేయండి.
0: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో 25 ఏళ్ల క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
1: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు. మనం ఎంత అడిగినా కానీ రాల్చినోళ్ళు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదంటే మాత్రం డబ్బిస్తారు బాబు. మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి. ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లక్షలు లక్షలు గడించాడు. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు. కానీ బాబు చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురంటే నలుగురు మిగలలేదు. ఇంత పిండం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇతగాడిని అటు పిల్లలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు. మరి వాళ్ళు కూలి పనికి అల్లేరు కదా బాబా. ఇతగాడేమో సమాధిలో పడున్నాడు. ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో నా మోసం ఏ పాటదనుకున్నాను బాబు ఎన్నాళ్ళు. కానీ బాబో పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు. ఈ రోజు నుంచి పైసల కోసం ఎవరిని ఇసిగించను బాబు. నన్ను నమ్మండి బాబు.
0: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎందుకుంటాను?
1: ఏటేటే ఏటి బాబయ్య, ఏటంతన్నారు?
0: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.
1: నాకదేటి తెలదు బాబు, నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేమి అనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపులు నేను కాసింత మంది వేసుకుని వచ్చేస్తాను బాబు.
0: తాగి చేస్తే తప్పు కదా సారయ్య?
1: ఏటి బాబు తప్పు? ఏటి, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నారా? తాగకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు బస్సులు కార్లు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చే ఓన్ని నాను తాక్కుంటే ఎట్లా బాబో?
0: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
1: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు, మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు వీళ్ళేనా బాబు మీరనే ఆ నలుగురు? ఆ నలుగురు కోసం నేను ఎప్పుడూ ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబో నా గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ నానిప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబో ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు కానీ పోయి మీ కారులో సల్లంగా కూర్చోండి బాబు.
0: నాకిక్కడ బాగానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానానికి కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.
1: ముందు అలాగే ఉంటుంది బాబో, కాసేపు అయితే బోరు కొడుతుంది. ఇందాక కారులో ఘంటసాలూరి పాటలు ఎన్నడ్డాయి కదా, అవి ఇంటూ కూర్చోండి బాబో. కూకోండి బాబో, ఇప్పుడే తెలిపొచ్చేస్తాను.
0: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
1: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బ్యాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకును ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది. మరి అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే. పోయినవాడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు శ్మశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాగు డోకానేది బాబు.

0: సారయ్య, నువ్వు ఏం చదువుకున్నావు?
1: నోకాన్ని బాబా.
0: అబ్బో, పెద్ద చదువే
1: బాబో. మరి నేను బేగెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
0: సరే వెళ్ళిరా.
1: సన్నాసే.
2: ఏంటి బాబా?
1: ఎంది గుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని బేగ వెళ్ళిపోచ్చేస్తాను, నువ్వు బేగెళ్ళాలి మరి, అర్జెంటు. ఒరేరా బాబు, ఓ కాయ కిరసనాయ కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతుంది, బేగెళ్ళరా, బేగెళ్ళు.
2: మరి కిందటి సార్ బాకీ
1: ఓరి ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను, బేగ తీసుకెళ్ళి పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని పారొచ్చేస్తాను, వెళ్ళెళ్ళు బేగెళ్ళు.
2: అలాగే అలాగే.

0: ఏది అని ఎంత తాగేసినాను. తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఖుషీగా ఉన్నాం. ముందు బాబుకు థ్యాంక్స్ చెప్పాల.
1: ఏది అవును ఏది ఆపించడం లేదు.
0: సమయానికి రాలేకపోయినందుకు శవాన్ని కాల్చలేనందుకు సారీ కూడా చెప్పేసేయాలి ఆ బాబుకి. బాబు శవరే బాబా బాబా బాబా
1: ఏంటి బాబు ఎక్కడ అవిపించడం లేదో. కారులో కూకొని ఉంటారు.
0: బాబు బాబా
1: కారులో కూడా నేరు. కారు గీసి ఎక్కడికి పోనాడు? ఎవరు ఎక్కడ శవాన్ని తెచ్చిన జాడ కూడా లేదు.
0: దండలు లేవు, చల్లిన పూలు లేవు, పైసలు లేవు.
1: మరి కాలుతున్న శవం ఎవరిది? మా నౌకాలు కూడా ఎక్కడ లేదు. ఎవరిద శవం మరి?
2: ఆనంద్ బాబే, ఆనంద్ బాబే కాలిపోతున్నాడు. అయ్యో అయ్యో చెప్పులు ఇక్కడే ఉన్నాయి, తుండుకుంటు కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు ఏటి బాబు, ఏటి ఘోరం, ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని బాబు?
0: లేనా కొడక, ఏడిసిన చాలు కానీ నీగే.
1: ఏట్రా ఆ చూపెట్టి.
0: ఏట్రా అలా చూస్తున్నా? అటు పోలీసు ఎప్పుడు చూడండి ఏటి, లేకపోతే యూనిఫార్మ్ చూడగానే నోరు పడిపోయినదా?
1: మాట్లాడిపెట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
0: నాకేం తెలియదు బాబు. శ్మశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా? కారులో వచ్చిన బాబు ఏమయ్యాడు? నిజం చెప్పరా కొడక.
1: బాబు బాబు ఘోరం జరిగిపోనాడు బాబు.
0: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని.
1: నాకేడు తెలియదు బాబు.
0: తాగుబోతు ఏదైనా కొడక మూచిపోతే అన్నీ కళ్ళను. ఏట్రా అటు నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసు వాళ్ళు గోపిస్తున్నాను. ఏట్రా
1: బాబు నాకు చెప్పింది నిజం బాబు. అమ్మ తోడు బాబు.
0: తెలరా మేమని
1: అమ్మ సచ్చి శానా కాలం అయిపోయింది బాబు.
0: మరి అమ్మ తోడు అంటే వెట్రా?
1: చనిపోయినా అమ్మ అమ్మే కదండి.
0: అవునరా, అసలు బాబుని ఎందుకు కాల్చేసినావురా?
1: నాను కాల్చిపోయేటు బాబు, నాకేం తెలదంటే ఏంట్రా?
0: నీ పిల్లల మీదరే.
1: అది ఇంటికి వెళ్ళిపోనాది బాబు.
0: మరి నువ్వెక్కడికి వెళ్ళినావురా?
1: నేను బాందీ కొట్టుకెళ్ళినాను బాబు. తిరిగి వచ్చేసరికి ఈ ఘోరం సరిపోనాది బాబు.
0: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరు ఉంటారు నీ అమ్మ మూడు?
1: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
0: ఏంటి నాతో ఎక్సక్కలాడుతున్నావు ఎట్రా? చూసినావా నాటి ఎలాగుందో? లోపలికి దిగేసి దించి గెలగ తిప్పేసినానంటే గెలగలాడి గుండె చచ్చిపోతున్నా కొడక.
1: ఇప్పుడు మాత్రం బతుకున్నాను ఏంటి బాబు
0: చెప్పు.
3: ఏంటి బాబు ఇది, ఎందుకు అలా కొడుతున్నావు నా మామని? అసలు ఏంటి జరిగింది? ఓలమ్మోలమ్మో ఈ దెబ్బలేటి
1: నాకేంటి తెలదు.
3: ఏటి రాత్రి అంతా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావా?
0: రాత్రి అంతా ముగ్గురు రాకపోతే నువ్వేడు చేస్తున్నావే?
3: మందు ఎక్కువైపోతే రాడు బాబు, నేను తిడతానని భయం. ఆయన తీసుకెళ్ళటానికే నేను వచ్చినాను.
0: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే?
3: బాబు పోలీసు బాబు ఏట మాటలు నీకు నైట్.

0: ఉన్నాయి కదా బాబు, మరి మీ ఇంటికారు ఆడోళ్ళు.
1: అమ్మ సేయ్, నిన్ను నమ్మికే స్టేషన్కి తీసుకెళ్లి తోలు ఒలిపించేస్తాను పద.
0: స్టేషన్ తీసుకెళ్తాం. ఎట్టి వేసిన అంటే నాకు ఎట్టనా భయం అనుకున్నావా? ఏటి ఆడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొట్టేస్తున్నావు ఏటి? తప్పుడు కేసు రాసేసి లోపల వేసేద్దాం అనుకున్నావా? ఏసి బాబు ఏసి. ఇదిగో మావేటి భయపడం, నీతిని నమ్ముకున్నోళ్ళు అండి.
1: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజంతా తెలుగా మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పు నా కొడుక.
2: బాబు మీరు కొట్టి చంపేసిన నాకు చెప్పేది నిజం బాబు. నన్ను వచ్చేసరికి ఆ బాబు మాటల్లో కాలిపోతున్నాడు బాబు. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. మేము ఎంత చెబితే అంత బేరమాడకుండా డబ్బు ఇచ్చినా బాబు కళ్ళు ఎదురుగుండా మంటల్లో పడి మసి అయిపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబు. నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, గోలు పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించినాను బాబు, కానీ బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబా.
1: ఇప్పుడు చెప్పగా నీ ఉపన్యాసాలు, నీ మొగుడు బతుకున్నోని కాల్చినాడా, సంపేసి కాల్చినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడు.
0: ఏంటి మావా, ఏంటి నువ్వు వేడి చెప్తున్నావు? నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? అయ్యో ఎంత పని అయిపోనది, మల్లె పువ్వులంటి మనిషి మాడి మసైపోనాడు. ఎంత చక్కగా మాట్లాడినాడు. ఇప్పుడు ఏడు చేయడు, ఇప్పుడు ఏడు చేయడు. దేవుడా ఏమయ్యా, అసలు నువ్వు శ్మశాన వదిలి ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయదారు మందుకేనా? ఏడు జరిగిందో, సాగుబోతు మాటకి ఇల్లు ఉంటదయ్యా. నీ తాగుడు మండిపోను మండిపోను.
2: ఒరే లోకాల జీతులో మరి నేను ఎప్పుడు తాగినా నీ మీద
1: నోరుమయ్యండిరా. పోయినోడు కోసం మీరు ఏడుస్తున్నారు, ఆడు ఎలా పోయాడా అని నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంత చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడని నాటకాలాడతారా? రేయ్ నువ్వు ఎలాగ చెప్పవరా, నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి గుడ్డలు ఉడదీసి పైనుంచి వేలాడదీసి కుమ్మేస్తా నా కొడక, నిజం దానంతా అదే బయటకు వస్తుంది. డబ్బుల కోసం మనిషిని
0: చంపేస్తారు. మా కాడికి చాలా శవాలు వస్తాయి, శవాన్ని చూడగానే పోల్చేస్తాం బాబు. ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు? కాసుల కోసం కక్కుర్తిపడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ టేసులకు బోలుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతలోళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
1: ఏటలో పెట్టిరిగిపోతున్నావు. హేజ్ ఇప్పుడు నన్ను కానీ స్టేషన్కి పరిగెత్తికెళ్ళి నీ కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చమంటావు ఏటే? నాకు కానీ తిక్కరేగిందంటే ఆడదాను అని కూడా చూడడం జాగ్రత్త. ఏటే నీ ఉపన్యాసాలు వినడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో అసలు పోయినోడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
2: చెప్పమంటారా బాబా, అనగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు. అంతే బాబు.
1: వద్దు వద్దు వద్దు కదలొద్దు, నిజం చెప్పు. సచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడిని ఎందుకు కాల్చేసినావరా దొంగగాడిది కొడక?
2: బాబు బతుకున్నోడిని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబు? బతుకున్నోడిని ఎవరైనా కాలుస్తారా బాబా?
1: మరి బతుకున్నోడు ఎవడైనా కర్రలు ఆడి మీద ఆడే పేర్చేసుకొని ఆడికి ఆడే చిత్తెట్టేసుకుంటాడేట్రా, ఆడికి ఏమైనా పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నూతిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లోనే ఉరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకుని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు ఎన్నదో. నువ్వు నేను ఒకటనరా?
2: కాదు బాబు.

0: ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడి శవాన్ని చేస్తారు, నేను ఆ శవాన్ని బూడిద చేస్తాను బాబు. మీరు నేను ఒకటి అనాగవుతాం బాబు, పోయినాక మాత్రం అందరూ ఒకటవుతాం అంతే బాబు.
1: నూర్మి, నూరెంతడు పొడి చేస్తాను నా కొడక. రేయ్, కూలీ కేసు మీద లోపలేసి కుల్ల పొడి చేస్తే అప్రూవర్గా మారిపోయి నువ్వే చెప్తారు వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు నా కొడక, దీని వెనకాతలు ఎవరున్నారు
2: బాబు? ఆ బాబు స్నేహితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు చెక్కలు కారులో ఎట్టు అట్టుకొచ్చినాడు బాబు.
1: ఎవడ్రా స్నేహితుడెవడ్రా? మీరు కథలు చెప్పకండి రే, వచ్చిందాడే చచ్చిందాడే. 2 రోజులైంది ఆడు ఇల్లు ఇడిచిపోయి. ఆడి కొడుకు కోళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్కి వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్లలో అతకమని చెప్పాం. ఎవరో చెప్పారు ఆడి కారు ఇక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి. మీరు చెప్పకపోతే అవే చెప్తే ఏం జరిగిందో.
2: మీకంటే అయ్యే నయ్యం బాబు.
1: అలాగే ఇది మీద కూని కేసు కట్టి లోపలేసేస్తే అప్పుకుంటుంది నీ బతుకు. అదిగోరా, పోయినోడు కొడుకు కోళ్ళు వచ్చేసినారు. వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసోడు కర్ర రుచేటో స్టేషన్లో చూద్దు కంటరా
0: బాబు. నాను కర్మనే నమ్ముతాను బాబు. నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
1: కర్మ నీది కాదురా, నాది. ఇక్కడికి వచ్చి నీ పెళ్ళం మాట్లాడుతున్నాను కదా, అదిరా కర్మల్లో కల్లా పెద్ద కర్మ. ఇక్కడి పని అయిపోగానే బందోబస్తుకి వెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావు రా
0: బాబు. ఓ ఎడు బాబు, ఎవరుండి పోతాం బాబు? అందరం పోతాం. కానీ బాబు, ఈ లోకంలో మిగిలింది 2 మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, కానీ దొంగన అక్కడ పోనాడు భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
2: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు. పోయినా పుత్తకంలో ఉండిపోతావు. మా పిల్లోడు చదువుకుంటాడు నీ జీవిత చరిత్ర.
1: అంటే ఏంటే, ఇప్పుడు నేను పోతే కానీ ఊరుకున్నాను లేవు. ఎలా చెబుతున్నావు రే దీంతో? నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది. మా వాళ్ళకి నన్ను మోసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏ కబుర్లాడుతున్నారు రా, ఉండండి మీ పని చెప్తాను. అరుగు వచ్చాడు అమ్మా, రండమ్మా రండి, అన్నీ చూసుకున్నమ్మా. మీ కార్డులు, గోల్డు, చెక్ బుక్లు, సి బుక్కు.
3: ఇది ఏటీఎం. ఓకే, యా సి బుక్.
1: సరిపోయి బాబు, ఇక్కడ నుంచి ఉత్తరం చూడండి. ఇది మీ నాన్నగారి చేతిరాతో కాదో ఒకసారి చూసి చెప్పండి బాబు.
3: అతందే
1: మరి సంతకం బాబు.
3: ఇది కూడా అయిందే
1: అమ్మ. తమరు కూడా చూడండి అమ్మ, సరిపోయిందో లేదో.
4: సరిపోయింది. ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గానీ శ్మశానాన్ని మాత్రం చూపించావులే.
2: అది కూడా సమాధే కదమ్మా.
4: యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి. ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్దంతే జరిగిందమ్మా.
5: వాట్ నాన్సెన్స్ ఈస్ టాకింగ్.
0: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది. మనం దాని నోట్లో నోరెట్టలేమమ్మా.
1: రేయ్, ఎవరనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి. రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ. తెలిసిందా?
2: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు. మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి వాడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు కానీ ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీని మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జా చేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని.
4: రవి, ఇది వినడానికైనా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు?
1: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.
4: ఏంటిది?
1: సీనియర్ ఎఫెన్స్ ఎంక్వైరీ చేస్తే రేపు ఏం వచ్చినా తిరిగి ఉండదు. ముందు వీళ్ళు దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
2: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలదేటి బాబు.
4: ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర, తెలుసా నీకు?
2: నిజమేనమ్మా, మేము ఊరు చివర ఉన్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే.
4: ఇదిగో ముందు దాని నోరు మూయిస్తారా లేదా?
1: అది చాలా కష్టం, ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడే నాకు సినిమా చూపించింది. ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది. ఒకే రోజు 2 చూసే ఓపిక నాకు లేదమ్మా.
4: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
1: తప్పదమ్మా, ఇంతకు ముందులా లేవు మా బతుకులు. పోలీసు వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల్గోల్.

తీసేస్తున్నారు. పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు, మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారు ఈ ఫైల్ అలాగని మూసేయమన్నారు. మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు. అవసరమైతే మంచి కథలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు. మరి కథలు రాసేవాళ్ళని రైటరేనే కదమ్మా అంటారు. హలో అయ్యా, సిఐ గారా? నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ ఇక్కడ

0: హలో అయ్యా, సిఐ గారా, నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ సార్ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తున్నాను సార్, బయటకు వచ్చేస్తున్నాను సార్.
1: అంతా నీ వల్ల జరిగింది.
2: ఏంటి, నా వల్ల ఏం జరిగింది?
1: కాదా మరి,
2: నేను పొమ్మన్నానా? అసలు మీ నాన్న నేనా పొమ్మన్నది?
1: పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు,
2: అయితే
1: పోవడానికి కారణం కూడా నువ్వే.
2: మరి బాగుంది,
1: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటిక మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు? ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
2: అంటే మీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
1: విను, తిన్నావా నాన్న అని అడిగే టైం నాకు కానీ అన్నం పెట్టే టైం నీకు కానీ లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి. నాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
2: రవి,
1: ఏమిటి?
2: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ, హాల్లో ఉండలేడా? తన గదిలో తను పడుకోలేడా?
1: ఇప్పుడు టైం ఎంత అయింది?
2: 2 అయింది.
1: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలనుకున్నావు?
2: మరి బాగుంది,
1: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
2: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్ కి వెళ్ళొచ్చాను, నీకు చెప్పాను కదా.
1: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షాలు చెప్పాను.
2: ఏ, ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
1: ఆగలేరు.
2: అయితే వండుకు తినమను.
1: అతనికి మంచినీళ్లు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈరోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
2: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
1: అది ఆయన ఒంటికి పడదు.
2: ఏ, లోకల్లో పెళ్లం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
1: వాట్?
2: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడకి పెన్షన్ వస్తుంది, మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. అందుకు గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోమను.
1: అమ్మకిచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం అనికి ఇష్టం లేదని నీకు చాలా సార్లు చెప్పాను.
2: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను నేను.
1: నేను ఇంకా బతికే ఉన్నాను.
2: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చెయ్యాలనుకోవడం లేదు.
1: అయితే ఏం చేద్దామంటావు?
2: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్నను వదలలేవు, అతను నిన్ను వదలలేడు, కనీసం నువ్వు నన్నైనా వదిలే.
1: ఓకే ఓకే, అలాగే కానీ
3: రవి రవి ఆగరా, ఆగు. ఏంటా ఇది, నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో, ఒక పూట తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
2: ఏదో అనుకున్నాను గాని మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు
1: రమ్య.
2: అవును, ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారా. ఏ, ఆ మాత్రం ఆగలేడా ముసలుడు?
1: రమ్య, ఆగలేరు. అతనే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
2: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
1: ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా?
2: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
1: రమ్య!
2: ఎస్, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈ రోజు ఆకలికి ఆగలేని మహానుభావుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు, చెప్పండి.
1: టూ మచ్.
2: వెళ్ళమంటారా?
1: టూ మచ్. రమ్య, ఏమిటంటున్నావు?
2: చెయ్యి లేస్తుందే, ఏం కొడతారా? ఏంటి
1: కొట్టారా? చంపాలా నిన్ను? నా తండ్రి అంత
3: మాట్లాడతావా? ఏమిటి ఆవేశం, ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
1: నాన్న, అది ఏమన్నా విన్నారా మీరు?
3: విన్నాను రా, అంతా విన్నాను. అమ్మా చాలమ్మా, నువ్వన్న ఆ ఒక్క మాట చాలు. ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా, నేనేమి ఆకలితో చచ్చిపోను, కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానిక నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు, ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా.

0: వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్నీ వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో నీలో మా అమ్మను చూసుకున్నానమ్మా. నువ్వెంత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. నీకు ఇష్టం లేని ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను. ఈ లోకంలోనే ఉండను
1: రవి. వెళ్ళివ్వు, నాలుగు రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు. ఈలోగా కొంపేమీ మునిగిపోదు.
2: రమ్య, రమ్య, నువ్వెంత తప్పు చేసావో తెలుసా? మీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగలను కానీ ఆరిన కాను మంచం ఎక్కడానికి అన్నావు. ఎంత నింద వేసావు రమ్య, ఆ నింద తట్టుకోలేక చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేసావు, చాలా తప్పు చేసావు రమ్య. ఏ ఆడది చేయరాని పాపం చేసావు. ఎప్పటికైనా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
1: ఏంటి ఏంటి వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు? నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
2: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
1: అంతరాత్మ ఏం కర్మ, కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
2: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని తాకట్టు పెట్టకుండా ఎలా ఉండగలను?
1: పోయిన తండ్రి కోసం కాదు, ముందు తాకట్టు పెట్టిన కొంపను ఎలా విడిపించుకోవాలా అన్నది ఆలోచించు.
3: కొంప పోయినా పర్లేదమ్మా, చేతనైతే మరో కొంప వస్తుంది, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ నోకమే ఓ పెద్ద కొంప అమ్మ. కానీ పోయేంతవరకు మనం శాంతిగా బతకాల, బతకనివ్వాల. ఈ కొంపలేం కోడారావని నీకు మాత్రం తెలియదమ్మా.
4: అయ్యా, ఆవిడకెందుకు తెలీదు? ఆవిడకి అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు ఎలాగ ముక్కలైపోద్దో ఆవిడకి బాగా తెలుసు, అందుకే అన్నదా మాట.
1: ఏహే ఆపనివో. చూడు రవి, ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. పోయేటప్పుడు రావాల్సిన చోటుకి బతికొండగానే రావాల్సి వస్తుంది, ఇదంతా వినాల్సి వస్తుంది.
3: అవునమ్మా, ఇలా రావడమే మంచిదమ్మా. బతికుండగానే ఇలాంటి చోటుకు వస్తే ఎప్పటికైనా రావాల్సింది ఇక్కడికే కదా అన్న సత్యం తెలుసుకుని కాతంత ఓళ్ళు దగ్గర ఎట్టుకొని ప్రవర్తిస్తారు. అప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు తల్లి.
1: ఇదంతా నా కర్మ. చూడు, నీ వల్ల మీ నాన్న వల్ల ఇలా అడ్డమైన వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అయినా నీలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నేను నా చెప్పు తీసుకుని నన్ను నేనే కొట్టుకోవాలి.
4: కొట్టుకోమ్మా, కాతంత గట్టిగానే కొట్టుకో. పోయిన బాబుకు ఇనబడేలాగా కొట్టుకో, ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. దేవుళ్ళాటి బాబు మీద అంత నిందేసినందుకు నీకు బుద్ధొచ్చే వరక కొట్టుకో.
3: శబాసే, అలా చెప్పు ఆవిడ గోరికి.
1: ఏమిటి ఒకళ్ళు నాకు చెప్పేది? ఆ పోయినోడో పిరికోడు, పిరికోళ్ళు అసలు ఈ సమాజంలో బతకడం అనవసరం.
3: ఆ మాట అనకమ్మా, నా జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా పోయినోళ్ళని చూశాను, కానీ బతికుండగానే సుశానానికి నడుచొచ్చి తనకు తానే కొరి అంటించుకునే మనిషిని నేను మొదటిసారి చూశానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వేసిన ఎందుకంటే ఈ చితిమంటలు చాలా చిన్నవమ్మా. బహుశా ఆ బాబుకి ఆయనిచ్చుంటాయి. దేవుడు లాంటి మనిషి మీద అంత నిందేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా?
2: సరయా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నా పర్సనల్, నీ జోక్య అనవసరం.
3: బావా, ఇక నీ బతుకు పబ్లిక్కే బాబు. నీ తండ్రి పోయాడన్న బాధ మీ ఆవిడలో కలగటం లేదు, కనీసం ఓ మనిషి నిష్కారణంగా పోయాడన్న బాధ కూడా మీ ఆవిడలో లేదు. ఈ నిజాలేవి తెలుసుకోకుండా ఆ పోలీసుడు మమ్మల్ని అనుమానిస్తున్నాడు. ఆళ్ళకి చెప్పు బాబు, ఆళ్ళకి చెప్పు బాబు నీ పెళ్ళం నిందేసిన సంగతి. అందుకు కారణమైన నీ పెళ్ళాన్ని లోపల ఇచ్చు బాబు, అప్పుడన్నా మీ నాన్నకు నా హింస వేసినోడు అవుతావు. నానొచ్చి సాక్షీకం చెప్తాను బాబా.
1: అంటే నన్ను ఇంత అల్లరి చేయడం కోసం తీసుకొచ్చావన్నమాట? అడ్డమైన వాళ్లతో నీతులు చెప్పించుకునే అవసరం, మాటలు పడాల్సిన కర్మ నాకేం లేదు. నా మీద గనక రిపోర్ట్ ఇచ్చావనుకో నువ్వెలా బతుకుతావో చూస్తాను నేను. నా గని తిక్క రేగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి పంపిస్తాను. ఛీ, నాతో మాట్లాడకసలు.
2: రమ్య, రమ్య ప్లీజ్.
3: రైట్.

0: రే నిన్ను తుబ్బాకితో కాల్చేస్తాను, పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే. నాకు లైసెన్స్ కూడా ఉంది. రమ్య ప్లీజ్ వెళ్ళిపోకు, నేను వస్తున్నాను. వెయిట్ వెయిట్.
1: పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి నువ్వు, నన్ను బెదిరిస్తున్నావా బావా? నీ అంతరాత్మని సంపుకుని మరీ పోతున్నావు బావా.
2: నీకెడేటి, ఇందాక చెప్పాడు కదా పెళ్ళం దగ్గర తాకట్టెట్టేశాడు అంతరాత్మని. అంత అన్నాడు, ఇంత అన్నాడు, చూడు చూడు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో కుక్కెనకల కుక్కనాగా.
1: అట్నెందుకే అవమానపడుతావు? వీడికంటే అయ్యేనయ్యమే. ఏడు బాబు, మళ్ళీ ఇచ్చేసినావు తుపాగ్గాని, తెచ్చేసినావేటి, కాల్చేస్తావా? దా కాల్చి కాల్చి.
0: లేదు, నీకు నిజం చెప్దామని వచ్చాను.
1: ఏడు బాబా, నిజం?
0: అవును నిజమే, నేను పెళ్ళాన్ని ఎదిరించలేను. నన్నేం చేయమంటావు? నా పెళ్ళం వెళ్ళి ఓ ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే కట్నం కోసం వేధించామని నాతో పాటు నా తండ్రిని కూడా మూసేస్తారు. నన్ను కన్న పాపానికి నా తండ్రిని జైలుకు పంపించమంటావా? నా తండ్రి కోడల మీద రిపోర్ట్ ఇస్తే ఎవరిని ముయ్యరు. అందుకే నేనేమి చేయలేకపోయాను, ఏమి చేయలేకపోయాను.
1: ఎల్లు బాబు ఎల్లెళ్ళు, ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. ఈ కార్లు మేళ్ళు శాశ్వతం కావని తెలుసుకో బాబు.
2: ఆపో, వెళ్ళి ఆ అడ్డును పిలు. ఇప్పటిదాకా తెగ పేలినాడు కదా కేసు రాసేస్తాను కేసు రాసేస్తానని, ఇప్పుడు 7 శాతాడో చూద్దాం. పిలు ఏవయ్, ఏటి హెడ్ని పిలు. ఓ హెడ్ బాబు, ఫోన్లో బేరాలాడి సాలు గాని, రా రా రా. ఎవరికి తెలీదు ఇక్కడ సిగ్నల్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఏంటి మీరు రోజు మాట్లాడుకోవట్లేదటి, రా అవయ్యా.
1: రాండి బావా.
2: ఏటి బాబు నువ్వు చూసుకునేది కాదు, ఏటి నువ్వు చూసుకునేది? ఆవిడ గారు పెట్టిన బాధలు భరించలేక దేవుళ్ళాటి మనిషి మాడి మసైపోనాడు. ఇదిగో ముంద కోడలు లోపలయ్యి బాబు.
3: అంత కోపం దేనికే, ఏటల్లా తిరగబడిపోతున్నావు?
2: ఇది కోపం కాదండి, బాధ బాధ. ఈ లోకంలో పేదోడెప్పుడు తిరగబడలేదు, కన్నెర్ర చెయ్యలేదు. పేదోడే గనక తిరగబడితే శివుడు 3వ కన్ను తెరిసినట్టే. ముందు ఆవిడ లోపలేయ్.
3: ఎవరిని లోపలేసిమంటా? పోయినోడు పోతూ పోతూ ఓ సూసైడ్ నోట్ రాసి మరీ పోయాడు.
2: ఏదే
3: తన సావుకు ఎవరు కారణం కాదని, ఈ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసి మరీ పోయాడు. అధికారులందరికీ కాపీల మీద కాపీలు పంపించేసినాడు. ఇది అత్తగారి చేతిరాతని ఆడి కొడుకు కోళ్ళు ఒప్పుకున్నాక ఇక నువ్వు నాను చేసేదట నా నాటి.
2: అయితే నువ్వేటి చేయలేవన్నమాట, నువ్వేటి చేయలేవన్నమాట. ఇదిగో నువ్వు ఊరుకున్న మేము ఊరుకోమయ్యా, కమిషనర్ కాడికి వెళ్తాం.
3: కమిషనర్ దగ్గరికి వెళ్తావరా? రే నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారా? మేము ఫాల్స్ అని చెప్పి మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేస్తావరా? రే పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతరా? అయినా రే నీకెందుకు రే దొరద, పోయినోడేమన్నా నీ సొంత మనిషి అట్లా అలా బాధపడిపోతున్నావు? ఇందాక నుంచి చూస్తాను నువ్వు
1: బావా. మనం మనుషులం బావో.
3: ఇదేంటారా,
1: చెట్టు పైన ఓ కాకి కింద పడి చచ్చిపోతే ఎన్నో కాకులు కావు కావు మరి ఒకటిగా ఎడుతాయి బావా, ఆ సావును జాలిగా పంచుకుంటాయి బావా. ఏటి కాకిపాటి ఇలుసైనాడా బాబు? మరిసే ఎప్పుడు నేర్చుకుంటాం బాబు వాటిని చూసి. అయినా కాకులుంటాయో మనకెప్పుడు గుర్తొస్తుంది గనక, ఎంత పెండా కూడు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, కాకిపాటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు బాబు. ఆ కొడుకు నా కొడుకు కార్డులు చూసుకుంటాడు గానే కన్న తండ్రి కాలిపోయిన సీతేపు కన్నెత్తి కూడా చూడలేదు బాబు. ఇలాంటి కొడుకుని కన్నా తండ్రి పోవటమేనాయం బాబు. బావా ఇప్పుడు నాకేటనిపిస్తున్నాదో తెలుసా, ఇలాంటి నోకంలో ఇక ఎవరి తలకి ఆడే కొరువు పెట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది బాబు.
3: అంటే ఏట్రి నీ ఉద్దేశం? ఏదో ఊరెళ్తే బట్టలు సర్దుకున్నట్టు ఎవరి కర్రలు ఆడే సర్దేసుకొని కాటుకొచ్చి కాల్చుకుపోయే రోజు వచ్చేస్తుందంట వేట్రా? నీకు ఎంత ముందు చూపించాట్రా దేవుడు, ఏమో రావచ్చేమో. ఎవరికోసమో ఎవడో ఏడ్చే టైము ఈడ్చే టైము ఉండదేయడమోరా. అయినా ఈ లోకంలో ఎవర్రా బతుకున్నారు? కొందరు శారీరకంగా చచ్చిపోతున్నారు, కొందరు మానసికంగా చచ్చిపోతున్నారు. ఏట్రా అన్ని నిజాలే మాట్లాడేస్తానని ఇయ్యాలా?
2: మాట్లాడు బాబు మాట్లాడు, నిజాలు మాట్లాడు.

0: అరే పోలీసోడు ఎక్కువగా మాట్లాడకూడదురా, ఎవడైనా మాట్లాడితే ఖండించాలా దండించాలా. పోలీసోడు నిజాలు మాట్లాడడం మొదలెడితే చాలా ఇబ్బందిరా, మా బాధను మీకేం తెలుసురా. రే సారయ్య, ఆ పోయినోడు గుండాకి చస్తే ఆరి కొడుకు తీసుకొచ్చినట్టు ఆని నువ్వే కాల్చినట్టు రాసుకున్నావు
1: బావా.
0: ఈ ఫారాల మీద నువ్వు సంతకం చేస్తే ఆడెళ్ళి ఓ డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆడు బాబు లాకర్లో దాచుకున్న డబ్బు బంగారం తెచ్చుకుంటాడు. సంతకం చేయరా. ఇదిగా ఇవన్నీ ఆ చచ్చిపోయినోడు పనులు అనుకో.
2: అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంతైనా నేకపోతే అతగాడి పని నీకెందుకు బాబు? మామా చేసే, నీ పని నీకుంది కదా, పోరాగా చేసి మామా.
1: చేస్తాను బాబు చేస్తాను, కన్న తండ్రి శవాన్నైనా పోరాగా కాలకముందే పెళ్ళామంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే పెళ్ళం మాట కాదనలేడు కదా. కానీ బావో, నాదొకటే కోరిక, ఆ తండ్రి తాలూకా బూడిద తీసుకుని కాశీలోనైనా కలపటానికి ఓ పాలు రమ్మని సెబ్బాబా కొడుకుని. ఆ తండ్రి ఆత్మైనా సంతోషిస్తుంది బాబు.
0: సరేరా, నీదో గొడవ, ఉండు ఫోన్ చేస్తాను. బాబు నేను హెడ్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు బాబు, అస్థికి తీసుకెళ్ళడానికి ఓ పాలు రమ్మంటున్నాడు మీ నాన్న స్నేహితుడు. అలాగే బాబు, ఉంటాను బాబు.
2: ఏటి బాబు, ఏటన్నాడు, వస్తానన్నాడా?
1: ఎందుకు రాడే, పెళ్ళం వల్ల నలిగిపోతున్నాడు కానీ తప్పక వస్తాడు.
0: ఏట్రా వచ్చేది నా లాటి, అస్థికలేని ఆస్తులో తీసుకుపోవడానికి అంటున్నాడు. అవతలాడు పెళ్ళం సస్తాను సస్తాను పరిగెడుతుందంట, ఈడు దాని వెనక పరిగెడుతున్నాడు. సంతకం చేయడానికి అంతసేపు ఆలోచిస్తావేట్రా, మేమేమైనా సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కట్టడం లేదు, సభ పంచాయతీ జరిపించడం లేదు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం లేదు, చివరికి అసలు ఏమీ చేయడం లేదు. మరి నువ్వేట అంత నలిగిపోతున్నావు, పెద్ద గవర్నర్లాగా సంతకమేటా?
2: సంతకం చేసి మామా, మనకెందుకు వచ్చిన గొడవ, సంతకం చేసి.
1: బావా మరి ఈ బూడిదో.
0: రే మరోసారి అస్థికలు గట్ర అన్నామంటే ఆ కొడక నీ అస్థికలు ఏరుకోవడానికి నీ కొడుకు రావాల్సి ఉంటుంది. జరిగింది ఇక్కడితో మర్చిపో, ఇది పెద్దోళ్ళ వ్యవహారం. కాదు కూడదు అన్నామంటే రే పిచ్చాసుపత్రికి పంపించగలను జాగ్రత్త. అస్థికలు అటు అస్థికలు
1: ఆ పని చేయి బాబు. ఈ పిచ్చోళ్ళ కంటే లోకంలో అదృష్టమంతులు ఎవరుంటారు బాబో? బాబో ఎవరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నాన్ను తీసుకెళ్తాను బాబు. ఈ అత్తికలు కాశీకి వెళ్తాను బాబు, గంగలో కలుపుతాను. ఆ బాబు ఆత్మ శాంతించేలా చేస్తాను బాబు.
2: ఏటి మామా, నీకు నిజంగా మతి గాని పోనదా? ఏటి ఉన్న పొలంగా కాశీకి ఎలాగెళ్తావు, మనకు ఆడంత డబ్బేది?
1: ఆ బాబు ఇచ్చినాడు, ఇదిగో ఈ నోట్లన్నీ ఆ బాబు ఇచ్చినవి. అలా అనుమానంగా చూడకే నా నేటి తప్పు చేయలేదు, చేయను కూడా. కాశీకెళ్ళు సారయ్య అని ఆ బాబు ఇచ్చినాడు, ఇంకేదో చెప్పినాడు, కాదనలేకపోయినాను. నిన్ను తీసుకెళ్ళొచ్చని ఆశపడినానే, నువ్వు మా అమ్మోగదే, ఈ డబ్బు మనకి ఇవ్వటం వలన ఆ బాబుకి ఎంత సంతోషం కలిగిందో నాన్న చెప్పలేను. కానీ ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపాలంటే నాకు అంతకంటే సంతోషంగా ఉందే. మనం ఏడదాం నువ్వు కళ్ళు, మనం వెళ్దాం, మనతో పాటు ఆ బాబు అస్థికులు కూడా తీసుకెళ్దాం. పాపం ఆ బాబు ఎంత నలిగిపోయినాడో, ఇసుమంత ఓదార్పు లేక ఓదార్చే దిక్కునేక మాట్లాడుకునే మనిషినేక మనసునేక ఎంతలా నలిగిపోయాడో తలుసుకుంటేనే బాధేస్తుంది.
2: అంతేనయ్యా అంతే, మా అయ్యా అంటూ ఉండేవాడు పిల్లలు పెరిగి తల్లిదండ్రులకు స్నేహితులు అవ్వాలి కానీ శత్రువులు అవ్వకూడదు అని. ఆ బాబు కొడుకు పెరిగి పెద్ద సెట్ అంతైనా కూసింత నీటిని ఇవ్వలేకపోయాడు. భర్త చచ్చిపోయిన ఆడది మనసు సంపుకునైనా పిల్లల దగ్గర బతికేయగలదు, కానీ భార్య చచ్చిపోయిన తర్వాత మగోడు దిక్కులేనోడవుతాడయ్యా. ఈ బాబును చూస్తే అదే అనిపిస్తుంది.

0: తండ్రి, ఓ భార్యగా అయినా, తల్లిగానైనా, అక్కగానైనా, చెల్లిగానైనా, ఆడది మాత్రమే ఆత్మీయత పంచగల కల్పవృక్షం అయ్యా. పాపం ఆ బాబుకు ఆ వృక్షం కరువైపోయింది. అదే నిజమనిపిస్తుంది. వెళ్దామయ్యా, వెళ్దాం. ఆ బాబు అస్థికల్ని కాశీకి తీసుకెళ్దాం. ఏనాటి రుణమో ఆ బాబుకి మనకి. ఎలాగైనా తీర్ని ఉండు, అస్థికలన్నీ మూట కడతాను.
1: పదే పోదాం పద, ఆ కాశీ విశ్వేశ్వరిని దర్శించుకుందాం, ఆ స్వామిని పిలుద్దాం. ఇక్కడ కాలి బూడిదవుతున్న కథలెన్నో ఉన్నాయి, బతుకులెన్నో ఉన్నాయి. వాటిని సమాధానపరచడానికి ఓ కాశీవాసి ఓ పాల్ రావయ్యా అని ఏడుకుందరే.
2: మీరింతవరకు ఓ కాశీవాసి రావయ్య నాటకం విన్నారు. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, ఇందులో ఆనంద్ శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి, సారయ్య శ్రీ ఏ మల్లేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీ కేవీఎండి ప్రసాద్, రవి శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నూకాలు శ్రీమతి కె విజయలక్ష్మి, రమ్య శ్రీమతి వి లక్ష్మీ ప్రసన్న. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, నోడల్ ఆఫీసర్ ఫర్ యోగాంధ్ర, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆయుష్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్.
2: When we do yoga, we feel physically fit, mentally calm and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others and with nature.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగాను మార్గదర్శకంగా స్వీకరిస్తూ ఉన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ప్రతి ఏడాది జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్తూ ఉంది. నేటి వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా అవసరం మరింత పెరిగింది. యోగా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని ఏ విధంగా కల్పిస్తూ ఉంది? ఆరోగ్య సంరక్షణలో దాని పాత్ర ఏమిటి? యువతతో పాటు అన్ని వయస్సుల వారికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది? ఇటువంటి అంశాల గురించి పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ గా ఈ మేడం ఉన్నారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
0: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం కదా మేడం, సో ఈ ఇయర్ కి సంబంధించిన థీమ్ ఏంటి? సో ఆ అంశం అనేది ప్రస్తుత సమాజం అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు?
0: ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని, నేటి కాలంలో చిన్న వయసులోనే, అంటే ఈ 25 ఏళ్ళు 40 ఏళ్ళకి షుగరు, బీపీ, గుండె

0: జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్లకి 60 70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలా మంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట.
1: మేడం, మరి యొక్క జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం వెనక ఉన్న చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యం అంటే ఏంటంటారు మేడం?
0: జూన్ 21 అనేది సమ్మర్ సోలాస్టిస్ అంటారు అనమాట. అంటే ఈ రోజు అంటే సంవత్సరం మొత్తంలో ఉన్నటువంటి రోజులన్నిటిలో పగల యొక్క సమయం ఎక్కువ అనమాట. అంటే సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు, లేట్గా అస్తమిస్తాడు, అంటే పగలు యొక్క టైము ఎక్కువ. అట్లాగే ఈ రోజుకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఎందుకు అంటే కనుక మన యోగ సాంప్రదాయంలో ఈ రోజు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి దీనిని ఈ రోజును ఎంచుకొని ఈ రోజు అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు అందరూ కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నమాట. అలాగే మనం యునైటెడ్ నేషన్స్ లో 2014లో ప్రతిపాదనల ప్రకారం మనం ప్రతి సంవత్సరం 15 నుండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మనం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
1: మేడం, మనం చూస్తే కనుక నేటి ఒత్తిడితో కూడిన ఈ జీవన శైలిలో యోగా అనేది ఆరోగ్య సంరక్షణకు ఎంతవరకు మనకి దోహదపడుతుంది, అదేవిధంగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ఏంటంటారు మేడం?
0: ముఖ్యంగా అండి, ఒత్తిడి అనేది చాలా పార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి స్పీడ్గా ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మనది ఇప్పుడు అందరూ, అలాగే టెక్నాలజీ పెరిగిపోతుంది, డిజిటల్ టైం పెరిగిపోతుంది, కుటుంబాలలో వ్యవస్థలలో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే కుటుంబ పరంగా కానీ రిలేషన్స్లో దూరాలు పెరిగిపోతున్నాయి, పని ఒత్తిడి పెరిగిపోతుంది, ఇట్లా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఒత్తిడిని తగ్గించుకోగలిగి, రక్తపోటుని నియంత్రించుకోగలిగి, అట్లాగే నిద్ర లేకపోవడం కూడా చాలా పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో. ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే తప్పకుండా ప్రతిరోజు అందరూ యోగా గనక చేసినట్లయితే, ముఖ్యంగా యోగ ఆసనాలు చేయటం, ప్రాణాయామం, కొన్ని క్రియలు, ధ్యానము, అట్లాగే యోగ నిద్ర, ఇట్లాంటి అనేక ప్రాక్టీసెస్ ఆ యోగాలో ఉన్నాయి. వీరు గనక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకుని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ చేసినట్లయితే వాళ్ళు ఈ ఒత్తిడి నుండి దూరం చేసుకోవచ్చు. అట్లాగే స్ట్రెస్ కాజింగ్ హార్మోన్స్ కొన్ని ఉంటాయన్నమాట, కార్టిజాల్స్ అని, యోగ సాధన వల్ల అవి తగ్గిపోతాయి. అలాగే కొన్ని ఒక వెల్ బీయింగ్ ని, ఒక ఆనందాన్ని, ఒక సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని ఇచ్చేటువంటి కొన్ని కెమికల్స్ అండ్ హార్మోన్స్ కూడా శరీరంలో ఉంటాయన్నమాట. అవి కూడా ఉత్పత్తి చెందాలి అంటే ఈ ఎస్పెషల్ ఎండార్ఫిన్స్ కానీ, లేకపోతే గాబా కానీ, లేకపోతే సెరటోనిన్ కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ గా టైమ్లీ రిలీజ్ అవ్వడానికి కూడా యోగా ప్రాక్టీస్ అనేది, యోగ సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO ఒక హెల్త్ అంటే ఏంటి, కేవలం శారీరక ఆరోగ్యమే ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఉండాలి, అంటే వ్యాధులు రాకుండా ఉండాలి, వ్యాధుల్ని ఎదుర్కొని జయించగలిగినటువంటి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి, ఎముకలు, బోన్స్, అలాగే మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలి. వీటితో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికతమైనటువంటి ఆరోగ్యం, స్పిరిచువల్ వెల్ బీయింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఫిలసాఫికల్ ఒక థింకింగ్ అనేది ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రాక్టీసెస్ అనేవి కూడా మనిషి యొక్క వెల్ బీయింగ్ కి, సుఖశాంతులకు మంచి సామర్థ్యం కలిగినటువంటి జీవన విధానాన్ని అవలంబించడానికి కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి WHO వారు కూడా యోగాని ఎంతో ప్రోత్సహిస్తూ అన్ని దేశాల వారికి ఎట్లా స్ప్రెడ్ చేస్తూ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ దీనికి చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది.
1: మేడం, మరి యొక్క యోగా శారీరక ఆరోగ్యానికి కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని చెప్పి మనం వింటూ ఉంటాం కదా మేడం, సో ఈ యొక్క శరీరం మనస్సుపై యోగా చూపే ప్రభావం వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారాలు ఏమిటి మేడం?
0: కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ ఎక్కువ చేసేటువంటి హార్మోన్స్ ఏవి అవి, కార్టిజాల్ అనేటువంటి హార్మోను ఎక్కువ చేసేస్తుంది, స్ట్రెస్ ని ఎక్కువ చేసేస్తుంది, అంటే మన శరీరం ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి

0: పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఏదైనా ఒక ఆనందాన్ని, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఒకటి జరిగినప్పుడు, అవి కూడా శరీరంలో అనేక రసాయనాలను, అనేక హార్మోన్ ని విడుదల చేస్తాయి. అవి ఏమిటి? సెరటోనిన్, అట్లా గాబా, అలాగే ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా ఒక మంచి ప్రశాంతమైనటువంటి వెల్బీయింగ్ ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. అంటే స్ట్రెస్ ని తగ్గించేటువంటి ఫ్రెండ్లీ హార్మోన్స్. యోగా చేయడం వల్ల అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అంటే కార్టిజాల్ తగ్గటం, ఈ ఎండోర్ఫిన్స్ మరియు సెరటోనిన్ అవసరమైనట్లుగా అవి కూడా మంచిగా సమయానికి ఉత్పత్తి చెందటం, ఇది శాస్త్రీయంగా అనేక రీసెర్చ్ లో కూడా తేలినటువంటి విషయం. అయితే ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది యోగా చేయటం వల్ల. మనం రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని అడిగితే ఆ చేసిన వెంటనే చాలా హాయిగా ఉన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అది మనం కూడా అలాంటిది అనుభవం చేస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా యోగ సాధన వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే గృహిణులు అవ్వచ్చు, ఎవరైనా సరే యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల వారికి మంచి ఫోకస్డ్, అంటే నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వటము, అలా ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, ఆందోళనలు ఇలాంటివన్నీ కూడా చక్కగా తగ్గిపోవటం, శరీరం అంతా కూడా చురుకుగా యాక్టివ్ గా పనిచేయడానికి, శరీరం లైట్ అవ్వడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి, ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుందని అనేక రీసెర్చ్ మనకి ఎవిడెన్స్ అనేది చాలా చోట్ల ఉందన్నమాట.
1: మేడం, మనం చూస్తే కనుక ఈ యొక్క ఆధునిక జీవన శైలిలో నిద్రలేమి కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్, సో ఇటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి కదా మేడం, సో ఇలాంటి సమస్యల నివారణలో లేదా నియంత్రణలో యోగా మనకి ఎంతవరకు సహాయపడుతుందంటారు?
0: తప్పకుండా అండి. యోగా ముఖ్యంగా కేవలం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా మనం యోగా వల్ల పొందొచ్చు అన్నమాట. ముఖ్యంగా నిద్రలేమి అనేది చాలా ఎక్కువైపోతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివి కూడా, అంటే గుండెదడ, పాల్పిటేషన్స్, అట్లాంటి సమస్యలతో ఇటు విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు, లేకపోతే అనేక కారణాల వల్ల, అనేక వాక్స్ ఆఫ్ లైఫ్ లో, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఒత్తిడి కారణం వల్ల డిప్రెషన్, నిద్రలేమి, ఇట్లా అనేక సమస్యలు, స్కిజోఫ్రెనియా అని, అట్లా పిల్లల్లో అయితే అటెన్షన్ ఇష్యూస్ వస్తున్నాయి, హైపర్ యాక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయి, వీటన్నిటికీ కూడా సమాధానం యోగానే. నిద్ర మంచిగా పట్టడానికి, అంటే శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చేటువంటి ఆసనాలు, అలాగే మన యొక్క లంగ్ కెపాసిటీని పెంచుతూ ప్రాణాయామం, నాడీ మండలం యొక్క బ్యాలెన్స్, దాని యొక్క సమన్వయాన్ని చేసేటువంటి ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామం అవ్వచ్చు అదైనా సరే, అలాగే శరీరం యొక్క, అంటే సర్టెన్ హార్మోన్స్ ఉంటాయి, టూ మచ్ అగ్రెషన్, యాంగ్జైటీని కాజ్ చేసేటువంటి రకరకాల హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తూ, ఆందోళన తగ్గిస్తూ చేసేటువంటి మంచి ధ్యానము, కొన్ని క్రియలు, యోగ నిద్ర, ఇవి ప్రాక్టీస్ చేయటం వల్ల మంచి నిద్ర పట్టడమే కాకుండా ఒక డిప్రెషన్, ఇలాంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తగ్గించటానికి ఈ యోగ సాధన అనేది ఉపయోగపడుతుంది.
1: మేడం, మరి నేటి యువతలో మనం చూస్తే కనుక ఒత్తిడి, ఆందోళన, గుండె సంబంధిత వ్యాధులు, ఇటువంటివి అనారోగ్య సమస్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి కదా మేడం, సో క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఈ సమస్యలను ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు? యువతకు మీరు అందించే సూచనలు ఏంటి మేడం?
0: నేటి యువత, అది చాలా ఇంపార్టెంట్ అండి. యువతలో ఊబకాయం పెరిగిపోతుంది, స్క్రీన్ టైం, డిజిటల్ గా ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. ఆ రిలేషన్స్ అనేవి, ఇదివరకు కాలంలో ఏంటంటే బయటకు వెళ్ళి ఆడుకోవటం, ఒక రిలేషన్స్ బిల్డప్ చేయటం, సోషల్ గా మూవ్ అవ్వడం, అలా అట్లాంటి ఒక వాతావరణం ఉండేది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఉండిపోయి ఎక్కువ ఆ బ్లూ లైట్ కి ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల నిద్రలేమి అనేది రావడం, తర్వాత వాడికి ఒత్తిడి, క్రైసిస్ మేనేజ్మెంట్, అంటే ఏదైనా ఒకటి వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది, మానసికమైనటువంటి శక్తి అనేది తగ్గిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే వీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగా చేయవలసిందే. వీళ్ళకి కేవలం, అంటే మన ఇప్పుడు మానసిక సమస్యల వరకే అనుకోకూడదు, వారు వారి విద్యను అభ్యసించేటప్పుడు, అంటే ఎగ్జామ్స్ కి చదువుతున్నప్పుడు కానీ, లెసన్స్ వింటున్నప్పుడు కానీ, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇవి చేస్తున్నప్పుడు వారికి ఒక ఏకాగ్రత, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇప్పుడు చదివిందంతా గుర్తు పెట్టుకుని ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయగలిగేటువంటి ఒక్కొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడం, ఇవన్నీ కూడా వారు యోగా చేసినట్లయితే డెఫినెట్ గా వారికి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతిరోజు యువతలో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ డీటాక్స్, ముఖ్యంగా స్క్రీన్ టైంని తగ్గించుకుంటూ ఒక ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ బ్యాలెన్స్ ని చక్కగా మెయింటైన్ చేయగలిగేటువంటి యోగా ప్రాక్టీసెస్, అంటే ఉట్టి ఎక్సర్సైజ్ జిమ్మింగో కాదు, యోగా ఇట్స్ కంప్లీట్ రెజిమెన్ అనే చెప్పొచ్చు.

0: అటు ఫిజికల్గా యోగాసనాలు చేయడం వల్ల ప్రతి కండరం, ప్రతి ఎముక మంచిగా మూవ్ అవుతుంది, వాటికి కండరానికి బలం వస్తుంది, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, వారికి వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఇంప్రూవ్ అవుతుంది, ఊరికి ఊరికే రెసిస్టెన్స్ తగ్గి అన్ని వ్యాధులకు. అట్లా ఎస్పెషల్లీ ఈ రోజుల్లో జీవన శైలి వ్యాధులు, ఎర్లీగా డయాబెటీస్ రావటం, ఒబేసిటీ రావటం, ఆడపిల్లల్లో పీసీఓడీలు రావడం, ఋతుక్రమం యొక్క సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి, ఆడపిల్లలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, వీటన్నిటికీ ఒక్కటే సమాధానం, అది యోగ సాధన. సో యువతంతా కూడా మేల్కొని, అంటే వారు చేయి, ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి ముసలి వాళ్ళు పాపం, వాళ్ళు మోకాళ్ళ నొప్పిలో నడుములు నొప్పి, ఇంత యోగా సింపుల్ గా ఆసనాలు చేయగలరు కానీ అన్ని చేయలేరు కదా. చేయగలిగిన వయసులోనే చక్కగా యోగా నేర్చుకుని ప్రతి ఒక్కరూ యోగా అనేది వాళ్ళ ప్రతిరోజు జీవితంలో ఒక భాగంగా, ఒక షెడ్యూల్ ఒక భాగంగా చేసుకోవాలని నేను ప్రత్యేకంగా ఈ ఆకాశవాణి ముఖ్యంగా నేను యువతకు తెలియజేస్తున్నానండి.
1: మేడం, మన ఆకాశవాణి శ్రోతలకు అందించాలనుకునే సందేశం మేడం
0: ఏంటంటే అండి, ముఖ్యంగా ప్రతి ఇంట్లో యోగా అనేది నేర్చుకోవాలి, చేయాలి. అంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, సామర్థ్యాన్ని పెంచుకోవాలి, శారీరక సామర్థ్యం మరియు మానసిక సామర్థ్యం రెండింటినీ పెంచుకున్నట్లయితే వారి జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లు, ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లు అవ్వచ్చు, వృత్తిపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఏదైనా సరే వారు చాలా మంచిగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని నేను వారిని కోరుతున్నానండి.
1: మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: యోగ సభీ కా హై ఔర్ సభీ కే లియే హై ఔర్ యే దేఖనా సుఖద్ హై కి కైసే యోగ్ నే పూరే విశ్వ కో జోడా హై. యోగా టేక్స్ అస్ ఫ్రమ్ మీ టు వీ, మీ तो वी का ये भाव ही भारत की आत्मा का सार. आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही है, ऐसे में योग से हमें शांति की, हम सब मिलकर योग को एक जन आंदोलन बनाए, एक ऐसा आंदोलन जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए. पर वन अर्थ वन हेल्थ एक वैश्विक संकल्प बन.
1: ఇంతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ జీకే క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలంతా జీకే కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారా? క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ నేను మీకు చెప్పేస్తున్నాను, దానికి ఆన్సర్ని వెంటనే వాట్సాప్ చేసేయండి. 0866 24 888 12 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది నేను చదివినిపిస్తాను. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చి, ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పింక్ ప్లానెట్ని కనిపెట్టారు కదా, అలాగే దానికి ఒక పేరు అయితే పెట్టారు, దాని పేరేంటి అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను, రీసెంట్గా మన ఖగోళ శాస్త్రవేత్తలు ఒక పింక్ ప్లానెట్ని అయితే కనిపెట్టారనమాట, దానికి ఒక పేరైతే పెట్టారు. ఇంతకీ ఆ పింక్ ప్లానెట్ పేరేంటి అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. మరి వెంటనే తెలిస్తే ఆన్సర్స్ని పంపించేయండి. ఆల్రెడీ వస్తున్నాయి, వెంటనే పంపించండి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ ఏంటంటే, ఖగోళ శాస్త్రవేత్తలు రీసెంట్గా ఒక పింక్ ప్లానెట్ని అయితే కనిపెట్టడం జరిగింది, అలాగే దానికి కూడా ఒక పేరు అయితే పెట్టారు. ఇంతకీ ఆ పింక్ ప్లానెట్కి పెట్టిన పేరు ఏంటి అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. అయితే ఆన్సర్స్ని చాలా స్పీడ్గా టైప్ చేస్తున్నారు, మరి వెంటనే పంపించేయండి. 0866 24

888-1212 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ని పంపించేయండి. ఎవరు కరెక్ట్గా పంపించారంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సువాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. సత్తుపల్లి నుంచి లలిత మల్లిక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి బదరి విశాల రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దంపూర్ బాలరామ్ రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ కరెక్ట్గా ఆన్సర్స్ అన్నీ భలే తెలిసినాయి అండి. చక్కగా ఆన్సర్ అన్నీ కరెక్ట్గా పంపిస్తున్నారంతా. ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహన, స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. సాయి సాన్విక, ఉమా భానుమూర్తి ఎల్ఐసి కాలనీ విజయవాడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం నుంచి మల్లేశ్వరి, అపర్ణ అండ్ రవిచంద్రన్ ఫ్రమ్ మూలాపేట నెల్లూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ వారణాసి నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల, అఖిల్ కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. క్వశ్చన్ అడుగుతున్నారు చెప్పమని మళ్ళీ. ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పింక్ ప్లానెట్ని అయితే కనిపెట్టారు. అలాగే దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఇంతకీ దాని పేరేంటి అనేది నా క్వశ్చన్ అండి. మ్యాక్సిమం అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. రామ్మోహన్ రావు సత్యవతి, ఇర్స్మండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్గా. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి, లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. తనోజ్ శ్రీహాన్ వేద్ రిషి మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. తర్వాత కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ రైట్ ఆన్సర్. వెలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్సాన్ వలీ ఫాతిమా కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరకృప రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు వీరభద్రాపురం నుంచి సరైన సమాధానం పంపారు. ఇంకా పంతాడి శ్రీనివాస్ గంగాభవాని మోరిపోలం నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్గా పంపించారు. లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ నేను ఆల్రెడీ చదివానండి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పింక్ ప్లానెట్ని అయితే కనిపెట్టారు కదా, అలాగే దానికి కూడా ఒక పేరు పెట్టారు. ఇంతకీ దాని పేరేంటి అని అడిగాను. దానికి కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ అన్ని. ఆన్సర్ వచ్చి GJ504B అన్నమాట. GJ504B అని ఆన్సర్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ అందరూ. తర్వాత ఇక సెకండ్ జీకే క్వశ్చన్ వచ్చేసరికి గ్రీకులు బిందుసారుడిని అమృతా ఖేట్స్ అని పిలిచేవాళ్ళు అంటే అర్థం ఏమిటి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. మీకు అర్థమైందండి. గ్రీకులు బిందుసారుడిని అమృతా ఖేట్స్ అని పిలిచేవారు. అమృతా ఖేట్స్ అనే ఈ పదానికి

0: అర్థం ఏమిటి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. మరి ఈలోపు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మరి యువలైకి తిరిగి స్వాగతం. గ్రీకులు బిందుసారుడిని అమృతఖేత్స్ అని పిలిచేవారు. ఈ అమృతఖేత్స్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే అది ఒక బిరుదు లాంటిదన్నమాట. ఆ బిరుదు వెనక ఉన్న అర్థం ఏంటి, ఆ గ్రీక్ వర్డ్కి ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. తెలిసిన వాళ్ళంతా వెంటనే ఆన్సర్స్ని పంపించేయండి 0866-24888-12. ఆల్రెడీ పంపించారు, కరెక్ట్గా పంపించారు ఎవరంటే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. వెరీ నైస్ అండి, మంచి చాలా చక్కగా ఆన్సర్ని కరెక్ట్గా పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా నుంచి, ఎనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి వీరంతా రాంగ్ ఆన్సర్ పంపించారండి. అది రాంగ్ అండి. గ్రీకులు బిందుసారుడిని అమృతఖేత్స్ అని పిలిచేవాళ్ళు అంటే అర్థం ఏమిటి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. మరి దానికి ఆన్సర్ని వెంట వెంటనే పంపించేయండి. ఈలోపు ఒక పాట వినేద్దాం. వాన చిత్రం నుంచి కార్తీక్ గానం వింటారు.

మరి యువలైకి తిరిగి స్వాగతం. సెకండ్ క్వశ్చన్గా, గ్రీకులు బిందుసారుడిని అమృతకేత్స్ అని పిలిచేవారు అన్నాను కదా, అంటే దానికి అర్థం ఏంటని అడిగాను కదా, చాలామంది కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. అలాగే పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. సాయి సాన్విక, ఉమా, భానుమూర్తి ఎల్ఐసి కాలనీ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ వారణాసి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. అలాగే హనుమంతు ఒంగోలు నుంచి 2 ఆన్సర్స్ని కరెక్ట్గా పంపించారు. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమూడి, పద్మరాణి, అక్షరాకృప రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ రైట్ ఆన్సర్. అపర్ణ రవిచంద్రన్ మూలాపేట నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్,

రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. పాపినేపాళ్యం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న రాంగ్ ఆన్సర్ పంపించారండి. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్సాన్వలి, ఫాతిమా కరెక్ట్గా పంపించారు. రాజేష్ బాబు, సత్య, జోషిత, జయనిశ్రీ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్తూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత రామమూర్తి, కూచివానిపేట నుంచి రాంగ్ ఆన్సర్ అండి. సుచరిత, ఒంగోలు నుంచి, దాని మీనింగ్ ఏంటి అని అడిగానండి. మీరు అదే పదం పంపించారు, దానికి అర్థం ఏంటి అనేసి అడిగాను, అది పంపించండి. సత్యనారాయణ అండ్ జయలక్ష్మి, వాసవీనగర్ సికింద్రాబాద్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. మను, నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల జిల్లా నుంచి మీరు ఆన్సర్ని పంపించండి. మీరు ఆన్సర్ అయితే పంపించలేదు కదా. తర్వాత మీరెవరంటే నెల్లూరు నుంచి బదరి, విశాల కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. హిందీలోను ఇంగ్లీష్లోనూ కూడా పంపించారు, కంగ్రాట్స్ అండి. తర్వాత సుమతి, ఆత్మకు, నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ప్రశ్న ఏమిటి అంటున్నారు, గ్రీకులు బిందుసారుడిని అమృతాకేత్స్ అని పిలిచేవారు. ఈ అమృతాకేత్స్ అనే పదం ఒక బిరుదు లాంటిదన్నమాట బిందుసారుడికి. ఈ గ్రీక్ వర్డ్కి అర్థం ఏమిటి అనేది నా ప్రశ్న అండి. సెకండ్ క్వశ్చన్కి నేను అదే అడిగాను. తర్వాత లతా సుహాస్, హోసకోట నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మరి ఇంకా ఆన్సర్ని కొంతమంది టైప్ చేస్తున్నారు. ఎవరైతే ఆన్సర్స్ని పంపించాలనుకుంటున్నారో వెంటనే పంపించేయండి. ఈలోపు మరో పాట విందాం. చూడాలని ఉంది చిత్రానికి శంకర్ మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం గానం వింటారు. రచన చంద్రబోస్.

మరి యూలైకి తిరిగి స్వాగతం. నేను అడిగాను కదా సెకండ్ జీకే క్వశ్చన్గా, గ్రీకులు బిందుసారుణ్ణి అమృతాకేస్ అని పిలిచేవాళ్ళు, దానికి అర్థం ఏమిటని చాలామంది రాంగ్ ఆన్సర్ పంపించారు. అయితే కొంతమంది మళ్ళీ పంపించారు, ఎవరు కరెక్ట్ పంపించారంటే చేబ్రోల్ రామకృష్ణే, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ నెల్లూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత సుచరిత ఒంగోలు నుంచి, లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గెహనా, స్నిగ్ధ, రాయపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, మూర్తి, శ్రీదేవి, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా వీరంతా ఆన్సర్స్ని పంపించారు. తర్వాత వేటపాలెం దగ్గర నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద తెలీదంటున్నారు. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే తనోజ్, సరిత, శ్రీహాన్, వేద్ రిషి మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరు, శుభ సాయంత్రం అన్నారు, శుభ సాయంత్రం అండి. తర్వాత శ్రీనివాసరావు, సూర్యతేజ, రాజమహేంద్రవరం నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్. మరి గ్రీకులు బిందుసారుణ్ణి అమృతాకేత్స్ అని పిలిచేవారు, ఆ పదానికి అర్థం ఏంటి అని అడిగాను కదా, దానికి అర్థం ఏంటంటే శత్రువులని భయంకరంగా నాశనం చేసేవాడు అనేది దాని మీనింగ్ అన్నమాట. కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. మరి ఇది ఈరోజు యువలయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈ కార్యక్రమంలో కె నగేష్ కుమార్ గారి డోలు వాద్యం వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరింతవరకు కె నగేష్ కుమార్ గారి ఢోలు వాయిద్యం విన్నారు. మిశ్రచాపు తాళం ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. హిందీ చలనచిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా దిల్ చాతా హై ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ గానం.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో విన్నర్ లక్ష్మి మన ముందు వన్డే ఆర్జేగా ఉంది. హాయ్ లక్ష్మి.
1: హలో మేడం.
0: ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను.
0: అసలు ఈ కాంపిటీషన్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపించింది నీకు?
1: అంటే ఆఫర్ వచ్చింది పార్టిసిపేట్ చేయండి అని. సో అలవాటే కాబట్టి సరే ఇంకా బెస్ట్గా ఏమన్నా పర్ఫామ్ చేయగలుగుతానేమో, ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వగలుగుతానేమో, అందరిలో మాట్లాడడము అనేది ఒక థాట్. సరే చేద్దాం అని చెప్పి నేమైతే ఇచ్చాను. తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది, పార్టిసిపేట్ చేశాను.
0: ఎలక్ట్యూషన్లో అంటే అంత ముందు ముందు మాట్లాడాలంటే ధైర్యం కావాలి కదా చాలా. అంటే నీకు స్టేజ్ ఫియర్ అది ఏమీ లేదా?
1: యాక్చువల్లీ నేను ఆ ధైర్యం కోసమే ఇంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఎలక్యూషను. అప్పటి నుంచి కాంపిటీషన్స్లో అలా అలా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. స్టేట్ లెవెల్కి కూడా వచ్చాను ఇక్కడ విజయవాడకి.
0: ఓకే.
1: అప్పుడు కూడా కాంపిటీషన్ అన్ని స్టేట్స్ వైపు నుంచి వచ్చారు. ప్రైజ్ రాలేదు కానీ కాంపిటీషన్కి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది.
0: నీకు ధైర్యం వచ్చింది బాగా. స్టేజ్ ఫియర్ ఏమీ లేదు.
1: ఏమీ లేదు.
0: ఓకే. ఈ ఎలక్ట్యూషన్ కోసం నువ్వు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు?
1: యా మ్యామ్, అంటే నాకు ముందు రోజు చెప్పారు ఎలక్యూషన్ అని. సో ఆకాశవాణి గురించి తెలుసుకున్నాను, ఆన్లైన్ సెర్చ్ చేసి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ అయితే నాకు తెలియదు కదా ఆకాశవాణి గురించి, మాకంత పరిచయం లేదు. ఇప్పుడు అన్ని మొబైల్స్ అవే అన్ని ఆన్లైన్సే కాబట్టి తర్వాత సెర్చ్ చేసి దాని గురించి హిస్టరీ మొత్తం చూసి అప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చెప్పేటప్పుడు కూడా చాలా బాగుంది.
0: నీకు అన్నిటికంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏదన్నా గుర్తుందా?
1: నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే ఆకాశవాణి అనేది ఒక వ్యక్తి ప్రారంభించింది కాదు, అది ఒక సంస్థ, అది అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది అనే పాయింట్ చాలా బాగా నచ్చింది. గవర్నమెంట్ తరపు నుంచి జరిగేది అని. ఇప్పటికీ కూడా అది ఇన్ని సంవత్సరాలు 90 వసంతాలు పూర్తి చేసుకుంటూ కూడా ఇప్పటి వరకు రన్ అవుతూ ఉంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా గ్రేట్గా అనిపించింది.
0: స్టూడియోలో నీకేమన్నా ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్గా ఉందా, ఎగ్జైటెడ్గా ఉందా?
1: ఎస్, స్టార్టింగ్ నుంచి ఎగ్జైటెడ్గానే ఉంది. టెన్షన్ ఏమీ లేదు.
0: ఎలక్ట్యూషన్లో ఫస్ట్ ప్రైజ్ కదా, ఎలా ఫీల్ అయ్యావు నీకు ఫస్ట్ తెలిసినప్పుడు? ఫీలింగ్ ఏంటి?
1: ఎలక్యూషన్ అయిపోయింది తర్వాత ఎస్ఏ రైటింగ్ పేపర్స్ అన్నీ వ్యాలిడ్ చేసేసారు. హాఫ్ అన్ అవర్లోనే అందరు స్పీచ్లు కంప్లీట్ అయిపోయేసరికి మాది రిజల్ట్స్ వచ్చేసాయి. సో అనౌన్స్ చేసేసారనమాట. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అసలు నన్ను షాక్ అయ్యాను ఫస్ట్, నాకు ఫస్ట్ ప్రైజా అని. నా పేరు యాక్చువల్గా తలదించుకొని మొబైల్ చూస్తున్నాను, ఇంకా లక్ష్మి ఫస్ట్ ప్రైజ్ అనేసరికి చాలా గ్రేట్ అనిపించింది. ఇలా చాలా హ్యాపీ అనిపించింది. నేను చెప్పడం వరకు ఓకే, నేనైతే 100% ఇచ్చాను అని కూర్చున్నాను. ఇంకా మనకంటే బెస్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో అని అలా కూర్చున్నాను. ఇంకా నాకు ఫస్ట్ ప్రైజ్ అనేసరికి చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. షాక్ అయింది, ఎక్సైటెడ్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది.
0: వెరీ గుడ్. ప్రెసెంట్ ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు?
1: బిఏ స్పెషల్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ.
0: ఎందుకని ఆ గ్రూప్ ఏ తీసుకున్నావు?
1: నాకు అది ఇంట్రెస్టింగ్, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం.
0: ఓకే.
1: అవతలి వాళ్ళతో కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో చాలా బాగా అవ్వాలని, స్పీకింగ్ స్కిల్స్ రావాలి నాకు కూడా, చాలా బాగా మాట్లాడాలి అనేది.
0: కమ్యూనికేషన్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి అని
1: ఈ గ్రూప్ తీసుకున్నాను.
0: ఓకే, వెరీ గుడ్. ఇంకేమన్నా ఓన్లీ స్టడీస్ అయినా ఇంకేమన్నా చేస్తున్నావా?
1: పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, 2 to 9:30.
0: ఓకే, పార్ట్ టైం జాబ్ చేస్తూ
1: చదువుకుంటున్నాను.
0: వెరీ గుడ్. మరి అదర్ హాబీస్ ఏమన్నా ఉన్నాయా? సంగీతం, డాన్స్?
1: సాంగ్స్ పాడడం అంటే ఇష్టం, డాన్స్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం. సో సాంగ్స్ అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను అన్నమాట.
0: మూడ్ని బట్టి
1: సాంగ్స్ అంటే ఏదైనా సాంగ్ నచ్చితే దాన్ని నేర్చుకోవాలి అంతే.
0: నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్తావా?
1: నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి చక్రం మూవీలో సాంగ్, ఒకే ఒక మాట సాంగ్ చాలా ఇష్టం.
0: సరే అయితే నీ ఫేవరెట్ సాంగ్ విందామా మరి?
1: ఓకే మ్యామ్, విందాం.

0: నువ్వు ఫస్ట్ వచ్చావు కదా, నిన్ను అసలు పార్టిసిపేట్ చేయమని ఎవరు ప్రోత్సహించారు?
1: మా లెక్చరర్సే.
0: లెక్చరర్సేనా?
1: అంటే ఈ ప్రోగ్రామ్ ఉంది అని ఫస్ట్ గ్రూప్లో మెసేజ్ చేశారు. తర్వాత రోజు మేడం వచ్చి ఈ ప్రోగ్రామ్ ఉంది, పార్టిసిపేట్ చేయొచ్చు కదా, ఏమైంది పార్టిసిపేట్ చేస్తే అన్నారు. తర్వాత ఓకే మేడం పార్టిసిపేట్ చేస్తామని పార్టిసిపేట్ చేశాము. ఆ తర్వాత ఆన్లైన్లో సెర్చ్ చేసి అప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది సెర్చ్ చేసేసరికి. ఇంకా ఆ తర్వాత ఇంకా చెప్పేయాలి ఎలాగైనా అని చెప్పేసి వచ్చేసి పర్ఫామ్ చేశాను అన్నమాట.
0: ఓకే.

0: ఒత్తిడి పెరుగుతుంది, అలాగే దానివల్ల నిద్రలేమి కూడా వస్తుంది. మనిషి రోజుకి 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నాడు. శరీరానికి రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. అలాగే మనకు ఈ ఆధునిక జీవితంలో ఆఫీస్ టెన్షన్స్ ఎక్కువైపోవడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి మనం మన ఫుడ్ హ్యాబిట్స్, మన స్లీప్ హ్యాబిట్స్, మన యాక్టివిటీ అన్నీ గందరగోళానికి గురవుతున్నాయి. ఇలాంటి గందరగోళానికి గురవడం వల్ల శరీరము మనసు అనేవి బ్యాలెన్స్ తప్పిపోతుంది. అలా బ్యాలెన్స్ తప్పిపోవడం వల్ల మనిషి స్లోగా ఒక యాంగ్జైటీగా ఫీల్ అవ్వడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, చిన్న చిన్న సమస్యలు కూడా పోరాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి ఒక జీవన విధానంలో ఉన్న మనిషికి యోగా అనేది ఒక సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. యోగా ప్రయోజనాలు నిజానికి ఇప్పుడు న్యూరో సైన్స్, ఎండోక్రైనాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్స్ కూడా ధృవీకరిస్తున్నాయి. సో ఈ ఆధునిక సమస్యలన్నీ మనతో మనం అనుసంధానం లేకపోవడం వల్లే కలుగుతున్నాయి. సో యోగా అనేది తిరిగి మనల్ని మనతో కలుపుతూ, ప్రకృతితో మనల్ని మనమేకం చేస్తూ జీవనం కొనసాగించడం వల్ల మనం ఈ సమస్యలన్నిటికీ సమాధానం చెప్పగలం. నిజానికి బయట నుంచి వచ్చే సమస్యల్ని మనం ఆపలేం. యోగా అనేది వాటి మీద పోరాడే శక్తిని మనకిస్తుంది. సో ఆధునిక జీవితంలో మనకి యోగా అనేది కీలక ప్రాముఖ్యత వహిస్తుంది. దీన్ని గుర్తించింది కాబట్టే మన యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 21 జూన్ని యోగా డేగా గుర్తించారు 2014లోనే.
1: చాలా బాగా వివరించారు చంద్రమౌళి గారు. అలాగే శారీరక మరియు మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగా పాత్ర గురించి వివరిస్తారా?
0: యోగా అనేది ప్రధానంగా మన మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపిస్తుంది. కానీ ముందు మనం శారీరక ప్రభావం గురించి మాట్లాడుకుందాం. శారీరకంగా మనకి యోగా అనేది మన కండరాలకు బలం చేకూరుస్తుంది. శారీరకంగా యోగా అనేది ప్రధానంగా మన వెన్నెముక మీద ఆధారపడి ఉంటుంది. మన వెన్నెముక పతంజలి యోగ సూత్రాల ప్రకారం యోగా అనేది మెయిన్గా మన స్పైన్ మీద వర్క్ చేస్తుంది. సమం కాయ శిరోగ్రీవం థారయన్ అచలం స్థిరహ అనగా మన కాయ అనగా మన శరీరాన్ని, అలాగే మన శిరస్సు, అలాగే మన గ్రీవం అనగా మెడని, ఈ మూడిటిని నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల ఆ వ్యక్తి శారీరక మరియు మానసిక ప్రయోజనాన్ని పొందగలడు. ఇది యోగా యొక్క మూల సిద్ధాంతం. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న షట్చక్రాలు అనగా మూలాధారం నుంచి సహస్రారం చక్రం వరకు ప్రతి చక్రం యాక్టివేట్ అయ్యి శరీరంలో ఉన్న శారీరక మరియు మానసిక రుగ్మతలను తొలగించడమే కాకుండా మనిషిని ఉన్నత స్థితి వైపు ప్రయాణించేలా చేస్తుంది. ఈ 6 చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, అలాగే తర్వాత సహస్రార చక్రం. ఈ యోగా ప్రాసెస్లో 1 చక్రం తర్వాత 1 చక్రం యాక్టివేట్ అవుతూ మన శరీరంలో ఉన్న శారీరక మరియు మానసిక రుగ్మతలను తొలగిస్తూ, అలాగే మనిషిని ఉన్నత స్థితిని తీసుకెళ్లే విధంగా యోగా అనేది ప్రోత్సహిస్తుంది. అలాగే బాహ్యపు శారీరక ప్రయోజనాలు గనక మనం చూసుకుంటే ఇవి డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. అనగా మన తిన్న ఫుడ్ వెంటనే అరిగిపోవడం, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోవడం, అలాగే మన శరీర కండరాల్లో మనకు శక్తిని కలిగించడం, అలాగే మన రోగ నిరోధక వ్యవస్థని కాపాడడం. మన రోగ నిరోధక వ్యవస్థ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకు బాహ్యపు వైరస్ల నుంచి, బ్యాక్టీరియా నుంచి మన శరీరాన్ని ఎప్పుడు కాపాడుకునేలాగా యోగా అనేది మనల్ని ప్రిపేర్ చేస్తుంది. అలాగే మన ఎండోక్రైన్ సిస్టమ్ మీద కూడా యోగా దాని ప్రభావం చూపుతుంది. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మన హార్మోన్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేసెస్లో రిలీజ్ అయ్యి మనకు శరీరం అనేది సమతుల్యంగా ఉండేందుకు పనిచేస్తుంది. అలాగే ఇది మన నర్వస్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తుంది. బాడీలో మనకు ఒక హోమియోస్టేసిస్ స్థితి ఉంటుంది. ఇది నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. మన శరీరం ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈ నర్వస్ సిస్టమ్ మరియు ఎండోక్రైన్ సిస్టమ్ అనేవి బ్యాలెన్స్ తప్పుతాయి. యోగా అనేది వీరెండింటిని బ్యాలెన్స్ చేయడం వల్ల మన శారీరక మరియు మానసిక రుగ్మతలను మనం వాటి బారిన పడకుండా, మనం వ్యాధుల బారి మీద పడకుండా యోగా అనేది మనల్ని కాపాడుతుంది. అలాగే మన ఊపిరితిత్తుల మీద కూడా ఈ అనులోమ విలోమ ప్రాణాయామం లాంటివి, కపాలభాతీల ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల ఊపిరితిత్తుల మీద కూడా ఎఫెక్ట్ పడి మనం దీర్ఘశ్వాసం తీసుకోగలుగుతాం. ఈ దీర్ఘశ్వాస అనేది మనకు ప్రతి కణానికి ఆక్సిజన్ పంపిణీ చేయడం వల్ల మనకు శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో యోగా వలన ఇప్పటి వరకు మనం శారీరక ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. యోగా అనేది కేవలం శారీరకంగానే కాకుండా

0: కాకుండా మనకు మానసికంగా కూడా ప్రయోజనాలను కల్పిస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరైనా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళని చూస్తే, వాళ్ళు మొదటగా ఫేస్ చేసే ప్రాబ్లం అనేది ఆ పెయిన్ పెయిన్ మేనేజ్మెంట్. ఆ పెయిన్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. సో యోగాలో మీకు ఆ డిసీజన్ క్యూర్ చేయకపోయినా ఆ పెయిన్ తాలూకు ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. సో అలాగ మీకు మానసికంగా ఆ పెయిన్ ఇచ్చే ఒత్తిడిని దూరం చేస్తుంది. దాని ద్వారా మీరు క్రానిక్ డిసీజెస్ ఉండేవాళ్ళు, లైక్ థైరాయిడిటిస్ కానీ ఇలాంటి డిసీజ్ ఉండేవాళ్ళు, వాళ్ళ మీద ఆ పెయిన్ తాలూకు ప్రెజర్ పడకుండా అది మీకు క్యూర్ చేస్తుంది. సో దీనివల్ల మనకి ఆ మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అలాగే మనకు ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది, నిరాశ నిస్పృహలను తగ్గిస్తుంది. ఇవి కేవలం చెప్పుకోవడం వల్లనే కాకుండా ఇవి చాలా క్లినికల్ అధ్యయనాల్లో కూడా నిరూపించబడ్డాయి. సపోజ్ మీకు కార్టిసాల్ నిల్వలు తగ్గిస్తుంది, సో అవి తగ్గించడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. అలాగే పారాసింపాథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, ఇది ఆందోళనకు సహజ విరుగుడు అని చెప్తాం. అలాగే సెరోటోనిన్ మరియు డోపమైనిన్ పెంచుతుంది. సో ఇవి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ లాగా పనిచేస్తాయి. సో ఇవి యాంటీ డిప్రెసెంట్స్ అనే మన మెడికేషన్తో ఈక్వల్గా పనిచేస్తాయి. అలాగే మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటుంది, మనకు మన మీద క్లారిటీ ఉంటుంది, మన భావోద్వేగాల మీద, మన ఎమోషన్స్ మీద. అలాగే మన స్లీప్ క్వాలిటీ పెంచుతుంది, అలాగే మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే చాలా వేగంగా కూడా మీరు నిర్ణయాలు తీసుకోగలరు. వీటన్నిటికీ మనకు క్లినికల్గా అధ్యయనాల్లో కూడా నిరూపించబడ్డాయి. సో ఈ విధంగా యోగా అనేది కేవలం శారీరకంగానే కాకుండా ప్రధానంగా మానసికంగా కూడా మనకు ప్రయోజనాలు చేకూరుస్తుంది.
1: చంద్రమౌళి గారు, ప్రాణాయామం మానసిక ఒత్తిడులను ఎలా దూరం చేస్తుందంటారు?
0: ప్రాణ అంటే జీవనశక్తి, ఆయామ అంటే విస్తరణ. ప్రాణాయామ అంటే ప్రాణశక్తిని విస్తరించడం. ప్రాణాయామ శ్వాస నియంత్రణ ద్వారా నాడీ వ్యవస్థపై నేరుగా పనిచేస్తుంది. ప్రతి మానసిక స్థితికి ఒక శ్వాస నమూనా ఉంటుంది. ఆందోళనలో మన శ్వాస వేగంగా ఉంటుంది, అలాగే మన శాంతిగా ఉన్నప్పుడు శ్వాస అనేది నెమ్మదిగా మరింత లోతైనదిగా ఉంటుంది. శ్వాసను ఉద్దేశపూర్వకంగా మార్చడం ద్వారా మానసిక స్థితిని మార్చవచ్చు. ఇదే ప్రాణాయామ శాస్త్రం. ఇదే మన గ్రంథాల్లో చక్కగా ఒక శ్లోకం వివరించారు. చలేవాతే చలే చిత్తం, నిశ్చలే నిశ్చలం భవేత్, యోగిస్థానత్వమాప్నోతి తతో వాయుం నిరుంధయేత్. అనగా మన శ్వాస ఎప్పుడైతే కదులుతూ ఉంటుందో, చలేవాతే చలే చిత్తం, ముందుకు వెనుక కదులుతూ ఉంటుందో, మన శ్వాస కదులుతున్నంతకాలం మన చిత్తం అనేది ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతానే ఉంటుంది. నిశ్చలే నిశ్చలం భవేత్, ఎప్పుడైతే మీరు శ్వాసను నియంత్రించగలుగుతారో మన ఆలోచన ప్రవాహం కూడా ఆగిపోతుంది. అలాగే యోగిస్థానత్వ ఆప్నోతి, ఈ విషయాన్ని గుర్తించిన యోగి ఎట్టి పరిస్థితుల్లోనూ తన శ్వాసను కంట్రోల్ చేయడం ద్వారా మానసిక స్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మనకు హఠయోగం మరియు ఉపనిషత్తుల్లో ప్రధానంగా కనిపించే డిఫరెన్స్ ఇక్కడే ఉంటుంది. హఠయోగం అనేది మీరు శ్వాస ద్వారా మనసును నిగ్రహించుకోవడాన్ని చూస్తుంది. అనగా మీరు ఒక యోగ సాధన చేస్తారు, దానివల్ల మీరు మనసును నిగ్రహించుకుంటారు. కానీ ఉపనిషత్తులు భగవద్గీత రివర్స్లో వస్తాయి. మీరు మీ మనసును నిగ్రహించుకుంటారు, దాని ద్వారా మీ శ్వాస అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ బైడైరెక్షనల్. మీరు శ్వాసను నిగ్రహిస్తే మనసు నిగ్రహపడుతుంది, లేదా మనసును నిగ్రహిస్తే శ్వాస అనేది తనంతటా అదే కంట్రోల్ అవుతుంది. సో ఇలా మనం శ్వాసను ఉద్దేశపూర్వకంగా మార్చడం ద్వారా మన మానసిక స్థితిని మార్చవచ్చు. ఇదే ప్రాణాయామ శాస్త్రం. మన హఠయోగంలో ప్రాణాయామ శాస్త్రంలో కూడా 8 రకాల ప్రాణాయామాలు చెప్పారు. సూర్యభేదనం, ఉజ్జయి, శీతలి, శీత్కారి, భస్త్రిక, భ్రమరి, మూర్ఛ, కేవలి. ఇటువంటి ప్రాణాయామాలు మనం పాటించడం ద్వారా శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత, ఆత్మకు ఏకాగ్రత అందిస్తుంది.
1: చంద్రమౌళి గారు, అనులోమము విలోమము అనే పదాలు మనం జనరల్గా యోగాలో వింటున్న పదాలు, వాటి గురించి వివరిస్తారా?
0: ఖచ్చితంగా. అనులోమం విలోమం అనే ప్రాణాయామం మనం అల్టర్నేట్ బ్రీతింగ్ అంటాం. ఈ ప్రాణాయామంలో ఒక ముక్కు రంధ్రం నుంచి గాలి పీల్చి ఇంకొక ముక్కు రంధ్రం నుంచి వదులుతాం. ఇది చాలా సింపుల్ ప్రాణాయామం, ఇది ఎవరైనా చేయొచ్చు. ఈ ప్రాణాయామం ఎలా చేయాలంటే, మనం ముందుగా కుడి బ్రొటన్వేలుతో కుడి ముక్కు రంధ్రం మూసి ఎడమ ముక్కు రంధ్రం నుంచి పూర్తిగా గాలిని వదిలేయాలి. అలాగే ఆ ఎడమ ముక్కు రంధ్రం నుంచి మనం పూర్తిగా గాలి తీసుకోవాలి.

ఇలా తీసుకుంటున్నప్పుడు మనం 4 కౌంట్స్ లేదా 5 కౌంట్స్ 1, 2, 3, 4, 5 అనే ఒక కౌంట్తో మనం గాలి తీసుకోవాలి. ఇలా గాలి తీసుకున్న తర్వాత మన ఉంగరపు వేలు మరియు చిటికెన వేలుతో మన ఎడమ ముక్కు రంధ్రం మూసివేసి మన కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి ఆ కుడి ముక్కు రంధ్రం నుంచి పీల్చుకున్న గాలి వదలాలి. మళ్ళీ అలాగే ఎడమ ముక్కు రంధ్రం నుంచి ఎప్పుడైతే వదిలామో దీన్ని కూడా ఒక కౌంట్తో వదలాలి. 4, 3, 2, 1 అలాగా మనం 4 కౌంట్ కానీ 5 కౌంట్ కానీ ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ఎడమ ముక్కు రంధ్రం నుంచి వదలాలి. అలాగే మళ్ళీ మనం ఉంగరపు వేలు మరియు చిటికిన వేలు తీసుకొని మన కుడి ముక్కు రంధ్రం నుంచి వదలాలి. కుడి ముక్కు రంధ్రం నుంచి వదిలేటప్పుడు కూడా మనం మన కౌంట్ని కౌంట్ చేయాలి. 4, 3, 2, 1 అలాగే మనం అదే ఏ ముక్కు రంధ్రం నుంచి అయితే వదిలామో ప్రస్తుతం కుడి ముక్కు రంధ్రం నుంచి అదేవిధంగా కుడి ముక్కు రంధ్రం నుంచి వెనకకు తీసుకోవాలి గాలి పూర్తిగా శరీరంలోకి. మళ్ళీ ఇదే రేషియో మెయింటైన్ చేయాలి. 4, 3, 2, 1 అలాగ తీసుకున్న గాలిని మళ్ళీ కుడి బ్రటన్ వేలుతో అదే రంధ్రం మూసేసి ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరిచి ఎడమ రంధ్రంతో మనం 4, 3, 2, 1 అనే రేషియోలో అలాగే బయటకు వదలాలి. సో మనకు అనులోమ విలోమ ప్రాణాయామంలో ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత శ్వాస తీసుకోగలము అనే దానికంటే కూడా మీరు ప్రాణాయామంలో ఒక నిర్దిష్టమైన రేషియో అనేది మెయింటైన్ చేయాలి. 1:1:1 అనగా మీరు ఎంతైతే తీసుకుంటారు, 4 కౌంట్లు తీసుకుంటే 4 కౌంట్లు మాత్రమే వదలాలి, 5 కౌంట్లు తీసుకుంటే 5 కౌంట్లు మాత్రమే వదలాలి, మళ్ళీ 5 కౌంట్లే తీసుకోవాలి, మళ్ళీ 5 కౌంట్లే వదలాలి. ఇది చాలా ముఖ్యమైన రూల్ అనులోమ విలోమ ప్రాణాయామంలో. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఈడ మరియు పింగళ అనే నాడీలు అవి బ్యాలెన్స్ అయిపోతాయి ఒకదానితో ఒకటి. మీరు కనుక గమనిస్తే మన శ్వాస అనేది ఎప్పుడు కూడా 2 రంధ్రాల నుంచి సమానంగా జరగదు. కొన్నిసార్లు మీకు కుడి ముక్కు బాగా యాక్టివేట్గా ఉంటుంది, కొన్నిసార్లు మీకు ఎడమ ముక్కు రంధ్రం చాలా యాక్టివేట్గా ఉంటుంది. కుడి ముక్కు రంధ్రం మీకు యాక్టివేట్ అయినప్పుడు మీ శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం లాంటివి మీరు గమనిస్తారు. కుడి ముక్కు అనేది సూర్యుడికి అనుసంధానమై ఉంటుంది, మన ఎడమ ముక్కు రంధ్రం చంద్రుడికి అనుసంధానమై ఉంటుంది. ఎడమ ముక్కు రంధ్రం యాక్టివేట్ అయినప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రతలు తక్కువ అవడాన్ని గమనిస్తాం. మన శరీరంలో మీరు దైనందిన జీవితంలో ఒక రోజులో గమనిస్తే మీరు రోజులో ఎక్కువ భాగం కుడి ముక్కు రంధ్రం అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మీకు బయట సూర్యుడు ఉంటాడు, సూర్యుడు మీ శరీరం అనేది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకునే ప్రక్రియలో భాగంగా మీకు చాలా వరకు కుడి రంధ్రం అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే సాయంత్రం పూట లేదా రాత్రి పూట మీకు ఎడమ ముక్కు రంధ్రం అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ ఇవి అలాగే ఉండాల్సిన పని కూడా లేదు, ప్రతి 90 నిమిషాలకు కూడా వీటి స్థితిగతులు మారుతూ ఉంటాయి. ముందు కుడి ముక్కు రంధ్రం నుంచి తర్వాత ఎడమ ముక్కు రంధ్రం యాక్టివేట్ అవ్వడం. కానీ ఈ మధ్యలో మీరు సాయంకాలం 4 గంటకి కానీ ఉదయం 4 గంటకి కానీ లేకపోతే సంధ్యాకాలంలో మీకు 2 రంధ్రాలు అనేవి సమంగా పనిచేయడం చూస్తారు. ఈ 2 రంధ్రాలు సమంగా పనిచేస్తున్నప్పుడు మీకు మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణాయామం ద్వారా మనం ఏం అచీవ్ చేస్తున్నామంటే మనం ఈ 2 ముక్కు రంధ్రాల నుంచి సమంగా గాలి వెళ్తుందా, సమంగా గాలి బయటకు వస్తుంది అనే విషయాన్ని మనం అచీవ్ చేస్తాం. మీరు యోగాలో ప్రాణాయామంలో ఎప్పుడైనా ఉన్నత స్థితి సాధించారు అంటే మీకు అర్థమైపోతుంది. దీన్నే మన యోగాలో స్వరయోగ అని కూడా చెప్తారు. సో ప్రాణాయామం అనేది స్వరయోగకి ఎందుకు వస్తుంది, అలాగే మనం ఈ ఎడమ రంధ్రం లేదా ఎడమ నాసిక నుంచి గాలి పీల్చడం ద్వారా కుడి మెదడు లైక్ రైట్ హెమిస్పియర్ అనేది బ్రెయిన్ తాలూకు రైట్ హెమిస్పియర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది మనకు క్రియేటివ్ ప్రాసెస్తో ఇంక్లూడ్ అవుతుంది. మన శరీరంలో అంటే మన సృజనాత్మకత, మన ఒక కామ్ నేచర్ కానీ మన ఇంట్యూషన్ కానీ అన్ని రైట్ బ్రెయిన్ హెమిస్పియర్లో మనకు ప్రభావం చూపుతాయి. అలాగే కుడి నాసిక నుంచి మనం శ్వాసను పీల్చడం ద్వారా అది లెఫ్ట్ హెమిస్పియర్ మీద ప్రభావం చూపుతుంది. అండ్ లెఫ్ట్ హెమిస్పియర్ అనేది మనకు లాజికల్ థింకింగ్ కానీ ఒక కైండ్ ఆఫ్ అలర్ట్నెస్ కానీ మనకి ఒక యాక్టివ్నెస్ కానీ మన బాడీలో ప్రభావం చూపిస్తుంది. సో ఇలాగా రైట్ మరియు లెఫ్ట్ హెమిస్పియర్స్ని యాక్టివేట్ చేయడం వల్ల మనం ఓవరాల్గా ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ స్టేట్ని మెయింటైన్ చేయగలుగుతాం బాడీలో ఈ అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా. ఈ 2 నాసికలు, 2 రంధ్రాలు మార్చి మార్చి

0: ఉపయోగించడం ద్వారా రెండు హెమిస్పియర్స్ యాక్టివేట్ అయ్యి మన లాజికల్ మరియు ఈ ఎమోషనల్ ప్రక్రియలు అనేవి బ్యాలెన్స్ అవుతాయి. సో ఈ విధంగా ప్రాణాయామం చేయడం ద్వారా మనకి ఆందోళన తగ్గుతుంది, ఏకాగ్రత మెరుగవుతుంది, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది, మన శరీరంలో ఉండే రక్తపోటు తగ్గుతుంది. చాలా వరకు మనకు ప్రాణాయామం అనేది మన శారీరక మరియు మానసిక రుగ్మతల నుంచి కాపాడుతుంది.
1: అయితే ఈ ప్రాణాయామంను ఎవరు చేయొచ్చు అంటారు?
0: అందరూ. దీనికి వయోపరిమితి అన్నట్టు లేదు, ఆరోగ్య పరిమితి లేదు. దీనికి చేయాల్సిందల్లా మీరు మీ వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోగలడం. ఇది మీరు ఎలా ఎక్కడ కూర్చుంటున్నారు అనేది మీరు చూసి చేసుకోవచ్చు. యోగా గ్రంథాలు మనకి నాలుగు మెయిన్ ఆసనాలు సూచిస్తాయి. పద్మాసనం కానీ, సుఖాసనం కానీ, వజ్రాసనం కానీ, సిద్ధాసనం కానీ, మీరు ఈ ఆసనాల్లో ఏదైనా చూసి చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఆసనాలు వేయలేని వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు, వాళ్ళు వాళ్ళ చైర్స్లో కూర్చొని వెన్నెముక నిటారుగా పెట్టి కూడా ఈ ప్రాణాయామాలు కొనసాగించవచ్చు. ఇలా రోజుకి 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మీరు ప్రాణాయామం చేసినా ఇది మీ శరీరంలో 6 నెలల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
1: అలాగే కొత్తగా యోగా స్టార్ట్ చేయాలనుకునే వారికి ఏమైనా టిప్స్ చెప్తారా?
0: ఖచ్చితంగా. యోగా అనేది మనం రోజుకి 20 నిమిషాలు చేయడం చాలా మంచిది. అలాగే వారంలో కనీసం 4-5 రోజులు మనం యోగా చేయడం చాలా మంచిది. మీరు వారాంతంలో అంటే వీకెండ్స్లో 1 or 2 డేస్ 1 hour 2 hours చేయడం కంటే కూడా రోజు 20 నిమిషాలు దీనికి కేటాయించడం ద్వారా మీరు వితిన్ 3-4 మంత్స్లో మీరు మీ శరీరంలో మంచి మంచి ప్రభావాలు చూడగలరు. అలాగే యోగా చేయడానికి మార్నింగ్ టైం అనేది చాలా పనికొస్తుంది. మార్నింగ్ కుదరలేని వాళ్ళు, గృహిణులకు, వీళ్ళకి మార్నింగ్ కుదరలేనప్పుడు మిడ్ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. మనం పనులన్నీ అయిపోయాక 9:00 to 10:00, 10:00 to 12:00 కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీకు స్టమక్ అనేది ఎయిదర్ ఎంప్టీగా ఉండాలి, లేకపోతే మీరు ఏదన్నా ఒక లైట్ ఫుడ్ తీసుకుంటే 1 hour 2 hours ఆగాలి, లేదు హెవీ ఫుడ్ తీసుకున్నారు అంటే కనీసం 5 to 6 hours ఆగాలి. అప్పుడే మీకు యోగా తాలూకు ప్రభావాన్ని చూడగలరు. అలాగే యోగా అనేది ఇన్ ద బిగినింగ్లో కొంచెం పెయిన్ కలిగిస్తుంది. ఇప్పుడు మీరు పెయిన్గా ఫీల్ అయ్యారా, డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారా అనేది మీరు మీ శరీరంతోనే, మీ శరీరం ఇచ్చే సూచనలను బట్టి మీరు ముందుకెళ్ళాలి. అసౌకర్యంగా ఫీల్ అయితే దాన్ని మనం పొడిగించవచ్చు, కానీ మీకు బాగా పెయిన్ వస్తుందంటే దాన్ని అక్కడ ఆపండి. ఈ ఆసనాలు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుకు వంగేటప్పుడు ఫార్వర్డ్ బెండింగ్స్ కానీ, బ్యాక్వర్డ్ బెండింగ్స్ కానీ, ఇవి మీరు ఖచ్చితంగా ఒక ట్రైనర్ సమక్షంలోనే చేయాలి. ఎందుకంటే ఫార్వర్డ్ బెండింగ్ చేసేటప్పుడు సయాటికా ఉండే పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫార్వర్డ్ బెండింగ్లో సయాటికా నెర్వ్ అనేది చాలా స్ట్రెచ్ అవుతుంది, కాబట్టి మీరు దాంట్లో కేర్ తీసుకోకపోతే అది ఇంకా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీకు మీ శారీరకంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ హై బీపీ కానీ, ఫర్టిగోస్ కానీ, హెర్నియా కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు మీ ట్రైనర్తో మాట్లాడుకొని, మీ డాక్టర్తో మాట్లాడుకొని ఏ పొజిషన్స్ మీకు సూట్ అవుతాయో ఆ పొజిషన్స్ మాత్రమే చేయాలి. అలాగే మీరు మొదలు పెట్టేటప్పుడు సింపుల్ ఆసనాలతో మొదలు పెట్టండి, లైక్ తాడాసనం కానీ, బాలాసనం, భుజంగాసనం, అనులోమ విలోమ ప్రాణాయామం, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో ఏవైతే సులభంగా ఉన్నాయో, ఏవైతే సురక్షితంగా ఉన్నాయో వాటితో మొదలు పెట్టండి. పోయే కొద్దీ మీరు మీకే తెలుస్తుంది ఏ ఆసనాలు ఎంత అడ్వాన్స్డ్గా వెళ్ళొచ్చు అనేది. అలాగే మీరు ఒక డైరీ రాయండి, మీరు రోజు చేస్తున్న ఆసనాలు, రోజు చేస్తున్న ప్రాణాయామాలు, ఈరోజు ఏం ఆసనాలు చేశారు, ఏం ప్రాణాయామాలు చేశారు, సో వాటి తాలూకు ఎఫెక్ట్ ఏంటి, వాటి ప్రభావం మీ శరీరంపై ఎలా పడింది అనేది ఒక జర్నల్ రూపంలో రాయడం వల్ల మీకు మీ యోగ సాధనపై మంచి అవగాహన వస్తుంది. చాలామంది మొదలు పెట్టిన 1-2 వారాల్లోనే మంచి ఫలితాలను అనుభవిస్తారు, లైక్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి, మీ స్లీపింగ్ అనేది క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మీ థాట్స్లో కూడా క్లారిటీ వస్తుంది. సో మీరు స్లోగా మొదలుపెట్టి 1 month 2 months మీరు ఒక మంచి స్థితి చేరుకొని దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటే 1 year లోపు మీరు ఉన్నత స్థితి వైపు ప్రయాణించవచ్చు.
1: శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, ఆత్మకు స్థిరత్వాన్ని అందించారు.

0: చేయోగా. ప్రతి ఒక్కరూ తమ దైనందిత జీవితంలో భాగంగా చేసుకోవాలి అలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొని విలువైన సమాచారాన్ని అందించిన చంద్రమౌళి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యానికి యోగ మార్గం ఈ అంశం గురించి శ్రీ చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు.

0: దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2 లక్షలకు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయ కే ఆస్పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయ తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయ్ పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే 3 అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు

0: రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై.
0: ఫిఫా ప్రపంచ కప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కార్యక్రమాన్ని నిర్వహించారు మన రైతుల కోసం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పెరటికోళ్ల పెంపకం చేపట్టే ఆసక్తి గల రైతులకు, యువ మహిళా మనులకు అందరికీ చక్కటి ట్రైనింగ్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ శిక్షణ విభాగంలో చాలా ఆసక్తిగా అందరూ పాల్గొన్నారు యువ రైతులు. మరి ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం ఎలా, సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారు, తర్వాత ఈ శిక్షణ ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని ఈ రైతులు పొందుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఈ కోళ్ళ పెంపకంలో విస్తరణ చేపడుతున్నారు అన్న వివరాలని మనం సంపూర్ణంగా సమగ్రంగా కోళ్ళ శాస్త్ర విభాగం డాక్టర్ హనుమంతరావు గారు శాస్త్రవేత్త వారిని అడిగి తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి డాక్టర్ హనుమంతరావు గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం మన దేశంలో పంటలతో పాటు కోళ్లను పశువులను పెంచుతున్నటువంటి సందర్భంలో మన రైతులు ఉన్నారు. అయితే పూర్వకాలం పాడి పంట అన్నారు, పాడి ఉండాలంటారు, పంట ఉండాలంటారు, పాడి ఉండడానికి పశువులు కావాలంటారు. అలాగే ఈరోజు నేటి కాలంలో మాంస వృద్ధి కూడా అవసరం ఉందంటున్నారు, పౌరులకు చక్కటి మాంసం అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు విస్తారంగా ఈ అంశం గురించి మనం మాట్లాడుతుండడం టీవీలలో రేడియోలో కూడా మనం వింటున్నాం చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఈ గ్రామీణ ప్రాంతంలో నాటుకోళ్ల పెంపకం గురించి మీరు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. మరి ఈ శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు మీరు మన గ్రామీణ రైతుల కోసం శిక్షణ ఇస్తున్నారు, ఈ వివరణ ఒకసారి మన శ్రోతలకు, పశు పోషకులకు, పశుపాలకులకు తెలియచేయండి.
1: నమస్కారం సార్. మేము మా కోళ్ళ శాస్త్ర విభాగంలో ముఖ్యంగా మాది ఇక్కడ మూడు ఇంపార్టెంట్ విషయాలు నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు, బోధన, పరిశోధన, విస్తరణ. ఈ మూడు కార్యక్రమాలని మేము ముందుకు తీసుకెళ్తా ఉంటాం. బోధనలో చూసినట్టయితే మా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మనము బోధన చేస్తూ ఉంటాము. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్కి పరిశోధనలు చేస్తూ ఉంటారు వాళ్ళ పీజీ రీసెర్చ్లో భాగంగా. దాంతోపాటు మాకు ఇంకో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే విస్తరణ కార్యక్రమాలు. సో ఎస్పెషల్లీ పశు పోషణ పైన, కోళ్ల పెంపకం పైన విస్తరణ మేము చేస్తూ ఉంటాం. విస్తరణ అంటే ఇక్కడ మా దగ్గర జరిపిన పరిశోధనలు, కొత్త విషయాలని రైతులకు అక్కడ వాళ్ళు అవలంబించేలాగా, వాళ్ళకు ఆదాయం పెరిగేలాగా, వాళ్ళ పోషకలు తీర్చడానికి, ఫుడ్ సెక్యూరిటీ మెయిన్గా, తర్వాత లైవ్లీహుడ్ కొరకు వాళ్ళు చేపట్టడానికి మేము చిన్న చిన్న మెలకువల నుండి పెద్ద శాస్త్రీయ పరంగా వచ్చిన మార్పులని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం మా విస్తరణ భాగంలో.
0: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా వినాలనిపించేటట్టుగా ఉంది మన రైతు సోదరులకు కానీ మాకు కానీ. మరి ఇటువంటి సందర్భంలో మీరు ప్రత్యేకంగా ఈరోజు నాటుకోళ్ల పెంపకం గురించి మీరు శిక్షణ తరగతులు ఇస్తున్నారు, మరి ఈరోజు మీరు శిక్షణ తరగతులు ఇస్తున్నారు, ఏ కోళ్ళ గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేయడం జరిగింది, ఆ వివరాలు ఒకసారి మన శ్రోతలకు వివరించండి.
1: సో మా శిక్షణ కార్యక్రమంలో మేము ఎలా చెప్తామంటే, మా రైతులకి వాణిజ్య సరిలో పెంచే కోళ్ళ రకాలు, తర్వాత పెరట్లో పెంచే కోళ్ళ రకాల గురించి వాళ్ళకు విస్తారంగా చెప్తా ఉంటాం. ఎలా అంటే, వాణిజ్య సరిలో పెద్ద రైతులు పెంచాలనుకుంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎక్కువనే ఉంటుంది. మాంసం కొరకు పెంచే బ్రాయిలర్ కోళ్ళు, లేకపోతే గుడ్ల కొరకు పెంచే లేయర్ కోళ్ళ గురించి చెప్తాము. అలాగే చిన్న సన్నకారు రైతులు, లేకపోతే నిరుద్యోగులు, భూమి లేని వాళ్ళు ఉంటే పెరట్లో పెంచడానికి అనువైన రకాల గురించి వివరిస్తూ ఉంటాం. ముఖ్యంగా పెరట్లో పెంచడానికి ఎలా ఉంటాయంటే, కలర్ కోళ్ళు ఉంటాయి, అంటే మన నాటు కోళ్ళు, దేశీ వాళ్ళ కోళ్ళు ఉండొచ్చు, లేకపోతే అభివృద్ధి పరిచిన కోళ్ళ జాతులు ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళకేంటి ఆదాయము, వాళ్ళ పోషక అవసరాలు తీర్చడానికి ముఖ్యంగా మహిళలకు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా మహిళలు చేపడతా ఉంటారు, వీటి జాగ్రత్తలు మహిళలు ఎక్కువగా తీసుకుంటుంటారు కాబట్టి మా దగ్గరికి ఎక్కువగా సన్న చిన్నకారు రైతులు, లేకపోతే నిరుద్యోగులు, భూమి లేని వాళ్ళు వస్తూ ఉంటారు, పెట్టుబడి అంతగా పెట్టలేని వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పెరట్లో పెంచే కోళ్ల రకాలు అనువైన ఉన్నవాటిగా సూచిస్తూ ఉంటాం. అందులో ఎన్నో రకాలు ఉంటాయి, మా రాజశ్రీ కోళ్ల రకం కానీ, లేకపోతే ప్యూర్ అంటే స్వచ్ఛమైన నాటుకోళ్ల రకాలు, కడక్నాథ్ రకము, అసిల్ పందెం కోళ్ల రకాలు, లేకపోతే నికోబారి అని, టెలిచెరి అని, గ్యాగస్ అని, ఎన్నో దేశీ వాళ్ళ కోళ్ల రకాలు ఉంటాయి. సో రైతు యొక్క అభిరుచి బట్టి, రైతు యొక్క అక్కడ లోకల్ గా మార్కెట్ యొక్క అవసరాన్ని బట్టి, ఆయన డిమాండ్ బట్టి మేము సూచిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా వాళ్ళకు ఒకటే చెప్తా

0: పెట్టాము. మీరు మాంసం కొరకు పెంచితే ఈ నాటుకోళ్ళ రకాలు బాగుంటాయి, లేదు గుడ్ల కొరకు కావాలనుకుంటే ఈ నాటుకోళ్ళ రకాలు ఉంటాయి. మొత్తంగా మేము ఏంటంటే డ్యువల్ పర్పస్ చెప్తాం, అంటే అటు గుడ్డు పెడుతుంది అటు మాంసం కొరకు. పుంజులన్నీ మాంసం ఈ అనువుగా ఉండేటట్టు పెంచమంటాము, పెట్టెలన్నీ ఉంచుకుంటే ఏమవుతుందంటే 6 నెలల తర్వాత పెట్టెలు గుడ్లు పెట్టడం ప్రారంభమవుతాయి. సో అలా ప్రతి కుటుంబంలో ఒక 5 నుంచి 10 పెంచుకున్నాడంటే పెరట్లో తక్కువ ఖర్చుతో లో ఇన్వెస్ట్మెంట్ లో ఇన్పుట్ పెట్టుబడి కూడా తక్కువగా ఉండి ఓన్లీ గృహ వసతి ఇచ్చేటట్టు ఉన్న పరిస్థితులకి మనం వాళ్ళకి అనువుగా అలాంటి వాటిని సూచిస్తాము.
1: మరి వాణిజ్యపరంగా పెంచాలనుకున్న యువ రైతులకు ఎటువంటి సలహాలు మీరు ఇస్తున్నారు?
0: సో వాణిజ్యపరంగా పెంచాలంటే ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్లు లేయర్ కోళ్లు పెంచడానికి అనువుగా ఉంటాయి. కమర్షియల్ గా పెంచాలి, ఎందుకంటే ఇవి పెద్ద మొత్తాదులో పెంచాలి, ఎక్కువ పెట్టుబడి. ఇప్పుడు బ్రాయిలర్ కోళ్లు పెంచాలంటే మినిమం బ్యాచ్ సైజు ఇంటిగ్రేషన్ లో అంటే వేరే కంపెనీ నుంచి టైప్ పెట్టుకుంటాం, దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద బ్రాయిలర్ కోళ్లు పెంచుతారు వాళ్ళు, ఒక 5,000 బ్యాచ్ నుంచి 10,000 బ్యాచ్ 20,000 బ్యాచ్ వరకు పెంచుతారు. మొత్తానికి పెట్టుబడి మినిమం 20 లక్షల నుంచి 30 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది, అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ నిర్వహణ ఖర్చు కలిపి 25 నుంచి 30 లక్షల వరకు వచ్చేస్తారు. అలాగే రైతులు గుడ్ల కొరకు పెంచాలనుకుంటే మినిమం బ్యాసేజ్ 30,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. సో 30-40 లక్షల నుండి 1,00,000,000 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. దీని కొరకు బ్యాంకు కూడా రుణాలు ఇస్తుంది, అలాగే బ్యాంకు తక్కువ వడ్డీ రుణాలు కూడా ఇస్తుంది. కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి, ఆ స్కీమ్స్ వాళ్ళు లబ్ధి పొందేటట్టు వాళ్ళు అర్హులైతే వాటిని కూడా మేము సలహాలు ఇస్తాం.
1: మరి స్కీమ్స్ గురించి కూడా మీరు వివరాలు అందిస్తారా? రైతు సోదరులకి
0: మొత్తం అందిస్తారు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే గ్రామీణ ప్రాంతంలో మీరు మిడిల్ క్లాస్ పీపుల్ ఉమెన్స్ కానీ మహిళలు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కానీ చిన్న సన్నకారు రైతులకు కానీ మీరు సూచించిన విధంగా నాటుకోళ్ళ పెంపకం బాగుందని వివరించారు, బాగుంది. మరి నాటుకోళ్ళ పెంపకానికి ఎటువంటి అనువైనటువంటి స్థల సేకరణ అవసరం? ఏ విధంగా వాటికి ఏమన్నా చక్కటి షెడ్ల ద్వారా కూడా మనం పెంచవచ్చా? ఒకవేళ షెడ్ల ద్వారా పెంచాలనుకుంటే ఈ యొక్క షెడ్లను ఏ విధంగా నిర్మించుకోవాలి, వాటి అనుకూలమైన పద్ధతులు ఏమైనా ఉంటే రైతు సోదరులకు వివరించండి.
0: ఒకటే అండి, నాటుకోళ్ళు పెంచడానికి పెట్టుబడి అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర పెరట్లో, దాని పేరే పెరట్లో పెంచే రకాలు అంటాం, అంటే పెరట్లో స్థలం ఉంటే చాలు, రోజంతా పెరట్లో ఉంటాయి, రాత్రిపూట వాటికి కుక్కలో పిల్లలో దొంగలకు దొరకకుండా గృహ వసతి ఇవ్వమంటున్నాం, ఒక గంప కింద గంపమంటున్నాం అంతే. దానికి షెడ్ కట్టాల్సిన అవసరం లేదు, స్టీలు సిమెంట్ తెచ్చి తాకట్టు పెట్టి షెడ్లు కట్టమని మేము చెప్పట్లే. ఓన్లీ పెరట్లో ఉన్న స్థలం బట్టి మేము, పెరట్లో తక్కువ స్థలం ఉంటే 5 పెంచమంటున్నాం, కొంచెం ఎక్కువ ఉంటే 20 పెంచమంటున్నాం, కొంచెం విస్తారంగా ఉంటే 100 పెంచమంటున్నాం, కానీ షెడ్లు ఏం అక్కర్లేదు.
1: మరి మీరు విస్తారంగా పెంచుకోవాలనుకున్నట్టు రైతులు ఆసక్తితో ఉంటారు, వారికి ఎటువంటి సలహా ఇస్తున్నారు, ఎటువంటి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి వివరిస్తున్నారు?
0: విస్తారంగా పెంచుకోవాలంటే తోటలు ఉన్న వాళ్ళకి ఇది ఈ పెంపకం చాలా అనువుగా ఉంటది. తోట ఉంటే ఏదన్నా మామిడి తోటనో లేకపోతే పండ్ల తోటలో ఉంటే తోటలో ఏమొస్తుందంటే నీడ ఉంటది, నీడ కింద తిరుగుతూ అక్కడ ఉన్న కీటకాల చెదలు, తర్వాత పశువులు ఉన్నప్పుడు పేడ పురుగులు, లేత గ్రాసాలు, గింజలు, కిచెన్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్ తింటూ రోజంతా అవి స్కావెంజింగ్ అంటారు, స్కావెంజింగ్ అంటే అవి అక్కడనే తింటా ఉంటాయి. సో రాత్రి పూట ఒక చిన్న రూమ్ వాటి ఉండడానికి నైట్ షెల్టర్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఒక షెడ్ ఒక కోడికి 1 స్క్వేర్ ఫీట్ లాగా, సపోజ్ ఒక ఎకరాకి 200 సజెస్ట్ చేస్తున్నాం, 200 కోళ్లు ఎకరాకి. దానికి పెట్టుబడి ఏం లేదు, జీరో, దానా ఖర్చు లేదు, షెడ్ ఖర్చు లేదు, ఓన్లీ రాత్రి పూట గృహ వసతి స్కీమ్ అంటున్నాం.
1: అది ఈ గృహ వసతి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటారు?
0: మన దగ్గర ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటినే సద్వినియోగం చేయమని చెప్తున్నాం. రైతులకు పెట్టుబడి చేయకుండా తక్కువ పెట్టుబడితో జీరో పెట్టుబడితో చేసే పద్ధతుల్ని మేము ముందు ప్రోత్సహిస్తున్నాం. రాను లాభాలు వచ్చే కొద్దీ వారిని ఆ లాభాలను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక షెడ్ కట్టమంటున్నాం, గృహ వసతి ఇవ్వమంటున్నాం. వెనకాల పచ్చదనం బట్టి కోళ్ళని పెంచుకోవాలి, ఎంత పచ్చదనం ఉంటే వెనకాల షెడ్ లో వాటి అంత బాగా కోళ్లు పెరుగుతాయి.
1: మరి ఇటువంటి సందర్భంలో మరి వాళ్ళకు ఈ నాణ్యమైన కోళ్ళు, హైబ్రిడ్ కొన్ని వెరైటీస్ ఉంటాయి,
0: అవును,
1: నాణ్యమైన కోళ్ళు వాళ్ళకు కావాల్సిన కోళ్ళు వాళ్ళు పెంచుకోవాలంటే మీ దగ్గర ఏమైనా తీసుకొని వెళ్ళి వాళ్ళు పెంచుకునే అవకాశం ఉందా? మీరు ఏమైనా బ్రీడ్స్ కానీ కోళ్ళ పిల్లలు కానీ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ ఉంటే ఎక్కడెక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఈ యొక్క కోడి పిల్లలు దొరుకుతాయి, ఆ వివరాలు ఒకసారి వివరించండి.
0: ఇందాక చెప్పినట్టు మా వృత్తి అది, మేము రైతుల కొరకే విస్తారంగా మేము చేస్తున్నాము, విస్తరణ, దాని విస్తరణ ఎక్స్టెన్షన్ అంటాము. సో మాది ఒక విస్తరణ భాగంలో మేము ఏం చేస్తున్నాం, రైతులకు వాళ్ళ నైపుణ్యం బట్టి ఒక్కరోజు కోడి పిల్లలు లేదా 6 వారాల కోడి పిల్లలు ఇస్తాం, అభివృద్ధి పరిచినే గానీ లేకపోతే ప్యూర్ నాటుకోళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు, ఇక్కడ ఇస్తా ఉంటాం. సో రాజేంద్ర నగర్ లో పశు వైద్య కళాశాల గానీ, మామనూర్ లో పశు వైద్య కళాశాల ఉంది, జగిత్యాల జిల్లా కొరుట్లలో పశు వైద్య కళాశాల ఉంది. 3 కళాశాలలు కాకుండా మా దగ్గర కోళ్ల పరిశోధన విభాగం ఉంది, అంటే పోల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ ఉంది రాజేంద్ర నగర్.

0: లో ఇక్కడ నుంచి అంతా విస్తారంగా మేము రైతులు ప్రతి వారము రైతులు వస్తారు మా దగ్గర, మాతో ఇంటరాక్ట్ అవుతారు, మాతో సలహాలు తీసుకుంటారు, సూచనలు తీసుకుంటారు. మేము ఇచ్చే సలహాలు బట్టి వాళ్ళు మా దగ్గర నుంచి బుకింగ్ చేసుకుని ప్రతి బుధవారము ప్రతి శుక్రవారం మా దగ్గర నుంచి తీసుకెళ్తా ఉంటారు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. విస్తరణలో భాగంగా ఏ కోళ్ళను మీరు ఉత్పత్తి చేస్తున్నారు, ఏ కోళ్ళు మీరు సరఫరా చేస్తున్నారు రైతులకు?
0: ఓకే, విస్తరణలో భాగంగా మేము ఇక్కడ మా యూనివర్సిటీ రాజశ్రీ కోళ్ళు ఒకటి ఉన్నాయి, అది కాకుండా ప్యూర్ నాటు కోళ్ళు కడక్నాథ్ కోళ్ళని, లేకపోతే నికోబారి అని, అసీల్ అని, గ్యాగస్ అని కోళ్లు కాకుండా ప్రత్యామ్నాయ కోళ్ళు కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ప్రత్యామ్నాయ కోళ్ళు అంటే కొంతమంది రైతులు నదీ పర్యావరణ ప్రాంతంలో ఉంటారు, చెరువులు ఉంటాయి లేకపోతే కుంటలు ఉంటాయి, అక్కడ వాళ్ళకి బాతుల్ని ఇస్తున్నాం. కొంతమంది రైతులు పెరి అర్బన్ ఏరియా, అంటే అటు పట్టణం కాదు అటు రూరల్ కాదు, అర్బన్ ఏరియా, పెరి అర్బన్ ఏరియాస్ అంటారు. సో అక్కడ ఏంటంటే పర్చేసింగ్ పవర్ బాగుంటుంది వినియోగదారుడికి, వాడికి డబ్బులు ఉన్నాయి కాకపోతే చికెన్ మాంసము గుడ్లు దొరికే పరిస్థితి లేదు. ఆ ప్రాంతాల్లో కూడా మేము పెరి అర్బన్ ఏరియాల్లో కంజు పిట్టలు పెంచడానికి సూచిస్తా ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఫామ్ హౌసెస్ బాగా వచ్చాయి, చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఫామ్ హౌసెస్ వచ్చాయి. ఫామ్ హౌసెస్ లో కూడా టర్కీ కోళ్ల పెంపకం గానీ, ఈ క్వేల్ పక్షుల పెంపకం గానీ, చీమకోళ్ల పెంపకం గానీ ఇవన్నీ మేము ప్రోత్సహిస్తున్నాం. సో రైతు యొక్క అభిరుచి బట్టి, వాళ్ళ యొక్క లోకల్ డిమాండ్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మేము సూచనలు ఇస్తాం.
1: అయితే డాక్టర్ హనుమంతరావు గారు, మీరు శిక్షణ తరగతులు నిర్వహించారు, ప్రత్యేకంగా ఈరోజు రైతు సోదరులకు ఏ ఏ విషయంలో మీరు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఆ వివరాలు తెలియచేయండి.
0: ఈరోజు మేము ప్రత్యేకంగా స్కిల్ ఓరియంటెడ్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాం. మేము సంగారెడ్డి జిల్లా నుండి కౌడిపల్లి మండలం నుంచి కొంతమంది రైతులు మా దగ్గరకు వచ్చారు. వాళ్లకు కోళ్ల పెంపకంలో నైపుణ్యం పెంచడానికి కొన్ని చిన్న మెలకువలతో పాటు వాళ్లకు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించడానికి మేము ప్రయత్నం చేశాము. అందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి అవగాహన కల్పించాం వ్యాధి నివారణ చర్యలు ఎలా, తర్వాత వ్యాధులు రాకుండా ఏమేమి టీకాలు ఇవ్వాలి, వ్యాధులు రాకుండా ఏమేమి నివారణ మందులు వాడాలి, తర్వాత అతివృష్టి అనావృష్టి పరిస్థితులలో కోళ్లని ఎలా మనము పెంచుకోవాలి, వాటికి ఎలాంటి పోషణ ఇవ్వాలి, ఒక్కరోజు కోడి పిల్లలు తెచ్చుకున్నప్పుడు వాటికి ఎలాంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి, తర్వాత ముఖ్యంగా వ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే పరిస్థితులని ఎలా రాకుండా చూసుకోవాలి, శానిటేషన్ అండ్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద, టీకాలు సకాలంలో ఏ టైంలో ఇవ్వాలి, టీకా ఇచ్చే పద్ధతులు ఏంటి, టీకాలు ఎక్కడ దొరుకుతాయి, ఏం టీకాలు ఇవ్వాలి అనే దాని మీద, నివారణ చర్యల మీద, తర్వాత పోషణ పైన మేము ఎక్కువగా ఫోకస్ పెట్టేసి వాళ్ళకి ఈరోజు నైపుణ్యం నేర్పించడానికి ప్రయత్నం చేశాం.
1: చాలా చక్కగా మీరు ఈ కోళ్ల శాస్త్ర విభాగం ద్వారా ప్రత్యేకమైన శిక్షణ తరగతుల కార్యక్రమము ఈ నాటుకోళ్ల పెంపకంలో రైతు సోదరులకు అందిస్తూ, ప్రత్యేకంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అంటే టీకాలు ఎప్పుడు ఇవ్వాలా, ముందు జాగ్రత్తగా టీకాలు ఎప్పుడు ఇవ్వాలా, ఇటువంటి వివరాలు కూడా చక్కగా మీరు వివరించారని మీ ద్వారా తెలుస్తుంది. ఈ వివరాలన్నీ మన రైతు సోదరులు ఉపయోగించుకొని వారు కూడా మిగతా రైతుల్లాగా ఈ శిక్షణ తరగతులు పాల్గొన్న వారిలాగా చక్కటి కోళ్ల కోసం మిమ్మల్ని సంప్రదించి మీ ద్వారా ఈ యొక్క కోళ్ల పిల్లలను తీసుకుని వెళ్ళి చక్కగా కోళ్లను పెంచి మాంసమును వృద్ధి చేసి చక్కటి ఆదాయాన్ని వాళ్ళు కూడా పొందగలరని ఆశిస్తూ, మీరు ఇన్ని వివరాలన్నీ మన రైతు సోదరులకు అందించినందుకు మీకు మా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. హనుమంతరావు గారు
0: నమస్తే అండి. థ్యాంక్ యూ.
1: ఇక్కడ ఈ నాటుకోళ్ల పెంపకంలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఒక యువ రైతు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ నాటుకోళ్ల పెంపకంలో శిక్షణ కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వారికి లబ్ధి చేకూరుతుంది అన్న వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఏ ఊరు నుండి వచ్చారు, మీరు ఈ శిక్షణ తరగతులకు రావడం మీకు సమాచారం ఎలా అందింది?
2: నమస్కారం సార్, నా పేరు పృథ్వీరాజ్, నేను ధర్మసర్ గేట్ తాండా అనే విలేజ్, కౌడిపల్లి మండల్, మెదక్ డిస్ట్రిక్ట్, తెలంగాణ నుంచి వచ్చాను సార్. ఇక్కడ మాకు మెయిన్ రావడానికి కారణం ఏంటంటే బిఎన్ఆర్ కాలేజ్ నుంచి ఒక అతను వచ్చి ఇట్లా మేము కోళ్ళు నాటుకోళ్ళు అంటే పెరటి కోళ్ళు అవి పెంచుకోవడానికి మేము అవకాశం ఇస్తాం, మీకు లబ్ధి పొందడానికి ఇంటి దగ్గర ఉన్న లేడీస్కి ఒక ఉపాధి లాగా ఉంటుందని దానికోసం మేము ట్రైనింగ్ ఇస్తాం, ఇన్ని కోళ్ళు ఇస్తాం అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దాని గురించి ఒక రోజు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వచ్చి మాకు కొన్ని కోళ్ళు ఇచ్చి మీరు పెంచుకోవడానికి ఎలా ఎలా ఏమేమి ఫీడ్ ఇవ్వాలి, మళ్ళీ వాటిని ఎలా వ్యాక్సినేషన్ చేసుకోవాలి, ఏ రోగంకి ఏ టీకాలు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఒకసారి ఇవ్వాలి అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. దాని గురించి ఇది చాలా బాగుంది, ఇక్కడ రాజేంద్ర నగర్ రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను, కొత్త తెలుసుకున్నాను సార్ వీటి గురించి.
1: అయితే మీరు ఇక్కడ శిక్షణ తరగతులు అటెండ్ అయినారు, నేర్చుకున్నారు, మరి ఈ నేర్చుకున్నటువంటి ఈ యొక్క వివరాలు మీ గ్రామంలో మరి ఏ విధంగా ఈ విస్తరణ కార్యక్రమానికి మీరు ఈ యొక్క జ్ఞానాన్ని మీరు ఉపయోగిస్తారు, మరి మీ గ్రామీణ ప్రాంతంలో మహిళలు కానీ ఆసక్తి ఉన్నటువంటి రైతులు కానీ ఉంటారు, వారికి మీరు కూడా ఈ శిక్షణ తరగతులు నేర్చుకున్నటువంటి ఈ విజ్ఞానం పంచుతారా, మరి మీ గ్రామీణ అభివృద్ధి

0: మీరు ఏ విధంగా తోడ్పడతారు?
1: సార్ తప్పకుండా సార్, మేము నేర్చుకుంది ఎదుటి వాళ్ళకి, మనం ఎంత నేర్చుకున్నామో ఇప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పడంలోనే గొప్పదనం ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనం ఏంటంటే, స్వయం ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ కాలంలో. ఒకరి దగ్గర పనిచేసేట కంటే మనం ఒకటి చేసుకొని మనకంటూ ఒకటి ఉంటే అది చాలా బాగుంటుంది సార్. మా ఊరికి నేనే సర్పంచ్, అందరికి మేలు జరగాలని నేను కోరుకుంటాను. ఒక సభ పెట్టి అందరికి దీని గురించి అవేర్నెస్ తెచ్చి అందరు బాగుపడేలా చూస్తాను సార్.
0: చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఆసక్తిగా ఉంది మీరు వివరిస్తుంటే. అయితే ఏ కోళ్ళు మీరు మీ ఊర్లో పెంచాలనుకుంటున్నారు? మరి ఈ కోళ్ళ శాస్త్ర విభాగం వాళ్ళు మీకు ఏమైనా సప్లై చేస్తామని మీకు ప్రామిస్ ఇచ్చారా? మరి ఆ వివరాలు
1: సార్, వాళ్ళు ఏం ట్రైనింగ్ మాత్రం ఇచ్చేస్తారు, ఏమేమి వ్యాక్సిన్ వాడాలో, ఇలా వాటికి మందులు అంటే ఏ టైంకి వ్యాక్సిన్ ఇవ్వాలి, వాటికి ఫీడ్ ఏమి ఇవ్వాలి, ఇలా చూసుకోవాలనేది మనకి ఇచ్చారు సార్. వీళ్ళు సప్లై ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ట్రైనింగ్ పర్పస్.
0: మరి మీరు పెంచాలంటే మరి కోడి పిల్లలు కూడా చాలా అవసరం, గుడ్లు కావాలా, పొదిగించాలి, ఇటువంటివి ఉంటాయి కదా, దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి.
1: అవును సార్,
0: రకాలు. మరి కోడి పిల్లలు మీకు కావాలంటే ఎక్కడెక్కడ మీకు దొరికే అవకాశం ఉంది, ఆ వివరాలు కూడా ఇక్కడ మీ ట్రైనింగ్ లో ఈ శిక్షణ తరగతిలో మీకు సమాచారం అందించింటారు కదా. మరి ఆ సందర్భంలో ఏ కోళ్ళ గురించి మీరు అవగాహన పెంచుకున్నారు, ఏ కోడి పిల్లలు పెంచాలనుకుంటున్నారు, మీ ఊరికి అనువైనటువంటి రకాలు అది ఏమైనా మీరు గ్రహించి ఉంటే మన రైతు సోదరులకు చెప్పండి.
1: యాక్చువల్లీ విఎన్ఆర్ కాలేజ్ వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారు సార్, అంటే పర్ పర్సన్ కి 15 chicks ఇస్తామని చెప్పారు సార్. డిబిటి స్కీమ్ లో 6 వారాల కోడి పిల్లలు మనకి ఇచ్చి వాళ్ళు ముందుకు చేస్తున్నారు సార్. వీటికి సార్ వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దగ్గర మనకు ఫార్మ్స్ లో తిరిగి చూపించారు, వాళ్ళకు ఒకవేళ ముందే బుకింగ్ చేసుకుంటే ప్రతి బుధవారం మనకు చిక్స్ కూడా వాళ్ళు సప్లై చేస్తామని చెప్పారు సార్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు.
0: మరి ఈ కోళ్ళ పిల్లలను మీరు మీ గ్రామంలో అందరికి పంచి ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ మరి ఉత్పత్తి చేసిన తర్వాత దీని మార్కెటింగ్, ఎందుకంటే మీరు ఆ ఊరికి ప్రెసిడెంట్ గా ఉన్నారంటున్నారు, ఈ మార్కెటింగ్ ఏ విధంగా చేపట్టాలని మీరు అనుకుంటున్నారు ఆ వివరాలకు సార్?
1: ఊర్లో ఒక్కళ్ళు చేస్తే కాదు సార్, అందరు కలిసి చేస్తే బల్క్ గా ఉంటది. ఒక్కళ్ళు ఎవరైనా మన దగ్గర వచ్చి తీసుకుంటే బాగుంటుంది, మనం వెళ్ళి మార్కెట్ చేసే కన్నా ఒకసారి ఫస్ట్ లో మనం చూపెట్టుకొని మా దగ్గర ఇది ఉంది, ఈ ప్రోడక్ట్ ఉందని చూపెట్టుకునే వరకే మనం కష్టపడాలి. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు మన ఊరికి మన ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళేటట్టే, అంటే నేను ఈ ఊరికి సర్పంచ్ కాబట్టి అందరికి కోడి పిల్లలందరూ సప్లై చేసి అందరికి బాగుపరిచేలా చూస్తాను సార్.
0: చాలా చక్కటి వివరాలు ఈ యొక్క శిక్షణ తరగతుల కార్యక్రమం నుంచి వివరిస్తూ, నాటుకోళ్ల పెంపకం మీ గ్రామంలో కూడా ఒక ప్రెసిడెంట్ గా మీరు అందరికీ కోళ్ల పిల్లలను సప్లై చేసి చక్కగా మార్కెటింగ్ జరిగేటట్లు బాధ్యత వహిస్తారని వివరించారు. ధన్యవాదాలు పృథ్వీరాజ్ గారు.
1: థ్యాంక్ యూ సార్.
0: తర్వాత శిక్షణ తరగతులకు అటెండ్ అయినటువంటి ఒక రైతు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరి ఈ శిక్షణ తరగతులు ఏ విధంగా ఆయనకు ఉపయోగపడతాయో వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
2: నమస్కారం, నా పేరు మాలత్ కేమియా, కోడిపల్లి మండల్ పెద్దశ్రీ నుంచి వచ్చాను.
0: మాలత్ కేమియా గారు, మీరు ఇక్కడ శిక్షణ తరగతులు అటెండ్ అయ్యారు కదా, మరి ఈ శిక్షణ తరగతుల్లో మీరు ఏమేమి తెలుసుకున్నారు ఆ వివరాలు ఒకసారి?
2: అయితే కోళ్ల పెంపకం ఏంటంటే నార్మల్ జనరల్ గా ఊళ్ళలో ఒక 4-5 పెంచి వాటికి మనం అంత కేరింగ్ అనేది తీసుకోవాలి. నైట్ ఒక గోల పెట్టేసామా తీసేసామా వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చాక ఏంటంటే డిసీజ్ ఏంది, వాటికి ఫీడింగ్ ఏంటిది, వాళ్ళకి వ్యాక్సినేషన్ ఎట్లా తీసుకోవాలి, వాటికి కేరింగ్ ఎట్లా, అంటే ఫస్ట్ రోజు పిల్ల వచ్చింది అనుకో గుడ్డు నుంచి, దానికి ఏం వ్యాక్సిన్ ఇవ్వాలి, తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఏం వ్యాక్సినేషన్ ఇవ్వాలి, తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ వాటికి ముందే వైరస్ రాకుండా, వైరస్ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం ఒక నీట్ వ్యాక్సినేషన్ తీసుకుంటే వాటిని మనం కాపాడుకోగలం. అది వైరస్ వచ్చిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా మనం కాపాడుకోలేకపోతాం, కంపల్సరీ చనిపోతాయి. వైరస్ అనేది మెడిసిన్స్ లేదు.
0: చాలా చక్కగా మీరు ఈ సాంకేతిక విజ్ఞానంలో భాగంగా మీరు వ్యాక్సినేషన్ కానీ టీకాలు కానీ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి కోడి చిన్నపిల్ల నుండి పెరిగేంత వరకు ఏ విధంగా టీకాలు జాగ్రత్త సంరక్షణ చేపట్టాలని వివరించారు. బాగుంది. మరి మీరు ఏ కోళ్ళను, రకరకాల కోళ్ళు ఉంటాయి కదా, జాతులు ఉంటాయి కదా, మీకు ఏ జాతి పట్ల ఆసక్తి ఉంది, ఏ కోళ్ళు మీరు పెంచాలనుకుంటున్నారు?
2: ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో మాంసకృతులు అంటే మీన్స్ ఇప్పుడు చికెన్ అంటే ఏమంటారు విక్రయం జరుగుతుందో వాటికి ఇప్పుడు ఎస్ఎల్ అనేది బాగా ఇది ఉంది కాబట్టి దాన్ని ఎంచుకుంటున్నాను. సో స్టెప్ బై స్టెప్ నేను కూడా బిజినెస్ కి చేసుకుందామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను.
0: మీరు ఆసిల్ బ్రీడ్ ని మీరు పెంచాలనుకుంటున్నారు, మరి ఏ స్థాయిలో పెంచాలనుకుంటున్నారు? ఇంటి వరకు 10 కోళ్ళు పెంచుతారా, మరి కమర్షియల్ అంటున్నారు మీరు కదా,
2: అంటే
0: వ్యాపార వృద్ధిలో కూడా పెంచాలని మీకు ఆలోచన ఉంది, మరి ఎంతవరకు పెంచుతారు, మరి వాటికి నిర్వహణ ఏ విధంగా చేసుకుంటారు, వాటికి
2: ఫస్ట్ టైం కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక 15 ఇస్తున్నారు కాబట్టి వాటిని పెంచి వాటి యొక్క కేరింగ్ తీసుకుని మనకి ఎలా అనేది ఒక అనుభవం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా నేను కమర్షియల్ లాగా
0: వాటిని పెంచి వృద్ధి
2: చేసుకుని మెల్లిమెల్లిగా హైక్ చేసుకుంటాను.
0: ఒక అనుభవంతో మీరు ఎక్కువగా పెంచాలనుకుంటున్నారు. ఒకవేళ ఈ ట్రైనింగ్ లో మీకు చాలా లబ్ధి చేకూరి ఈ 15 కోళ్ళు మర ఎక్కువ 100 కోళ్ళు అయిన సందర్భంలో మీరు ఇది కొనసాగిస్తారా, లేకపోతే వేరే కోళ్ళను పెంచడానికి వెళ్తారా?
2: కొనసాగిస్తాను సార్.
0: సరే, మరి మీ గ్రామీణ ప్రాంతంలో ఈ ఆసిల్ కోళ్ళు అయితే మీరు పెంచుతారు, బాగుంది. మరి మీరు పెంచుతూ మన ఇతరులకు కూడా, వాళ్ళు కూడా లబ్ధి చేకూరాలి కదా, సాటి రైతులకు కూడా, వారికి మరి ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
2: ఆసక్తి చెప్తే నేను

0: ఎక్కడైతే నేర్చుకున్నానో వాళ్ళకు కూడా నేను అవగాహన కల్పిస్తాను, వాళ్ళకు కూడా చెప్తాను ఏ విధంగా డిసీజ్కి ఎట్లా చేయాలి, వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే నాతో పాటు నలుగురు చేస్తే అక్కడ బిజినెస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది.
1: మనోజ్ కేమియా గారు, చాలా చక్కగా మీరు ఇక్కడ శిక్షణ తరగతిలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని మీరు చక్కగా వివరిస్తున్నారు, నేర్చుకున్నారు. మరి నేర్చుకున్న దాన్ని కూడా సాటి రైతులకు కూడా మీరు తెలియజేస్తారు అని కూడా మీరు వివరిస్తున్నారు. ధన్యవాదాలు కేమియా గారు.
0: థ్యాంక్ యూ సార్.
1: అదండి మన రాజేంద్ర నగర్లో కోళ్ళ శాస్త్ర విభాగం వారు నాటుకోళ్ళ పెంపకం గురించి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఇక్కడ నిర్వహించినటువంటి డాక్టర్ హనుమంతరావు గారు, అలాగే ఈ కోళ్లను పెంపకంలో ఆసక్తి ఉన్నటువంటి రైతులు తెలియజేసిన అభిప్రాయాలు. మీరు కూడా చక్కటి ఫలసాయం కోసం, చక్కటి ఆదాయం కోసం, ముఖ్యంగా గ్రామీణ మహిళలు, సన్న చిన్నకారు రైతులందరూ మీరు కూడా ఈ నాటుకోళ్ళు, పెరటి కోళ్ళ పెంపకంలో చక్కటి అవగాహన పెంచుకొని చక్కటి ఆదాయం కోసం, చక్కటి మాంసం కోసం మీరు కూడా చక్కగా ఆదాయాన్ని పొందాలని కోరుకుంటున్నాము.

0: Superman
1: kan, okey.
2: Last, superman ini.
1: Did tak, did tak, did.

0: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమికుడు ఈ చిత్రం కోసం మనోస్వర్ణలత పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో, అలానే 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో, రాత్రి 10:00 నుండి 11:00 వరకు చిత్రమంజరి మధుర గీతాలు కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన విజయనగర సామ్రాజ్యం గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని విద్యా సమాచార ప్రకటనలు చూద్దాం. ఏపీ టెట్ 2026కు సంబంధించిన విద్యా సమాచార ప్రకటనది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీన్నే ఏపీ టెట్ జూన్ 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ,

ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ అలానే అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు ఈ పరీక్ష తప్పనిసరి. మరి ఈ యొక్క ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ జూన్ 2026 అర్హతలను చూసినట్లయితే అభ్యర్థులు కనీసం 40 నుండి 50% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, డిఈఎల్, ఈడి, బీఈడి లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ సెమిస్టర్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును. అధికారిక వెబ్సైట్ csc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము అనేది ప్రతి పేపర్కు విడివిడిగా 1000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఈ యొక్క టెట్ స్కోర్కు 20% వెయిటేజీ ఉంటుంది. పరీక్షా విధానం అనేది పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 1A 1B అలానే పేపర్ 2A 2Bలకు సంబంధించి స్ట్రక్చర్, కంటెంట్ వివరాలు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటాయి. మొత్తం ప్రవేశ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. పరీక్షా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో కూడా ఉంటాయి. అవసరమైతే పొరుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తారు. ఈ యొక్క పరీక్షలు అనేవి ఆగస్టు 5, 2026 నుండి ఆగస్టు 21 వరకు ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు 2 సెక్షన్లు జరుగుతాయి. మరి ఈ యొక్క ఏపీ టెట్కి సంబంధించిన పూర్తి వివరాల కొరకు మీరు https://csc.ap.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో మరో విద్యా సమాచార ప్రకటన చూద్దాం. ఏపీ ఐటీఐలో అడ్మిషన్లు, దీనికి సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. విజయవాడలోని ఏపీ ఉపాధి శిక్షణ కమిషనర్ కార్యాలయం 2026-27 మొదటి సెషన్కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ అలానే ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 30వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన విద్యార్థులు జూలై 2వ తేదీలోగా సమీపంలోని ప్రభుత్వ కళాశాలల్లో సర్టిఫికెట్స్ అందజేయవలసి ఉంటుంది. మరి ఇందులో అందించేటువంటి కోర్సులను కనుక చూసినట్లయితే మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కార్పెంటర్, సిఓపిఏ, డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పౌండ్రీమ్యాన్, మెషనిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్మెన్ తదితర పోస్టులు ఉన్నాయి, తదితర కోర్సులు ఉన్నాయి. అర్హత అనేది 8వ తరగతి, అదేవిధంగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 14 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి అనేది లేదు. ఎంపిక అనేది అకాడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్ కేటాయిస్తారు. దరఖాస్తు విధానాన్ని చూసినట్లయితే అభ్యర్థులు ఆన్లైన్లో వ్యక్తిగత విద్యార్హతతో పాటు ఐటీఐ ట్రేడ్ వివరాలను ప్రాధాన్యత క్రమంలో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఎటువంటి తప్పులు లేకుండా వాటికి సంబంధించినటువంటి పత్రాలను దరఖాస్తుకు జత చేసి దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐల్లో పరిశీలన చేయించుకొని ఆ యొక్క ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్స్తో అప్రూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరి అలా

అప్రూవల్ అయినటువంటి వారి పేర్లను మెరిట్ లిస్టులో పొందుపరుస్తారు. పరిశీలన పూర్తయిన వారే కౌన్సిలింగ్కు అర్హతగా పరిగణిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 జూన్ 2026. పూర్తి వివరాల కొరకు itiadmissions.ap.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు విద్యా సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటనను చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొఫెషనరీ ఆఫీసర్ పిఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 1500 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు 8 జూలై వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి మొత్తం ఖాళీల సంఖ్య 1500. ఇందులో రెగ్యులర్ 1446, బ్యాక్లాగ్ 54 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్సీ అభ్యర్థులకు 234, ఎస్టీ అభ్యర్థులకు 144, ఓబీసీలకు 390, ఈడబ్ల్యూఎస్కి 144, అన్రిజర్వ్డ్ 588 పోస్టులు ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట తేదీలోపు డిగ్రీ పూర్తి చేయవలసి ఉంటుంది. వయోపరిమితి 1/4/2026 నాటికి, 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 10 నుండి 15 సంవత్సరాల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం అనేది 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ విధానంలో జరుగుతుంది. ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్టుల విధానంలో జరుగుతుంది. ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ వీటి ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 750 రూపాయలుగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. మరి ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 8/8/2026. ప్రిలిమినరీ పరీక్ష 1 ఆగస్టు, మెయిన్స్ పరీక్ష 1 సెప్టెంబర్, ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ 1 అక్టోబర్ 2 నవంబర్ జరుగుతాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మీరు https://sbi.bank.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచార ప్రకటనను చూద్దాం. BEML లో 362 ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 362 ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైనటువంటి అభ్యర్థులు 10 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టుల వివరాలను చూసినట్లయితే, ఆపరేటర్ నాన్ ఎగ్జిక్యూటివ్ మొత్తం పోస్టుల సంఖ్య 362. మరి ఇందులో విభాగాల వారీగా ఖాళీలను చూసినట్లయితే, ఆపరేటర్ 127, ఆపరేటర్ ITI ఫిట్టర్లో 127, టర్నర్లో 93, వెల్డర్లో 44, మెషినిస్ట్లో 40, ఎలక్ట్రీషియన్లో 58. మొత్తంగా ఖాళీల సంఖ్య

362. అర్హత విషయానికొస్తే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణతో పాటు ఎన్సీవిటీ నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుండి నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి అనేది 10/2026 నాటికి 29 ఏళ్ళు మించకూడదు. ఓబీసీలకు 32 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 34 సంవత్సరాలు మించకూడదు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 10/2026. పూర్తి వివరాల కొరకు www.beml.in వెబ్సైట్ అడ్రస్ మరొకసారి www.beml.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

మీరు విన్న ఈ పాట గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది. యువాణి కార్యక్రమం తరువాత తెలుసుకుందాం రండి శీర్షికన విజయనగర సామ్రాజ్యం గురించిన కొన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని సంగమ, సాలువ, తుళువ, ఆరవీటి అనే 4 రాజవంశాలు పరిపాలించాయి. విద్యారణ్య స్వామి సహాయంతో తుంగభద్రా నదీ తీరంలోని అనుగొందిని రాజధానిగా సంగమ సోదరులు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే విద్యారణ్య స్వామి పేరు మీదుగా విద్యానగరం, దీనినే విజయనగరం అనే నూతన నగరాన్ని నిర్మించారు. 1344లో రాజధాని అనుగొంది నుండి విజయనగరానికి మార్చారు. విరూపాక్ష స్వామి పేరున స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర రాజుల పాలనకాలంలో సాహిత్యం, వాస్తుశాస్త్రం, శిల్పకళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. దీనితో విజయనగర రాజులకు చరిత్రలో ప్రముఖ స్థానం లభించింది. విజయనగర చరిత్రను తెలియజేస్తున్న ముఖ్య గ్రంథం రాబర్ట్ సివెల్ రచించిన ది ఫర్గెటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం. దీనితో పాటుగా విజయనగర పాలనాకాలంలో అనేక మంది విదేశీ యాత్రికులు ఈ సామ్రాజ్యాన్ని సందర్శించి అనేక వివరాలు అందించినటువంటి వివరాలను ఆ కాలంలో గ్రంథాలు, రాజులు వేయించినటువంటి శాసనాలు విజయనగర చరిత్రను తెలుపుతున్నాయి. మనం ఇప్పుడు వీటి గురించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. క్రీస్తు శకం 1336 నుండి 1646 వరకు సంగమ, సాలువ, తుళువ, ఆరవీటి వంశాల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారని చెప్పుకున్నాం కదా, మరి వాటి గురించి చూద్దాం. ముందుగా సంగమ వంశం. సంగమ వంశంలో మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ హరిహరరాయలు, విరూపాక్షరాయలు, రెండవ బుక్కరాయలు, మొదటి దేవరాయలు, రామచంద్రరాయలు, వీర విజయ బుక్కరాయలు, రెండవ దేవరాయలు, మల్లికార్జున రాయలు, రెండవ విరూపాక్షరాయలు, ప్రౌఢరాయలు యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సంగమ వంశ పాలకుల్లో గొప్పవాడు రెండవ దేవరాయలు. ఇతనికి ప్రౌఢదేవరాయలు అనే పేరు కూడా ఉంది. ఇతను క్రీస్తు శకం 1424 నుండి 1446 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ యొక్క రెండవ దేవరాయలు కాలంలో పారసీక రాయబారి అబ్దుల్ రజాక్, ఇటలీ యాత్రికుడు నికోలా డి కంట్లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు. ప్రముఖ కవి శ్రీనాథుడు రెండో దేవరాయల ఆస్థాన కవి డిండిమబట్టును ఓడించి అతనితో కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ అనే

విద్యను పొంది గండపెండేరం తొడిగించుకున్నాడు శ్రీనాథుడు. రెండవ దేవరాయలు మహానాటక సుధానిధి, వృత్తి అనే గ్రంథాలను రచించారు. ఎన్నో మసీదులను నిర్మించారు. హంపిలోని ప్రముఖ విఠలస్వామి ఆలయం ఇతని పాలనా కాలంలోనే నిర్మితమైంది. దీనిని పొలగంటి తిమ్మన అనే రాజ ఉద్యోగి నిర్మించాడు. రెండవ దేవరాయల మరణంతో సంగమ వంశ పాలన పతనమైపోయింది. ఇతని కుమారుడు మల్లికార్జునరాయలు 1446 నుండి 1465 వరకు పరిపాలించారు. సంగమ వంశంలో చివరి వారైనటువంటి ప్రౌఢరాయలను సాలువ నరసింహరాయలు తన సేనాని తులువ నరసింహ నాయకుడిని హంపి ప్రౌఢరాయలుగా ఓడించి సాలువ వంశ పాలనను ప్రారంభించాడు. మరి తరువాత సంగమ వంశం తర్వాత ఈ యొక్క సాలువ వంశ పాలన అనేది మొదలైంది. ఈ సాలువ వంశ పాలన 1485 నుండి క్రీస్తుకం 1505 వరకు సాగింది. ఈ వంశస్థాపకుడైనటువంటి సాలువ నరసింహ తిమ్మరాజు, ఇమ్మడి నరసింహ మొదలైన వారు కొద్ది కాలం పాలించారు. సాలువ వంశస్థుల జన్మస్థలం కర్ణాటకలోని కళ్యాణి. ఈ వంశం వారు కళ్యాణ పురవరాధీశ్వర బిరుదును ధరించారు. పదకవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యులు సాలువ నరసింహ కాలంలో జన్మించారు. ఆ తరువాత ఈ తులువ వంశపాలన మొదలైంది. ఈ తులువ వంశపాలన క్రీస్తు శకం 1505 శతాబ్దం నుండి 1570 వరకు సాగింది. తులువ నరసింహ నాయకులు స్థాపించిన ఈ వంశంలో వీర నరసరాయులు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, సదాశివరాయలు మొదలైన వారు ప్రముఖులు. మైసూరులోని తులు ప్రాంతం వీరి జన్మస్థలం. మరి ఈ తులువ వంశ మూలపురుషుడు తిమ్మరాజు. ఈ తులువ వంశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలను చూసినట్లయితే, ఈ శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 నుండి 1529 వరకు తులువ నరసనాయకుడు నాగాంబికల కుమారుడైనటువంటి ఈ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర పాలకుల్లోనే కాకుండా భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో ఒకరు ఈ శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో సంధి చేసుకొని అశ్విక దళాన్ని పటిష్టం చేశారు. అనేక ప్రాంతాలను జయించి విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించారు. విజయాలకు గుర్తుగా సింహాచలం, పొట్లారుల్లో విజయస్తంభాలు వేయించారు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ఆముక్తమాలద, సంస్కృతంలో మదాలస చరిత్ర, జాంబవతి పరిణయం, సత్యవధు ప్రణయం వంటి గ్రంథాలను రచించారు. మంగళగిరి దేవాలయానికి మండపాలు, సోఫానాలు, సింహాచల దేవాలయానికి ముఖమండపం, మార్కాపురం, మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెనకేశ్వర స్వామివార్ల దేవాలయాలకు గోపురాలు నిర్మించారు శ్రీకృష్ణదేవరాయలు. ప్రకాశం జిల్లాలోని కంభం చెరువును శ్రీకృష్ణదేవరాయలు భార్య అయినటువంటి అన్నపూర్ణాదేవి నిర్మించింది. తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం పట్టణం, తటాకాన్ని నిర్మించారు. పెనుగొండలోని గగన్మహల్ను నిర్మించారు శ్రీకృష్ణదేవరాయలు వారు. శ్రీకృష్ణదేవరాయలు అనేక మంది కవులను పోషించి ఆంధ్రభోజ, ఆంధ్ర పితామహ, సాహితీ సమరాంగణ సార్వభౌమ వంటి బిరుదులను పొందారు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ గోష్ఠి జరిపే ప్రదేశాన్ని భువన విజయమని, అతని ఆస్థానంలోని 8 మంది ప్రముఖ కవులను అష్టదిగ్గజాలు అని అంటారు. ఈ అష్టదిగ్గజాలను చూసినట్లయితే వారిలో అలసాని పెద్దన, నంది తిమ్మన, యాదయ్య గారి మల్లన, పింగళ సూరణ, రామరాజు భూషణుడు ఎన్నే భట్టుమూర్తి అంటారు, అయ్యలరాజు, రామభద్రుడు దూర్జట్టి, తెనాలి రామకృష్ణుడు. విజయనగరంలో ప్రముఖ హజారామాలయ దేవాలయం నిర్మించడంతో పాటు తిరుపతి

కొచ్చి, సింహాచలం, శ్రీకాళహస్తి, అహోబిలం వంటి ఆలయాలకు గోపురాలు నిర్మించారు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలకు గురువు వ్యాసరాయలు కాగా ప్రధాని సాలువ తిమ్మరుసు. విరూపాక్షుణ్ణి పూజించేవారు శ్రీకృష్ణదేవరాయలు. 1565 జరిగిన తల్లికోట యుద్ధం, దీనినే రాక్షస తంగిడి లేదా బన్నిహట్టి లేదా భోగాపూర్ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనమైంది. తుళు వంశంలో చివరివాడైనటువంటి సదాశివరాయలు 1570 మరణించడంతో తుళు వంశ పాలన అంతమైంది. ఇక చివరిగా ఈ విజయనగర సామ్రాజ్యంలో ఆరవీటి వంశం అనేది తల్లికోట యుద్ధానంతరం ఆరవీటి తిరుమలరాయలు పెనుగొండకు పోయి ఆరవీటి వంశ పాలనను ప్రారంభించాడు. తన యొక్క రాజ్యాన్ని 3 భాగాలుగా విభజించి తన కుమారులను పాలకులుగా నియమించాడు. మరి ఈ దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం క్రీస్తుశకం 1336 నుండి 1646 వరకు అత్యంత వైభవమైనటువంటి ఘట్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల కాలం విజయనగర చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది. ఈయన స్వయంగా కవి మరియు సాహిత్య పోషకుడు. తెలుగు, కన్నడ, సంస్కృతం మరియు తమిళ భాషలు విశేషంగా అభివృద్ధి చెందాయి. హంపిలోని విఠలాలయం, విరూపాక్ష దేవాలయం మరియు హజరారామ దేవాలయం వీరి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనగా చెప్పవచ్చు. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన విజయనగర సామ్రాజ్యాన్ని గురించిన కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 3 సరికొత్త యుద్ద నౌకలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక, ఐఎన్ఎస్ అగ్రైర్ నౌకలను ఆయన నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎన్నో కీలక విధానపరమైన సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశం ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం అంతే బలంగా ఉంటుందని, అందుకనుగుణంగానే భారత్ సన్నద్దమవుతోందని పేర్కొన్నారు. నౌకల నిర్మాణం, వాటి మరమ్మతులు, మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్ రంగాలను జాతీయ మిషన్గా కేంద్రం భావిస్తోందన్నారు. రాబోయే కాలంలో సముద్ర తీర రక్షణ రంగం

0: లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక జాబ్ ఇంజన్గా మారబోతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ఆజ్ రక్షా క్షేత్రమే డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ కి నయ సంభావనాయే బని 2014 తక్ భారత్ కరీబ్ 700 కరోడ్ రూపాయే కే రక్షా ఉత్పాదో కా నిర్యాత్ కర్తా థా. ఆజ్ యే ఆంకడా బడ్కర్ కరీబ్ 40,000 కరోడ్ రూపాయే పహుంచ్ రహా హై. ఆత్మనిర్భర్తా కి యాత్రా మే అభి బహుత్ కుచ్ కర్నా బాకీ హై.
0: కాగా భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఒకేసారి 3 అత్యాధునిక నౌకలను రంగంలోకి దించడం భారత సముద్ర రక్షణ సామర్థ్య చరిత్రలోనే ఒక మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో, ఈ అత్యాధునిక నౌకలు దేశ రక్షణ తయారీ రంగానికి ఆత్మనిర్భర్ భారత్ పట్ల దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రపంచ సమాజానికి మన దేశం అందించిన అత్యంత అమూల్యమైన కానుక యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈరోజు నిర్వహించిన యోగా ప్రదర్శనలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిళ్లు పెరుగుతున్న నేటి తరుణంలో మానవాళిని ప్రశాంతత, సమతుల్యత, పరస్పర సామరస్యం, సామూహిక సంక్షేమం వైపు నడిపించడంలో యోగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష పునఃపరీక్ష ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమలో ఈరోజు భారీగా అమ్మోనియా వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఊపిరాడక 7 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యోగాను కేవలం ఒక రోజు లేదా ఒక సందర్భానికి పరిమితం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్త యోగా వేడుకలకు ప్రధానమంత్రి నేతృత్వం వహించారు. ఈ ఉదయం వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు, సమతుల్య జీవనాన్ని సాగించేందుకు యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా యోగా 365 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిందని ఆయన పేర్కొంటూ,
1: యోగ్ మానసిక స్వాస్థ్యసే శారీరక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై. ఇస్లియే యోగ కే విషయమే హమే క్యా కర్నా చాహియే क्या नहीं करना चाहिए इसका बोध, इससे विश्व शांति का मार्ग भी खुलता है. योग दुनिया के बेहतर भविष्य के लिए एक आवश्यकता भी है.
0: భారత్ ఐరోపా సమాఖ్య EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని దాదాపు అన్ని దేశాల మార్కెట్

లలోకి భారతీయ వ్యాపారాలు అత్యంత సులభంగా దాదాపు సున్నా సుంకం స్థాయిలతో ప్రవేశించడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని యోగ సాంప్రదాయాన్ని మేళవిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, లేహ్, హైదరాబాద్, సిల్చార్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి. ఈ ఏడాది యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఐసీసీఆర్ సమన్వయంతో విదేశాల్లోని దాదాపు 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాలలో యోగా దినోత్సవాలను నిర్వహించాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు క్రికెట్ వన్డే సిరీస్లో ఇండియా ఏ విజేతగా నిలిచింది. శ్రీలంక ఏతో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు, తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. టోర్నీలో అద్భుత విజయంతో కప్ను కైవసం చేసుకున్న మహిళల జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో భారత జట్టును కొనియాడారు. నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నెల 25 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒంటరి ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ కల్పన పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. చిత్రమందిర్ల తరువాత చెన్నకేశవరెడ్డి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 అలానే 10:00 చిత్రమంజరి కార్యక్రమంలో, 10:45 మధుర గీతాలు కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:00 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. చిత్రమందిర్ల తర్వాత మనసంతా నువ్వే. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్, సుజాత పడిన పాట వింటారు.

0: పోస్ట్కార్డు పై రాసి గీతమాలిక కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి మార్కాపురం పిన్కోడ్ 523316 అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz.
1: మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. చిత్రమంజర్లో తరువాత బృందావనం. ఈ చిత్రం కోసం కార్తీక్ సుచిత్ర పాడిన పాట వింటారు.

0: గిలిగింతలు పెట్టే కొత్త పాటలైనా,
1: చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే, ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే,
0: మీ మనసు దోచుకున్న మధుర గీతికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316 ప్రకాశం జిల్లా. మా మెయిల్ అడ్రస్ శ్రోతల మాట @ gmail.com.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. కార్యక్రమం తర్వాత జై చిరంజీవ ఈ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట మున్నా చిత్రం కోసం నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్ సాధనా సర్గం పాడినది. చిత్రమంజరుల తరువాత ప్రేమంటే ఇదేరా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. కార్యక్రమంలో తర్వాత మన్మధుడు ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మల్లీశ్వరి ఈ చిత్రం కోసం ఘంటసాల భానుమతి పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు, అనంతరం 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే